మీరు ఏం చెప్తారో ఏమో మీ ఇష్టం అన్నాడు. ఇన్ని చెప్పి ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆవిడ మీదకి వెళ్ళి ఏం చేసి ఉండేవాడో, నిన్ను చంపేస్తానన్నంత కోపంలో ఉన్నాడు. ధాన్యమాలిని అని ఆయన భార్య. ఆవిడంది, మయా క్రీడ మహారాజా సీతయా కింతవానయ వివర్ణయ కృపణయ మనుష్య రక్షసేశ్వర. ఒక మనుష్య కాంత. ఆవిడికి బ్రహ్మగారు రాసి పెట్టలేదు అదృష్టం, నీ నువ్వు సంపాదించినవన్నీ అనుభవించాలని. ఆవిడ సృష్టించిపోయింది, అంధవికారమైంది, క్రూరురాలు ఏవీ తెలియంది. ఆవిడెందుకు నీ అందు భోగమనుభవించాలన్న అనురక్తి కలిగిన భార్యలం మేమున్నాం రా అంటే వాడు పొంగిపోయిన వేడు. ఆమెతో కలిసి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే అక్కడ ఉండేటటువంటి రాక్షస స్త్రీలు. ఇక వాళ్ళు లేచి స్తోత్రం మొదలెట్టారు రావణాసురుణ్ణి. త్రైలోక్యమనుభోక్తారం రావణం రాక్షసేశ్వరం భర్తారం ఉపసంగమ్య విహరస్వ యథాసుకం మానుషీ మానుషం తంతు రామమిచ్చసి శోభనే రాజ్యాభ్రష్ట మసిద్ధార్థం విక్లభం త్వమనిందతే ఇదిదం లోక విద్విష్టం ఉదాహరణ సంగతాః నైతన్ మనసి వాక్యం మే కిల్బిషం ప్రతిభాతినః న మానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వ న కరిష్యామి నోవచః అంటుంది సీతమ్మ. వాళ్ళంటారు ప్రజాపతులు బ్రహ్మమానస పుత్రులైనటువంటి వాళ్లల్లో పులస్య బ్రహ్మ, ఆయన కుమారుడు విశ్రవసో బ్రహ్మ, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ. మూడు లోకములు జయించాడు, ఆయన ఓడించని వాళ్ళు లేరు. దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదుల్ని జయించాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయన్ని కోరి వచ్చిన వాళ్లే. నువ్వేమిటి మనుష్య స్త్రీ అంత బెట్టు చేస్తావు, చాలు ఏదో ఇంతకాలం రాముడు అన్నావు, పాతివ్రత్యం అన్నావు, రాముడి మీద ప్రేమ అన్నావు, భక్తి అన్నావు, కొన్నాళ్ళు ఏదో సంతోషంగా ఉంది వినడానికి, అంతేకాని ఆ మూర్ఖప్పట్టు పట్టకు, రావణాసురుడి యొక్క పాన్పు చేరు. అలా చేరకపోతే పరిణామములు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏదో ఇంతకాలం బెట్టుపట్టావు, మేము కూడా పోన్లే, ఏదో అతనే మారుతుందని ఊరుకున్నాం. ఇది ఎలా ఉంటుందంటే, ఏదో నాన్నగారండి నాన్నగారండి దసరా సెలవులు అయిపోయాక రెండు రోజులు అన్నావు, ఐపీఎల్ అన్నావు, ఏదో లేకపోతే వరల్డ్ కప్ అన్నావు, ఊరుకున్నాను, ఇంకా ఎన్నాళ్ళకి స్కూల్కి వెళ్ళకపోతే అని తండ్రి ఏదో మంచి చెప్పినట్టు చెప్తున్నారు వాళ్ళు. అది విచిత్రం, చెడునంత గొప్పగా చెప్తారు వాళ్ళు. చెప్తే ఆవిడంది, ఒక్కనాటికి నేను ఈ పాపపు పని చేయను. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్తాస్సమే గురుః తం నిత్యమనురక్తాస్మి యథా సూర్యాం సువర్చల యథా శచీ మహాభాగా చక్రం సముప

ತಿಷ್ಠತಿ ಅರುಂಧತಿ ವಸಿಷ್ಠಂಚ ರೋಹಿಣಿ ಶಶಿನಂ ಯಥಾ ಲೋಪಾಮುದ್ರಾ ಯಥಾಗಸ್ತ್ವಂ ಸುಕನ್ಯಾ ಚ್ಯವನಂ ಯಥಾ ಸಾವಿತ್ರೀ ಸತ್ಯವಂತಂಚ ಕಪಿಲಂ ಶ್ರೀಮತಿ ಯಥಾ ಸೌದಾಸಂ ಮದಯಂತೀವ ಕೇಶಿನೀ ಸಗರಂ ಯಥಾ ನೈಷದಂ ದಮಯಂತೀವ ಭೈಮೀ ಪತಿಮನುವ್ರತ ತದಾಹಮಿಕ್ಷ್ವಾಕು ವರಂ ರಾಮಂ ಪತಿಮನುವ್ರತ. ನೇನು ಇತ ಪೂರ್ವಂ ಮಹಾಪತಿವ್ರತಲೈನಟುವಂತಿ ಸ್ತ್ರೀಲು ಶಚಿದೇವಿ ಏ ವಿಧಂಗಾ ಇಂದ್ರುಣ್ಣಿ ಅನುಗಮಿಂಚಿಂದೋ ಅರುಂಧತಿ ವಸಿಷ್ಠುಣ್ಣಿ, అలాగే లోపాముద్ర అగస్త్యుణ్ణి, సుకన్య చ్యవనుణ్ణి, సావిత్రి సత్యవంతుణ్ణి, శ్రీమతి కపిలుణ్ణి, మదయతి సౌదాసుణ్ణి, కీషిని సగరుణ్ణి, దమయంతి భీముని పుత్రుడైనటువంటి ఆ నలుణ్ణి అనుగమించినట్టుగా నేను రామచంద్రమూర్తిని అనుగమిస్తాను. దీనోవా రాజ్యహీనోవా, భర్త అంటే తాళి కట్టినవాడే కానీ ఆయన కష్టములలో సుఖములలో ఉన్నప్పుడు ఆయనని అనువర్తించేది భార్య తప్ప, ఆయనకి కష్టం వచ్చిందని వదిలేసి సుఖం ఇప్పుడు సుఖాల్లో ఉన్నవాడిని ఎంచుకునేది భార్య కాదు. కాబట్టి దీనోవా రాజ్యహీనోవా యోమే భర్తాస్మే గురు తం నిత్యం అనురక్తాస్మి, ఆయన్ని అనుగమిస్తాను తప్ప నేను అలా ఇంకొక భర్తని ఎంచుకునేటటువంటి చౌకబారు మనస్తత్వం ఉన్నదానని కాను. మీరు నన్ను నరకండి, చంపండి, ముక్కలు చెయ్యండి, అగ్నిహోత్రంలో వ్రేల్చండి, నన్ను తినిచేయండి, నేను మాత్రం ఒక్కనాటికి రామచంద్రమూర్తిని విడిచిపెట్టి పరపురుషుణ్ణి నా కాలి గోటితో కూడా తాకనండి. ఎక్కడ లేని కోపం వచ్చింది ఆ రాక్షస స్త్రీలకు అందరికీ. వాళ్ళు లేచి చెండోదరి అన్న రాక్షసి చాలా కోపంతో ఓ శూలం తిప్పుతూ అంది, తతశ్చండోదరి నామ రాక్షసి క్రోధమూర్చిత భ్రమయంతి మహాచూలం ఇదం వచనమబ్రవీత్ ఇమాం హరిణ లోలాక్షీం త్రాసోత్కంపి పయోధరాం రావణేన హృతాం దృష్ట్వా దౌ హృదో మే మహానభూత్. ఈమెని రావణాసురుడు అపహరించి తెచ్చినప్పటి నుంచి నా నోరు ఊరిపోతుంది. మనుష్యకాంత చచ్చిపోయిందని చెప్పండి రావణాసురుడికి వెళ్ళి, చచ్చిపోయిందని చెప్తే ఆయన అంటాడు చచ్చిపోయింది కదా తినేయండి అంటాడు, ఆ తర్వాత దెబ్బలాడుకోవడానికి వీల్లేదు. ఇప్పుడే చెప్తున్నాను, ఈమె యొక్క హృదయము పైభాగము కింది భాగము పక్కలను ఉండేటటువంటి మాంసము హృదయాన్ని పట్టి ఉంచేటటువంటి ప్రేగులు నా వాట, మీరు కూడా వాటాలు వేసేసుకోండి, వెళ్ళి కళ్ళు తిండి, ఆ ఈ మనుష్యకాంత మాంసం తిని వికుంభలా నృత్యం చేద్దాం. అంటే ఆవిడ ముందే ఎంత క్రౌర్యంతో కూడినటువంటి మాటలు మాట్లాడారో చూడండి. అజాముఖి శూర్పణక వీళ్ళందరూ కలిపి చేసినటువంటి ప్రతిపాదన అది. ఇప్పుడు సీతమ్మ తల్లండి, నమానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వా నకరిష్యామి నో ఓ వచః, నేను మీరు చెప్పినటువంటి పని మాత్రం ఎప్పుడూ చెయ్యను. మనుష్యకాంత ధర్మం మనుష్యకాంతదే, ఆమె రాక్షసుణ్ణి స్వీకరించడం అన్నది ఒక్కనాటికి జరగదు. మీరు నేను మీ మాట వినలేదని తినేస్తారా, తినేసేయండి అని ఆ తల్లి ఒక అరటి చెట్టు పెరుగాలికి ఎలా కదిలిపోతుందో అలా కదిలిపోయింది. కదిలిపోయి నేను నా జీవితాన్ని విడిచిపెడతానంది. ఈ రాక్షస స్త్రీల చేతిలో ఉన్నటువంటి నేను ఎలా రామచంద్రమూర్తిని చేరుకుంటాను అంది. ఆవిడ శోకం ఎంత తీవ్రస్థాయిని పొందిందో ఆవిడ మనసు పొందిన వ్యాకులత చేత మహర్షి ఆవిష్కరిస్తారు. ఇది రావణుని యొక్క పాపం. ఆయన అంటారు, జీవితం త్యక్తుమిచ్చామి శోకేన మహతావృత రాక్షసీభిశ్చ రక్షంత్య రామో నాసాధ్యతేమయ. ఈ రాక్షస స్త్రీల చేత పరివేష్టింపబడి రామదర్శనం పొందనటువంటి నేను మరణించడమే మంచిది, నేను మరణిస్తాను అని ఆవిడ అంటుంది. దిగస్తు కలుమానుష్యం దిగస్తు పరవశ్యతాం నశక్యం ఇది పరిత్యక్తం ఆత్మఛందేన జీవితం. ఛీ, దిక్కుమాలిన మనుష్య జన్మ చావడానికి కూడా కుదరదండి. ఏమిటి బాధ, మనుష్య జన్మలో తనంత తాను చచ్చిపోవడం అన్నది ఎప్పుడూ చెయ్యకూడదు. కాబట్టి ఆమరణ నిరాహార దీక్షలు సనాతన ధర్మంలో భాగము కాదు, ఇది తెలుసుకోవలసి ఉంటుంది. శరీరాన్ని ఖేద పెట్టి చంపే అధికారం మనకి లేదు, మరణం వచ్చినప్పుడు దాన్ని అప్పదెప్పాలి. కాబట్టి మనుష్యకాంతని కనుక నన్ను నేను చంపుకునే స్వేచ్ఛ లేదు, బతికి రాముణ్ణి చేరతానన్న ఆశ లేదు. ఇది కల్పించిన వాడు రాక్షసుడు, వాడి పాప ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. అది సుందరకాండ యొక్క తీర్పు. కాబట్టి సీతమ్మంది, ప్రత్యాఖ్యాతం న జానాతి ఆత్మానం నత్మనక్కులం యో నృశంస స్వభావేన మాం ప్రార్థయితుమిచ్చతి.
నేనిటువంటి దానో వాడిటువంటి వాడో, తన వంశమేమిటో నా వంశమేమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక్కనాటికి నేను రావణాసురుని యొక్క పాన్పు చేరను, ఆయన కోరిక తీరే.

ఇది కాదు. తల్లి పరిపరి విధాలుగా పరిపరి విధాలుగా ఆలోచించింది. ఈ ఆలోచన ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, అసలు రామచంద్రమూర్తి నన్ను మరిచిపోయారా? రామచంద్రమూర్తి నా గురించి ఆలోచించకుండా కేవలము ధర్మమును పట్టుకుని రాజర్షి కావడం చేత వైరాగ్యంతో ఇక నన్ను పట్టించుకోవడం మాని ధర్మంలో నిలబడి ఉండిపోయాడా? లేక మాయ చేసి ఈ రావణుడే రామలక్ష్మణుల్ని మట్టు పెట్టాడా? అసలు భూమి మీద రామలక్ష్మణులు ఉన్నారా? లేక నేను ఆయన స్మృతిలో లేకుండా పోయానా? ఇన్ని ఆలోచనలు ఆవిడికి వచ్చేసాయో తెలిసాయండి. అంటే ఆలోచనల యందు ఇంత వ్యగ్రతతో కూడి ఆవిడ కదిలిపోయేటటువంటి స్థితిని కల్పించి అంత శోకానికి గురి చేసిన పాపం తీసుకొచ్చి అలా మాట్లాడేటట్టుగా రాక్షస స్త్రీలని ఆదేశించి వెళ్ళిన వాడి ఖాతాలోకి వెళుతుందా వెళ్ళదా? వెళ్ళినప్పుడు వాడు అనుభవించాలా అనుభవించక్కర్లేదా? మాట్లాడి వెళ్ళిన పాపం ఎంత దూరం ఉంటుందో చూడండి. దాని ఫలితం వెళ్ళిపోతే ఊరుకోదు అది. ఆ తర్వాత పొందేటటువంటి దుఃఖం వల్ల పొందే పాపం కూడా ఆ ఖాతాలోకే వెళుతుంటుంది. ఎన్నాళ్ళు ఏడిచిందో అన్నాళ్ళు ఆ పాపం రావండిది. అందువల్ల కదండి చచ్చిపోయాడు. కాబట్టి నూనమ్మమైవ శోకేన సవీరో లక్ష్మణగ్రజ దేవలోకమితో యాత త్యక్త్వా దేహం మహీతలే ధన్యా దేహ సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః మను పశ్యంతి ఏనాథం రామం రాజీవలోచనం. శరీరం విడిచిపెట్టిన రాముణ్ణి దేవతలు సిద్ధులు మహర్షులు చూస్తారు, వాళ్ళ అదృష్టవంతులు. అథవా కిన్ను తస్యార్థో ధర్మకామస్య ధీమత మయా రామస్య రాజశ్రేహే భార్యయా పరమాత్మనః. ధర్మదృష్టి కలిగి జ్ఞాన నిధి అయినటువంటి రామచంద్రమూర్తి వైరాగ్యాన్ని పొందసలు నా గురించి పూర్తిగా మరిచిపోయాడా? దృశ్యమానే భవేత్ ప్రీతిహి సౌహృదం నాస్త్యపశ్యత. ఎదురుగుండా కంటికి కనపడకుండా ఒక వస్తువు చాలా కాలం దూరంగా ఉంటే మనసులోంచి కూడా దూరం అయిపోతుంది. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటుంటారు చూసారా. అలా రాముడు కూడా నన్ను మరిచిపోయాడా? కానీ అలా మరిచిపోవడం కృతజ్ఞుల లక్షణం లక్షణం. రామలక్ష్మణులు అలా నన్ను మరిచిపోరే. కాబట్టి రామలక్ష్మణులు మరిచిపోయే అవకాశం లేదు. ఒకవేళ అథవా న్యస్త శస్త్రౌతౌ వని వనే మూల ఫలాసినౌ భ్రాతరౌ హి నరశ్రేష్టౌ సమృతం వనగోచరౌ అథవా రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన ఛద్మనాఘాతితౌ శూరౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఒకవేళ మునివృత్తిని అవలంబించి కందమూలాలు తింటూ ఇంకా అసలు క్షత్రధర్మ క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టి అస్త్రశస్త్రములు విడిచిపెట్టేశాడా? లేకపోతే మాయ చేసి రావణుడే మట్టు పెట్టాడా అని ఆ తల్లి పరిపరి మిధముల ఖేదాన్ని పొంది ఆ తల్లి ఇంకా నేను చనిపోతానన్నంత వ్యగ్రతని పొంది ఇక్కడ చచ్చిపోతానంటే నాకు విషాన్ని మహాదానం కింద ఇచ్చేటటువంటి వాడు లేడు అని ఏడ్చింది. అది విచిత్రం. విషాన్ని దానం కింద చెప్పలేదు ఆవిడ, మహాదానం కింద చెప్పింది. దాన్ని ఎందుకో తెలుసా? అది పుచ్చేసుకుంటే చచ్చిపోతాను కానీ ఆ విషం ఇచ్చేవాడు కూడా ఇక్కడ లేడు. ఎందుకో తెలుసా? చచ్చిపోతానంటే చావనివ్వరు, నీ కోరుకున్నట్టు బతకనివ్వరు. ఇది రాక్షసత్వం. ఎంత అద్భుతం అండి. నిజంగా మహర్షి శ్లోక రచన అలా ఉంటుంది. ఇంతకన్నా రాక్షసత్వం లోకంలో ఇంకోటి ఉండదు. అసలు ఇంకా వాడు చెప్పినట్టు బతకలేక చచ్చిపోతానంటే చావనివ్వడు, నేను బతుకుతాననుకున్నట్టు బతకని అంటే బతకనివ్వడు. ఇది నేను లంకలో తట్టుకోలేని స్థితి. ఆవిడంది, నేను ఎలా ఏడుస్తున్నానో ఈ లంక అలా ఏడుస్తుంది. నేను నా భర్త కోసం ఎలా అలమటిస్తున్నానో మీ అందరూ భర్తలు పోయి అలా అలమటిస్తారు. ఈ లంకలో ప్రతి ఇంటిలో ఉన్నవాడు శవంగా కాలిపోతాడు. ఆకాశం అంతా పొగ ఆవరించి గ్రద్దలు తిని పీనుగుల్ని పీక్కు తింటాయి. ఆ స్థితి ఈ లంకకు వస్తుందండి. ఎందువల్ల వచ్చింది ఈ మాట? మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. మాటల చేత దేవతలు ప్రీతి పొందుతారు, మాటల చేత శాపాలు పొందుతారు. ఈశ్వరుడు మాటనిచ్చాడు, ఎలా మాట్లాడినా చూసేవాడు లేడనుకుంటున్నావు, కానీ కనిపెట్టి లోపల చిత్రంగా కూర్చుని గుప్తంగా నువ్వు మాట్లాడే మాటల లెక్కలు రాసే చిత్రగుప్త రూపం ఒకటి ఉంది. నా ఫోనే కదా, నే బుచ్చుకున్న కనెక్షనే కదా అని నువ్వు బొంబాయి కలకత్తా మాట్లాడేస్తే కంప్యూటర్లో పట్టుకుని ఇన్ని సెకండ్లు మాట్లాడారని చెప్పి బిల్లు పంపించట్లా? నువ్వు పెట్టుకున్న వ్యవస్థకే అంత శక్తి ఉంటే నీకు మాట ఇచ్చినటువంటి వాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన కనిపెట్టలేడు, నువ్వే మాటలు మాట్లాడుతున్నావో. కాబట్టి మాట ఉంది కదా అని మాట్లాడకు, ఎంత దూరం పెడుతుందో చూడు. కానీ చెప్పాను కదండి రామ

ಯಾಘವ ಶುಕ್ಲ ಮಾಲ್ಯಾಂಬರಧರೋ ಲಕ್ಷ್ಮಣೇನ ಸಹಾಗತಃ ಸ್ವಪ್ನೇ ಚದ್ಯ ಮಯಾ ದೃಷ್ಟಾ ಸೀತಾ ಶುಕ್ಲಾಂಬರಾವೃತ ಸಾಗರೇಣ ಪರಿಕ್ಷಿತ್ತಂ ಶ್ವೇತಂ ಪರ್ವತಮಾಸ್ಥಿತ ರಾಮೇಣ ಸಂಗತಾ ಸೀತಾ ಭಾಸ್ಕರೇಣ ಪ್ರಭಾಯಥ. ಆವಿಡಂದಿ, ನೇನು ಕಲಲೋ ಒಕ ದಿವ್ಯಮೈನಟುವಂಟಿ ದರ್ಶನಾನ್ನಿ ಪೊಂದೇನು. ಅಂದುಲೋ ರಾಮಚಂದ್ರಮೂರ್ತಿ ಏನುಗು ದಂತಮಲತೋ ನಿರ್ಮಿಂಪಬಡಿ వేయి హంసలు పూంచినటువంటి ఒక పల్లకీలో బయలుదేరి వచ్చారు. సీతమ్మ తల్లి ఒక తెల్లటి పర్వత శిఖరం మీద కూర్చుంది. రామలక్ష్మణులు ఇద్దరూ ఆ శిబికలో సీతమ్మ దగ్గరికి వచ్చారు. సీతమ్మ లేచి నిలబడి సూర్యుణ్ణి తన చేతితో ఇలా రాస్తుండగా నేను చూశాను. ఆ సూర్యుణ్ణి అలా రాసినట్టుగా కలలో కనపడితే ఆవిడికి తొందరలో పట్టాభిషేకం జరుగుతుంది అని. పట్టాభిషేకం అంటే భర్తతో కలిసి పట్టాభిషిక్తురాలవుతుంది, తొందరలో ఆవిడికి శుభం ఉంది అని. రాఘవశ్చమయా దృష్ట చతుర్దంతం మహాగజం ఆరుఢ శైల సంకాసం చచారథ లక్ష్మణ తతస్థౌ నరశాబ్దూలౌ దీప్యమానౌ స్వదేశత శుక్ల మాల్యాంబరధరౌ జానకీం పర్యుపస్థితౌ తతస్తస్య నగస్యాగ్రే ఆకాశస్తస్య దంతినః భర్త్రా పరిగృహీతస్య జానకీ స్కంధమాశ్రితాః భర్తురంకాత్ సముత్పత్య తత కమలలోచన చంద్ర సూర్యో మయా దృష్ట పాణినా పరిమార్జతి. రామచంద్రమూర్తి ఒక మహాగజం మీద ఆరూఢుడై ఆయన లక్ష్మణుడితో కూడి వస్తుండగా చూసి నేను పులకించిపోయాను. తెల్లటి బట్టలు కట్టుకుని తెల్లటి పుష్పమాలలు ధరించినటువంటి ఆ రామలక్ష్మణులు నాలుగు దంతములు పూంచినటువంటి ఆ ఏనుగు మీద వచ్చి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి స్వీకరించి తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. వెడుతున్నటువంటి రాముడు శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగత ఆయన్ని ఆయన తరువాత పుష్పక విమానంలోకి మారారు సీతమ్మతో కలిసి. ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషోత్తమ ఏవం స్వప్నే మయా దృష్టో రామో విష్ణు పరాక్రమ లక్ష్మణేన సహ భ్రాత్రా సీతాయా సహభార్యయా. నేను ఈ విషయాన్ని నా కలలో చూశాను. చూసినప్పుడు శంఖచక్రగద శ్రీమాన్ పుండరీకాయతేక్షణ శ్రీవత్సవక్షాః శ్రీవాస అప్రమేయ పరాక్రమ. ఆ మహానుభావుడు నాకు చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని సాక్షాత్ శ్రీమన్నారాయణుడిగా దర్శనమిచ్చాడు. పుష్పక విమానం ఎక్కినటువంటి సీతారామ లక్ష్మణులు ఉత్తర దిక్కుగా వెళ్ళిపోవడాన్ని నేను చూశాను. ఈ మారినటువంటి వాహనాల్ని ఒక రకమైనటువంటి లెక్కలోకి తీసుకుని తర్జుమా చేసినప్పుడు ఇది గాయత్రీ మంత్రాలలో ఉండేటటువంటి బీజాక్షరములుగా మారి సీతమ్మ తల్లి ఈ సగ్గలో సాక్షాత్ గాయత్రీదేవిగా సాక్షాత్కరించింది త్రిజటకి అని పెద్దలు నిర్ధారించారు బీజమంత్ర వ్యాఖ్యానం చేత. కాబట్టి రావణశ్చమయా దృష్ట క్షితౌ తైల సముచ్చిత రక్తమాసాః పిబన్మత్త కరవీర కృతశ్రజః విమానాత్ పుష్పకాదాద్య రావణ పతితో భువి. తైలాన్ని తాగి పైనుంచి వస్తున్నటువంటి రావణుడు నేల మీద పడి గాడిదలు పూంచినటువంటి రథమెక్కి ఆ తైలాన్ని తాగుతూ తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కిందకి పడిపోయి ఒక మలపంకంలో కూరుకుపోతుంటే నల్లని వస్త్రములు కట్టుకుని గుండు చేయించుకున్నటువంటి ఒక ఆడది నవ్వుతూ వచ్చి పాశములు వేసి రావణాసురుణ్ణి లాగుతుంటే నేను స్వప్నంలో చూశాను. ఆ స్వప్నంలో పైకి వచ్చినటువంటి వాడు నూనె తాగుతూ పిబస్ తైలం హసన్ రుచ్యం భ్రాంతయ ఆ భ్రాంత చిత్త హక్కులేంద్రియ ఆ నూనెని తాగుతూ భ్రాంత చిత్తుడై నృత్యం చేస్తూ కింద మీద పడుతూ ఏడవబడుతున్న వాణ్ణి దక్షిణ దిక్కుకి నేను చూశాను. అలాగే రావణుడు వరాహం మీద మొసలి మీద ఇంద్రజిత్తు ఒక్కడే ఒంటె మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్ళిపోతుండగా నేను చూశాను. ఏకశ్చత్రమయా దృష్ట శ్వేతఛత్రో విభీషణ శుక్లమాల్యాంబరధర శుక్లగంధానులేపన శంఖదుందుమి నిర్ఘోషై నృత్తగీతైరలంకృత ఆరుహ్య శైల సంకాశం మేఘస్త నిత నిస్వనం చతుర్దంతం గజం దివ్యం ఆస్తే తత్ర విభీషణ చతుర్భిస్ సచివైస్సార్ధం వైహాయ సముపస్థిత. నలుగురు మంత్రులతో కూడుకున్నటువంటి వాడై ఆకాశంలో నిలబడి ఉంటే తెల్లటి గొడుగు పట్టబడినటువంటి విభీషణుణ్ణి తెల్లటి బట్టలు కట్టుకున్న వాణ్ణి తెల్లటి మాలల చేత అలంకరింపబడిన వాణ్ణి శంఖము మొదలైనటువంటి ధ్వనుల మధ్యలో ప్రకాశిస్తున్న వాణ్ణి విభీషణుణ్ణి ఒక్కడిని మాత్రం నేను ఆకాశంలో నిలబడి ఉండగా చూశాను. ఎక్కడి నుంచి వచ్చిందో లంకా దృష్టామయా స్వప్నే రావణే నాభిరక్షిత దగ్ధా రామస్య దూతేన వానరేణ తరస్విన. ఎక్కడి నుంచో ఒక మహావానరం ఒకటి రామచంద్రమూర్తి దూతగా వచ్చింది. ఆ వచ్చినటువంటి వానరం ఈ లంకా పట్టణాన్నంతటి కాల్చేస్తుంటే
చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భీతితో గుండెలు బాదుకుని శోకిస్తుండగా నాకు స్వప్నంలో దర్శనమైంది. కాబట్టి నేను కన్నటువంటి స్వప్న

నిజము అనడానికి ఆధారం ఏమిటంటే, అదిగో సీతమ్మ ఎడమ కన్ను అదురుతోంది, ఎడమ భుజం అదురుతోంది, ఎడమ తొడ అదురుతోంది, కాబట్టి ఈ తల్లికి శుభం ఉంది, ఈ తల్లికి శుభం ఉంది అని మీరు నమ్మారు కనుక ఈ తల్లి వలన మీరు ఆపద పొందకూడదు అనుకుంటే, ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఒక్కసారి తప్పు తెలుసుకున్నారు కాబట్టి భూమి మీద పడిపోండి, తనంత తాను కింద జాగ్రత్తగా మోకాళ్ళు ఉంచి పడిపోతే దండం పెట్టినట్టు, రెండు చేతులు కలిపితే నమస్కారం పెట్టినట్టు, ప్రవర చెబితే అభివాదం చేసినట్టు, కర్ర ఇలా పడిపోతే పట్టు విడిచిన కర్ర పడిపోయినట్టు పడిపోతే ప్రణిపాతం చేసినట్టు, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతుం రాక్షస్వో మహతో భయాత్, ఒక్కసారి మీరు కానీ స్వర్ణదండం పడ్డట్టు నేల మీద పడిపోయారా, ఆ తల్లి మిమ్మల్ని కాపాడుతుంది. కారుణ్యమూర్తి, నేను మీతో చెప్పింది ఇదే, ధ్యానంలో ఆమె రాముడే అయింది, సీతారాములు అభేదం. కాబట్టి చూడండి, నేను చెప్పింది యథార్థం, పక్షీచ శాఖా నిలయం ప్రవిష్ట పునఃపునశ్చోత్తమ సంతమాది సుస్వాగతాం వాచముదీరయాన పునఃపునశ్చోదయతీవ హృష్ట. అదిగో ఆవిడ కూర్చున్నటువంటి ఆ శిశుపా వృక్షం మీద, ఆ తల్లి ఏ చెట్టు కింద కూర్చుందో ఆ చెట్టు మీద ఒక పక్షి కూర్చుని అరుస్తోంది. అలా పక్షి అరిచింది అంటే తొందరలో ఈ తల్లి శుభాన్ని పొందబోతోంది, రామ సమాగమాన్ని పొందుతుంది, పట్టాభిషేకాన్ని పొందుతుంది. ఈ తల్లి వల్ల ఆపద రాకూడదు అనుకుంటే మీ అందరూ నమస్కారం చెయ్యండి. తతస్సా హిరిమతి బాల భర్తుర్ విజయహర్షిత అవచోద్యతి తత్తధ్యం భవేయం శరణం హివహ. ఆ తల్లి తతస్సా హ్రీమతి బాల, ఎంత గొప్ప మాటలేసేస్తారు, శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్న రహస్యాల్ని తీసుకొస్తున్నారు మహర్షి ఇక్కడికి. హ్రీమతి బాల, ఆవిడ ఒక్కసారి లజ్జ పొందినదై, సంతోషాన్ని పొందినదై, భర్త యొక్క విజయాన్ని మనసులో ఆకాంక్షించినదై, అది యథార్థముగుగాక అని సంకల్పించినదై, త్రిజట కన్న కల నిజమవుతుందని విశ్వసించినదై, వెంటనే కింద పడిన రాక్షస స్త్రీలతో అంది, ఈ స్వప్న విశేషములు నిజమైన నాడు మీ అందరికీ నేను అభయం, మిమ్మల్ని ఎవ్వరూ చెనకరు, మీ ప్రాణములకు నా రక్ష అంది ఆ తల్లి. ఇది సీతమ్మ తల్లి యొక్క అనన్య సామాన్యమైన అనుగ్రహం. ఇంతసేపు ఇంత బాధ పెట్టిన వాళ్ళని అనుగ్రహించడానికి తల్లి సిద్ధంగా ఉంది. ఎన్ని పాపాలు చేశానని నువ్వు బెంగ పెట్టుకోకు, ఒక్కసారి సీతమ్మ ముందు నువ్వు పడిపోగలిగితే నీ పాపాలన్నింటినీ క్షమింపజేయడానికి సీతమ్మ సిద్ధంగా ఉంది అని మహర్షి యొక్క సందేశం. అటువంటి స్వరూపాన్ని మనకి ఆవిష్కరింపజేశారు. ఒక మంగళాన్ని చేరకుండా సీతమ్మ శోకిస్తున్న ఘట్టం దగ్గర ఆపకూడదు కనుక మీకు కొద్దిగా ఇబ్బంది కలుగుతోంది, అలా కూర్చోపెట్టేశారని తెలుసున్నా మిమ్మల్ని క్లేశానికి గురి చేసి నేను చెప్పవలసి వచ్చింది, నేను మీకు కల్పించిన అసౌకర్యమునకు నేను మన్నింపబడదనుగాక, మనం పెట్టుకున్నటువంటి ఆచారాన్ని అనుసరించి కొద్ది మార్లు రామనామని చెప్పి పూర్తి చేద్దాం. దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము.

0: బ్రహ్మపుత్రక రాజ్య వీణ సాటియైనది రామనామము
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము.

ఒక్క విషయాన్ని చెప్పి పూర్తి చేస్తాను. రేపు సుందరకాండలో అత్యంత ప్రధానమైన ఘట్టం ఒకటి నడుస్తుంది. సంప్రదాయజ్ఞులు ఏమంటారంటే రెండు సిద్ధి సర్గలు ఉన్నాయి సుందరకాండలో అంటారు. ఒకటి సీతమ్మ తల్లిని హనుమ దర్శనం చేసినటువంటి ఘట్టం, హనుమని సీతమ్మ చూసినటువంటి ఘట్టం కూడా సిద్ధి సర్గే అని. ఎందుకంటే ఆ చూసినటువంటి ఉత్తర క్షణంలో తల్లి నోటి వెంట ఒక మాట వచ్చింది, నువ్వు ఏమన్నావో అది నిజముగుగాక అందావిడ. అందులో మంగళం ఉంది. త్రిజటా స్వప్నం తర్వాత మళ్ళీ అంత మంగళం ఉంది అందులో. పైగా హనుమ, నేను మీకు తరచూ నేను మీతో ఒక మాట అంటున్నాను, ఒక యోగి నోటి వెంట వచ్చినది సత్యం అవుతుంది, సత్యం యోగి అండం కాదు అని. రేపు హనుమ ఒక మాట చెప్తారు, క్షీణ దుఃఖ పలాహ్యసి అంటారు. అమ్మా ఇంకా నీకు ఇక్కడతో శోకం పోయింది అన్నారు. ఇదే వెళ్ళి రాముడితో చెప్తారు, ఇప్పుడు ఆ తల్లికి ఇక శోకము లేదు అన్నారు. సీతమ్మ తల్లి పరాశక్తి, మన వాంగ్మయంలో ఎక్కడ ఏడ్చినటువంటి సందర్భం లేదు. మహాపతివ్రతగా పతివ్రత కంటి నీరు అస్త్రములన్నిటికన్నా ధనుర్వేదమంతటికన్నా ఎంత గొప్పదో చూపించినటువంటి కావ్యం రామాయణ కావ్యం. అటువంటి సీతమ్మ తల్లి మనస్సు ఊరడిల్లి సంతోషించినటువంటి ఘట్టం అత్యంత శక్తివంతమైన ఘట్టంగా పెద్దలు చెప్తారు. నేను కూడా నా జీవితంలో అనేక పర్యాయములు దాని వైభవం ఏమిటో అనుభవించి ఉన్నవాణ్ణి. ఇది నేను చెప్పకపోతే తెలియక మానేసిన వాళ్ళు నువ్వు ధూర్తుడవు మాకు ఈ మాట చెప్పలేదు, చెప్తే మేము వచ్చి ఉండేవాళ్ళం అంటారేమో అని నా సామాజిక బాధ్యతగా మీకు నేను ఈ మాట చెప్తున్నాను. కాబట్టి రేపు మీ అందరూ తప్పకుండా ఆ ఘట్టాన్ని వినే ప్రయత్నం చెయ్యండి. చేస్తే ఆ ఘట్టం దగ్గరికి వచ్చిన తర్వాత స్వామికి నీరాజనం సమర్పించి వీలైతే ఆ ఘట్టం దగ్గర పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. రేపు అసలు సుందరకాండ ఎన్ని రకముల సుందరకాండో తిరుగుతుంది. రేపు ఉపాసన యొక్క పతాక స్థాయిలో ఏది రాముణ్ణి చెప్పంటుంది సీతమ్మ, ఇవన్నీ రేపు నడుస్తాయి. అత్యద్భుతం రేపు సుందరకాండ. అందులో క్షీణ దుఃఖ పలాహ్యసి రేపే వస్తుంది. మళ్ళీ ఇంకొక సిద్ధి సర్గా రేపే వస్తుంది. కాబట్టి దేశకాలములను ఉపయోగించుకుని మనం ధన్యులయ్యేటటువంటి అదృష్టాన్ని సీతారామచంద్ర ప్రభువు మనకు కృపజేయుగాక అని ఆశిస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయుజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: చిక్కులతో పంట మార్పిడి. రైతుల్లో చాలా మంది వరి, మొక్కజొన్న, గోధుమలు, జొన్నల వంటి తృణధాన్యాల పంటలను అమ్మితే వచ్చే ఆదాయం మీదనే ఆధారపడతారు. కానీ ప్రతిసారి ఒక పొలంలో తృణధాన్యాలని పండిస్తే ఆ మట్టిలోని పోషకాలు క్రమంగా క్షీణిస్తాయి. రైతులు ప్రతి సీజన్లోనూ లాభాలు రావాలని ఆశిస్తే తమ భూమిని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన దీర్ఘకాలిక పెట్టుబడిని సమతులం చేసుకోవాలి.
2: పంట మార్పిడి చేయకపోతే దిగుబడి తగ్గడం, కలుపు మొక్కలు, తెగుళ్లు పెరగడాలని రైతులు గమనిస్తారు. మట్టి నీరసించి కలుపు మొక్కలను వదిలించుకోవడానికి రైతులకు ఎక్కువ మంది కూలీలు అవసరం అవుతారు. దీనికి విరుగుడుగా వాళ్ళు రసాయనాలని ఎక్కువ వాడతారు. వాస్తవానికి దీనివల్ల పొదుపు ఎక్కువ జరిగి రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని తెచ్చిపెట్టాలి. కానీ ఎందుచేతనో వాళ్ళు దీనికి సరిగ్గా

0: వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని చూస్తున్నాను. కాలక్రమేణా దిగుబడిని తగ్గించే పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు.
1: వ్యవసాయ రసాయనాలని ఎక్కువగానూ అనవసరంగానూ వాడడం మట్టిలోని జీవాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ఏడు లాభాలు తగ్గిపోతూ రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అందుచేతనే అనేక దేశాల్లో లానే ఈజిప్ట్లో కూడా పంట మార్పిడి చాలా ముఖ్యంగా మారింది.
2: طبعا القمح جدره ليفي بتحس انه زي الالياف كده وعلى ما بيمشيش عمق اكتر في الارض الفول بيوصل جدره ال 20 او 22 ممكن يقارب حاجه 25 سم البرسيم برضه جدره وقت بتلاقيه لك رفيع كده ونازل في الارض عدل
0: تمكو رتيمبو పొడవు ఉండే ఫాబా బీన్స్ ఫ్రెల్లల కాకుండా గోధుమ వ్రెల్లు పొట్టిగా ఉంటాయి. అలాగే లూసర్న లేక ఆల్ఫాల్ఫా మెంతుల వ్రెల్లు పొడవు ఎక్కువ కాబట్టి లోతు మట్టిలో నుంచి పోషకాలు పీల్చుకొనగలవు.
3: ఫాబా బీన్ ఉత్పాదకత చాలా ఎక్కువ. అది మట్టిని చాలా ఏళ్ల పాటు సుసంపన్నంగా మార్చుతుంది. లూసర్న్ కూడా అంతే. కానీ ఒక పంటని వరుసగా ప్రతి ఏడు వేస్తే దిగుబడి తగ్గిపోతుంది. ఒక శీతాకాలంలో ఫాబా బీన్ వేస్తే తర్వాత సంవత్సరం గోధుమలు వేయాలి. పొలంలో పంటలను ప్రత్యామ్నాయాలతో మార్చుతూ ఉంటే మంచి దిగుబడులు వస్తాయి.
1: పంట మార్పిడి వల్ల కలుపు, తెగుళ్లు, జబ్బులు తగ్గుతాయి. పప్పుధాన్యాల పంటలని మార్చి మార్చి వేసినా మట్టిలో పోషకాలు పెరుగుతాయి. చిక్కులలో లూజన్ లేక అల్ఫాల్ఫా, ఫాబా బీన్స్, సోయా బీన్స్, లూపిన్ కాబులీ, శనగలు, మెంతులు, వేరుశనగలు, బఠానీలు, పప్పులు ఉన్నాయి. చిక్కులు పెరగడానికి నత్రజనిని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి వేర్లు, కాండాలని మట్టిలో వదిలేస్తే అవి ఆ నత్రజనిని మట్టిలోకి మెల్లిగా విడుదల చేస్తాయి. మిగిలిపోయే పోషకాలని తర్వాతి పంటకు వాడుకోవచ్చు.
0: ఫాబా బీన్స్ ను పండించిన తర్వాత వ్రేలను మట్టిలోనే వదిలేస్తాను. దాంతో ఆ తర్వాతి పంటకు ఆ పోషకాలు అంది, మట్టికి గాలి తగులుతుంది. వేసవి కాలంలో మొక్కజొన్న పొలాల వెంట నడిస్తే ఏ పొలంలో శీతాకాలపు పంటగా గోధుమలు వేశారో, ఏ పొలంలో ఫాబా బీన్స్ వేశారో తేలికగా చెప్పవచ్చు. ఫాబా బీన్స్ పంట తర్వాత నాటిన మొక్కజొన్నల కాండం బలంగా, మందంగా, పెద్ద పెద్ద కంకులతో కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువగా నాణ్యమైన పంట మీకు అందుతుంది. ఫాబా బీన్స్ తర్వాత నాటిన పంట ఏదైనా సరే చక్కటి ఫలితాలనే ఇస్తుంది.
1: చిక్కుళ్ళ ప్రత్యేకతలు ఏవి? ఇతర పంటల్లా కాకుండా చిక్కుళ్ళు గాల్లోని నత్రజనిని స్థిరీకరించే మట్టిలో ఉండే సూక్ష్మక్రిములతో కలిసి పనిచేస్తాయి. చిక్కుళ్ళ విత్తనాలు మొలకెత్తినప్పుడు రైజోబియం బ్యాక్టీరియా మట్టిలో సంక్రియం అవుతుంది. అవి మొలకెత్తుతున్న వేళ్ల వైపుకు వెళ్లి వాటిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వేళ్లకి ఈ బ్యాక్టీరియా నివసించే లేత గులాబీ నూడుల్స్ మొలుస్తాయి. గాలి నుండి నత్రజనిని సంగ్రహించి బ్యాక్టీరియా మట్టిని మరింత సారవంతం చేస్తుంది. జీవితమంతా సేంద్రియాలని సాగు చేసిన రైతు హాగ్సెడెక్ నోడ్యూల్స్ ని మనకు చూపడానికి తన ఫాబా బీన్ మొక్కలతో ఒకదాన్ని పెరికాడు.
0: నత్రజనిని స్థిరపరిచే బ్యాక్టీరియా గురించి, అది వాళ్ల పొలాల్లో మట్టికి ఉపయోగపడుతుందని రైతులు తెలుసుకుని సంతోషిస్తారు. చిక్కుళ్ళు మట్టిలో సారాన్ని కాపాడతాయి, ఏ హాని చేయవు. పంట మార్పుడుల్లో వాటిని నాటితే కలుపు మొక్కలు తగ్గుతాయి. ఒకే పంటను పదే పదే వేస్తే కలుపు మొక్కలు, మట్టిలో తెగుళ్లు పెరుగుతాయి.
1: మీరు చిక్కులను పండించే ముందు కొన్ని విషయాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ముందుగా చిక్కులు పెరగడానికి మీ భూమి అనుకూలంగా ఉందని నిర్ధారణ కావాలి. చిక్కుల పంటలేవి ఉప్పును సహించలేవు. కాబట్టి మట్టిలో ఉపదనాన్ని, మీరు పెట్టే నీళ్లలో, ముఖ్యంగా బావి నీళ్లలో ఉపదనాన్ని తనిఖీ చేయాలి. లేదు, మీరు మీ మొక్కజొన్న పంటను చూసి చెప్పగలరు. గోధుమలు, జొన్నలు ఉప్పును తట్టుకోగలవు, కానీ మొక్కజొన్న మాత్రం బలహీనంగా పెరుగుతుంది. రెండోది, ఇంతకు ముందు చిక్కులని పండించని పొలం మట్టిలో ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. ఈ బ్యాక్టీరియా లేకుండా మీ చిక్కుల పంట మట్టిలో ఉన్న నత్రజనిని వాడుకుంటుంది, గాని దాన్ని తిరిగి నింపదు. మీ చిక్కుల విత్తనాలకు రైజోబియం బ్యాక్టీరియా గల టీకాలు వేయడం మంచిది. విత్తనం మొలకెత్తినప్పుడు కొత్తగా వస్తున్న వేళ్లలోకి బ్యాక్టీరియా నేరుగా ప్రవేశిస్తుంది. స్థానిక వ్యవసాయ వస్తువుల దుకాణంలో రైజోబియం బ్యాక్టీరియా ఉన్న ఇనాక్యులెంట్ దొరుకుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా అనేక రకాల చిక్కుల పంటలకు టీకాలా పనిచేస్తుంది. కొన్ని బ్యాక్టీరియా కొన్ని పంటలకు ప్రత్యేకంగా ఉంటాయి. మీరు పండించాలనుకునే పంటకు బాగా సరిపోయే టీకా రకాన్ని ఎంచుకోవాలి. అర హెక్టారు పొలానికి అరకిలో ఇనాక్యులెంట్ సరిపోతుంది. ఇసుక నేల అయితే ఇన్క్యులెంట్ మొత్తాన్ని రెట్టింపు చేయాలి. సాధారణంగా ఇనాక్యులెంట్ ను పౌడర్ రూపంలో అమ్ముతారు. ప్యాకేజీ మీద గడువు తేదీని గమనించాలి. గడువు ముగిసిపోతే బ్యాక్టీరియా చనిపోవచ్చు. ఇనాక్యులెంట్ లోని బ్యాక్టీరియా వేడిని తట్టుకోలేదు, అది ఎండలో చనిపోతుంది. కాబట్టి ఎక్కువ వేడికి, ఎండకి దూరంగా రవాణా సమయంలో టీకాను చల్లగాను ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. నాటే రోజున మీ విత్తనానికి దాన్ని పూయండి. ఇనాక్యులెంట్ విత్తనాలకు అంటుకోవడానికి మొలాసిస్, తేనెల్లా జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. లేకపోతే లీటర్ నీళ్లలో కొన్ని కప్పుల పంచదారని కలిపి పాకంలా చేయవచ్చు.

0: అది చిక్కగాను జిగటగాను ఉంటుంది. పంపు నీళ్లలో ఉండే క్లోరిన్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది కాబట్టి వాటిని వాడవద్దు. 10 కిలోల విత్తనాలకి కప్పుడు ద్రవం సరిపోతుంది. విత్తనాలన్నింటి మీద ఒక పల్చని పూత పోయడమే ఇక్కడ అవసరం. జిగట ద్రవం పూత ఎక్కువైతే విత్తనాలు మట్టిలో కుళ్ళిపోతాయి. విత్తనాల మీద ఇనాక్యులెంట్ పొడిని క్రమబద్ధంగా అద్దాలి. విత్తనాలన్నిటికీ సమానంగా అంటేలా 2 చేతులతోనూ పూయాలి. ఏ కారణం చేతనైనా మీరు విత్తనాలను వెంటనే నాటలేకపోతే వాటిని నీడలోకి చేర్చి షీట్తో కప్పాలి. రైజోబియం మట్టిలో జీవించే బ్యాక్టీరియా కాబట్టి దానిమీద ఎండ నేరుగా పడితే అది నశిస్తుంది. పూత పూసిన విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి 24 గంటల్లోపు నాటాలి. నాటిన తర్వాత పొలానికి బాగా నీళ్లు పెట్టాలి. చిక్కుళ్ల విత్తనాల్లో అంకురోత్పత్తి జరగాలంటే బాగా నానాలి. ఇప్పుడు బ్యాక్టీరియా తన పనితనం చూపించే సమయం వచ్చింది. 1-2 నెలల తర్వాత మీ చిక్కుల మొక్కలకు పూత వస్తున్నప్పుడు నాడ్యూల్స్ కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ దశలో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలంగా ఉండేట్లు చూసుకోవాలి. పొలంలో వేరువేరు చోట్లోంచి 5 నుంచి 10 మొక్కలను పెరకాలి. ఒక్కో మొక్కకు కనీసం 30 నాడ్యూల్స్ ఉండాలి. కానీ నాడ్యూల్స్ ఉన్నంత మాత్రాన బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని కాదు. నాడ్యూల్స్ లోపలి రంగును కూడా గమనించాలి. వేర్ల మీది మట్టిని సున్నితంగా కడిగి ప్రతి మొక్కకి ఉన్న నాడ్యూల్స్లో 2-3 తెరచి చూడాలి. వాటి లోపలి భాగం గులాబీ ఎరుపు రంగులోకి ఉంటే బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని అర్థం. తెల్లగా ఉండకూడదు. ఒకసారి నాడ్యులేషన్ బాగా జరిగితే ఆ మట్టిలో బ్యాక్టీరియా 3-5 సంవత్సరాల వరకు బ్రతికి ఉండగలదు. అది మీరు రసాయనాలేవి వాడకుండా మీ మట్టిని మంచి స్థితిలో ఉంచుకుంటేనే. రకరకాల చిక్కులని పండించే సేంద్రియ పొలాలలో మట్టిలో ఉండే రకరకాల రైజోబియాని చూడవచ్చు. కొంతమంది సేంద్రియ రైతులు ఒకే పొలంలో ఇతర పంటలతో పాటు చిక్కులను కూడా పెంచుతారు.
1: ఇక్కడ నేను కాబూలీ శనగలని సోంపుని పక్కపక్కనే వేశాను. సోంపు ఔషధ మొక్క. కాబూలీ శనగలు గాల్లో నుంచి నత్రజనిని గ్రహించి మట్టికి చేర్చే చిక్కుళ్ళు వాటి పక్కనే ఉన్న సోంపు మొక్కలకు, అలాగే తర్వాతి పంట మార్పిడిలో మొక్కలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. చిక్కుళ్ళు మట్టిలో వదిలే బ్యాక్టీరియా నిరంతరం సారాన్ని మెరుగుపరుస్తాయి.
0: మనం నేర్చుకున్న వాటిని ఒకసారి సమీక్షించుకుందాం. ప్రతి 7 ఒకే పంటను పండిస్తే మట్టిలోని పోషకాలు తగ్గిపోతాయి. పైగా కలుపు మొక్కలు, తెగుళ్లు, వ్యాధులు కూడా పెరుగుతాయి. పంట మార్పులలో చిక్కుళ్ళు ముఖ్యమైనవి. అవి కలుపు మొక్కలను తగ్గించి మట్టిలో నత్రజనిని సుస్థిరం చేసే బ్యాక్టీరియాతో కలిసి పనిచేసి మట్టిలో సారాన్ని పెంచుతాయి. మీ మట్టిలో సరైన బ్యాక్టీరియా చేరేలా రైజోబియం బ్యాక్టీరియా ఇనాక్యులెంట్ను కొనవచ్చు. నాటడానికి సిద్ధమయ్యేంత వరకు ఇనాక్యులెంట్ను చల్లటి నీడలో ఉంచాలి. విత్తనాలను అంటేలా మొలాసిస్, తేనె వంటి జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి రోజులోపు నాటాలి. పూత దశలో కొన్ని మొక్కలను జాగ్రత్తగా పెకలించి నాడ్యూల్స్ని తెరచి లోపల గులాబీ ఎరుపు రంగులో ఉందో లేదో చూడాలి. రైజోబియం బ్యాక్టీరియా మీ మట్టిలో చాలా సంవత్సరాలు జీవించగలదు కాబట్టి ప్రతిసారి చిక్కుల పంటలో ఇనాక్యులెంట్ వేయనక్కర్లేదు. మీ పంట మార్పులలో చిక్కులను చేర్చితే ప్రకృతితో మీరు కలిసి పనిచేయవచ్చు. ప్రస్తుతానికే కాక రాబోయే కాలంలో కూడా అధిక లాభాలను తప్పకుండా అందుకోవచ్చు.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
4: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు, ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
5: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంటు బిల్ ని బాబు కడతాడా?
4: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಟಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
2: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್, ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್, ಡಾಕ್ಟರ್ ಮಾಚವರಿಪು ಮಹೇಶ್ ಎಂಬಿಬಿಎಸ್ ಡಿಎನ್ಬಿ ಎಂಎಸ್ ಯೂರೋ ಸರ್ಜರಿ ಬ್ರೈನ್ ಅಂಡ್ ಸ್ಪೈನ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಎನ್ ಮಾಧುರಿ ಎಂಬಿಬಿಎಸ್ ಎಂಎಸ್ ಎಂಸಿಎಚ್ ಸರ್ಜಿಕಲ್ ಆಂಕಾಲಜಿ, ಎಫ್ಐ ಎಂಎಎಸ್ ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ಜನ್.
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్, పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
4: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
5: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
4: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్.

0: సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866558773.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే భవ్య. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు మన ప్రోగ్రామ్ లో చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. జిమ్ చేస్తున్నారా? అయితే బూట్లు, దుస్తులు నాసిరకం అస్సలు వాడొద్దు. వాటి వల్ల వారంలోనే మడమలు, మోకాలు నొప్పులు పుడతాయట. కొన్నిసార్లైతే అంతర్గత గాయాలు కూడా కావచ్చు. అలానే ఒంటికి గాలి తగలనివ్వని సౌకర్యంగా లేని దుస్తుల వల్ల కూడా తొందరగా చెమట పట్టి శరీరం వేడెక్కుతోందట. దీనివల్ల డీహైడ్రేషన్ ఆవరించి నిసత్తువ ఆవరిస్తోంది. ఈ విషయంలో మాత్రం అస్సలు రాజీ పడొద్దు. అలానే మీరు వ్యాయామానికి అలవాటు పడేదాకా కూడా రోజూ మీ వెంట ఓ మంచినీళ్ల సీసా తీసుకువెళ్ళండి. అవసరమైనప్పుడు ఒక్కో గుటక వేయండి చాలు. గుండె వేగం పెంచే వ్యాయామాలప్పుడు కళ్ళు తిరగడం, నీరసించడం వంటి సమస్యలుండవు. ఓట్స్ రోజూ తింటారా? జీర్ణశక్తికి మంచిది, బరువు తగ్గడంలో సాయపడతాయని ఓట్స్ ని చాలా మంది తింటుంటారు. అలాగని రోజు తినట్లేదు కదా అది అలాగని రోజు తినట్లేదు కదా అతి అనర్థం అన్నది వీటి విషయంలో కూడా వర్తిస్తుందండోయ్. ఓట్స్ లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అతిగా తీసుకుంటే ఇది కడుపుబ్బరం, గ్యాస్లకు కారణమవుతుందట. ఓట్స్ లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరం కాల్షియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్ ను శోషించుకోవడంలో అడ్డుపడుతుందట. అందుకే చాలా వరకు కూడా రాత్రంతా నానబెట్టి తినడం చాలా మేలు. బరువు అదుపులో ఉంచుకోవాలి, తగ్గాలి అని వీటిని తింటుంటారు కదా. నిజానికి దీనిలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు కొద్ది మొత్తంలో తీసుకుంటే పర్లేదు, కానీ రోజు తీసుకుంటే బరువు పెరిగే అవకాశము లేకపోలేదు. ఓట్స్ లో పోషకాలు బోలెడు ఉంటాయి. అయితే అవే మన శరీరానికి సరిపోవు, ఇతర పోషకాలు కూడా కావాలి. అల్పాహారానికి వీటిపైనే ఆధారపడితే ఆ సమన్వయం కోల్పోతాము. కొందరిలో ఇవి అలర్జీ, దురద, జీర్ణ ప్రక్రియలో ఇబ్బందులకు కారణమవుతాయట. అందుకే అప్పుడప్పుడు తినండి అని అంటుంటారు. అది కూడా ఎక్కువగా నానబెట్టాలి. ఇతర న్యూట్రియంట్లు అందేలా నట్స్, పండ్ల ముక్కలు వంటివి కూడా జోడించుకోండి. అంతేకాని పూర్తిగా వీటిపైనే మాత్రం అస్సలు ఆధారపడద్దు. పిల్లలు చురుగ్గా తెలివితేటలతో పెరగాలంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచి దినచర్యను అలవాటు చేయాలి. అది ఎలాగో తెలుసుకుందాం. పిల్లలు రాత్రిపూట త్వరగా పడుకొని ఉదయాన్నే నిద్రలేచేలా చూసుకోవాలి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి పిల్లలు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది. పిల్లలకు తరచూ మంచినీళ్లు తాగడం అలవాటు చేయాలి. దీనివల్ల శరీరం తేమతో నిండి ఉంటుంది. నీరసం, నిసత్తువ ఆవహించకుండా తక్షణ శక్తి లభిస్తుంది. వీటితో పాటు శరీరం అంతా కూడా రక్త ప్రసరణ సజావుగా జరగడం వల్ల మెదడు చాలా వేగంగా స్పందించగలుగుతోంది. పిల్లలకు రోజు వ్యాయామం చేయాలని చెప్పాలి. రోజు నిద్రలేవగానే పిల్లలు వ్యాయామం చేస్తూ ఉంటే శరీరంలో ఎండార్ఫిన్ల ఉత్పత్తి పెరుగుతోందట. దీంతో పిల్లలు చురుగ్గా ఆలోచించగలుగుతారు. రోజు పిల్లలకు ఉదయం పూట కాసేపు చదివించాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో గుర్తుపెట్టుకునే సామర్థ్యం కూడా పెరుగుతుందట. మరి పిల్లలు అల్పాహారం మానేయకుండా చూసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, కోడిగుడ్లు, పాలు, పెరుగును రోజు ఆహారంలో చేర్చాలి. వీటి వల్ల పోషణ అంది మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. సాయంత్రం పూట పిల్లల చేత మెమరీ గేమ్స్, చదరంగం, సుడోకో, పజిల్ గేమ్స్ లాంటివి ఆడించాలి. వీటి

వల్ల పిల్లల్లో ఆలోచన సామర్థ్యం, తెలివితేటలు బాగా పెరుగుతాయి. పిల్లలకు యోగా, ధ్యానం లాంటివి కూడా అలవాటు చేయాలి. వీటి వల్ల మెదడు చాలా ప్రశాంతంగా, ఉల్లాసంగా మారుతుంది. జ్ఞాపకశక్తి కూడా చాలా పెరుగుతుంది. మరి ఇప్పటిదాకైతే కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసి

0: ఒళ్ళి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334116.
0: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665-58773.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. పొట్ట శుభ్రంగా ఉన్నప్పుడే జీవక్రియలు సజావుగా జరుగుతాయి. లేదంటే కడుపు ఉబ్బరించడం, అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలతో పాటు పలు అనారోగ్య పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. ఏ పదార్థాలను ఆహారంలో చేర్చుకుంటే పొట్ట సహజ తీరులో శుభ్రపడుతుందో తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఉసిరి రసం తాగితే జీర్ణాశయ వ్యవస్థ వేగంగా పనిచేస్తుంది. ఉదయానికల్లా పొట్టలోని మలినాలన్నీ పూర్తిగా విసర్జితమవుతాయట. ఉదయాన్నే అల్లం టీ లేదా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 చెంచాల అల్లం రసం కలుపుకొని తాగితే జీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయట. పేగులు పూర్తిగా శుభ్రపడతాయి. కడుపులో తేలికగా ఉన్న భావం కూడా కలుగుతోంది. ఒక గ్లాసు నీళ్లలో 1 చెంచా వాము వేసి బాగా మరిగించి రాత్రి పడుకునే ముందు తాగితే ఉదయానికల్లా కడుపులో పేరుకున్న వ్యర్థాలన్నీ విసర్జితమవుతాయి. వాములో ఉండే పీచు పదార్థాలు పొట్టని, పేగుల్ని శుభ్రం చేస్తాయట. ఉదయం లేవగానే 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 చెంచా తేనె, 1 చెంచా నిమ్మరసం కలుపుకొని తాగినా పొట్ట శుభ్రమవుతుంది. తాజా కూరగాయలు, పండ్లు, శనగలు, ఓట్స్ ను తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తుంటాయి. మజ్జిగలో ప్రోబయాటిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలని వృద్ధిపరుస్తాయి. తరచూ పలుచని మజ్జిగ తాగడం వల్ల పొట్టలో పేరుకున్న మలినాలన్నీ కూడా తొలగిపోతాయి. తరచూ జీలకర్ర నీటిని తాగుతూ ఉంటే కడుపు ఉబ్బరం తగ్గుతుందట. జీలకర్రలోని యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. దీనివల్ల ఎప్పటికప్పుడు పొట్ట శుభ్రపడుతుంది. 1 గ్లాసు గోరువెచ్చని పాలు లేదా నీళ్లలో 1/2 చెంచా త్రిఫల చూర్ణాన్ని కలుపుకొని తాగితే పొట్టలోని మలినాలు, టాక్సిన్లు తేలికగా తొలగిపోతాయట. మరి వయసు పరిగిన ఫిట్గా ఉండాలనుకుంటున్నారా? మరి దీని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అయితే జీవక్రియలు మందగించడం, కండరాలు పట్టుత్వం తగ్గడం, ఎముకలు బలహీనించడం లాంటివి ఎదురవుతూ ఉండే సమస్యలే. అలాంటప్పుడు చిన్న చిట్కాలతో శరీరాన్ని ఫిట్గా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. రోజు ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. దీంతో కడుపు, పేగులు శుభ్రపడతాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలు తొలగిపోయి శరీరం తేలికగా అనిపిస్తుంది. హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ తాగినా కూడా శరీరంలోని టాక్సిన్లు విసర్జితమవుతాయి. రోజంతా కూడా తరచూ మంచినీళ్లు తాగుతూ ఉండాలి. అధికంగా క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. తీపి పదార్థాలు, నూనె పదార్థాలతో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించడం మంచిది. కాలానుగుణంగా లభించే పండ్లు, ఉడికించిన కూరగాయలు, మొలకలు

రోజు ఆహారంలో చేర్చుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం వేళలో కనీసం పావు గంట సేపు అయినా సరే శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. దీనివల్ల శరీరానికి తగినంత డి విటమిన్ లభించి ఎముకలు మరియు కండరాళ్ళు బలోపేతమవుతాయి. రోజు తేలికపాటి వ్యాయామం చేయండి. పార్కులో నడవడం, ఇంట్లో తోట పని చేయడం, సైకిల్ తొక్కడం లాంటివి అలవాటు చేసుకోవాలి. వీటి వల్ల శరీరం బరువు పెరగకుండా నియంత్రణలో ఉంటుంది. రోజుకి కనీసం 6 గంటలైనా సరే హాయిగా నిద్రపోవాలి. అప్పుడే ఒత్తిడి ఆందోళన తగ్గి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. శరీరంలో కణాలు వృద్ధి పొందుతాయి. హార్మోన్లు సమతౌల్యంతో ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా గడపడం, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లను మానేసుకోవాలి. కనీసం 6 నెలలకోసారైనా సరే వైద్యుని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి. లిజనర్స్, మరి ఈ రోజు ప్రోగ్రామ్ లో అయితే చాలా కొత్త విషయాలు తెలుసుకున్నారు. మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి, మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆచే భవ్య.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2.

0: Contact 9494-565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
2: క్షపించని నన్ను నా కథం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: ఛానల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: ముక్కుదిబ్బడ, గొంతు సమస్య?
4: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
4: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: विष्णु FM 90.4
1: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని ధనుర్వాతం పాఠం వింటారు.
2: అన్నయ్య, నాకు ఆకలిస్తోంది. అమ్మ ఇంకా రాలేదు.
3: సరేలే, పరీక్షలు దగ్గరకొచ్చే ముందు చదువు. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు.
2: అన్నయ్య అన్నయ్య,
3: ఏమిట్రా?
2: అమ్మ నేను లడ్డూలు చేసిందన్నయ్య.
3: నిజమా? ఎక్కడున్నాయి?
2: ఎక్కడ పెట్టిందో నాకు తెలియదు. వెతుకుతామా?
3: ఆ సరే, నేను చూస్తానుండు.
2: కనిపించాయా?
3: లేదురా, వెతుకుతున్నాను. అటకు మీద పెట్టిందేమో, చూస్తానుండు.
2: పైకి ఎక్కటం ఎలాగా?
3: అదిగో ఆ స్టూల్ తీసుకురా.
2: ఇదిగో స్టూలు.
3: నేను

0: దాని మీద నుంచి పైకెక్కి చూస్తాను, కానీ నువ్వు అమ్మ వస్తుందేమో చూస్తూ ఉండు.
1: సరే, నేను తలుపు దగ్గర నుంచి చూస్తూ ఉంటాను.
0: అమ్మ వస్తుంటే వెంటనే చెప్పు.
1: అలాగే, నువ్వు త్వరగా ఎక్కు.
0: లడ్డూలు కనిపించాయిరా, పైన సీసాలో ఉన్నాయి.
1: ఓ, త్వరగా దిగి.
0: తీస్తున్నానుండు.
1: రాజు, అమ్మ వచ్చేస్తోంది, త్వరగా దిగు.
0: అమ్మ వస్తుందా?
1: అయ్యో, సీసా కదిలింది. ఇప్పుడు ఎలా? అమ్మా, అన్నయ్య కాలుకి గాజు బెంకులు గుచ్చుకున్నాయమ్మా, రక్తం కారుతోంది.
2: రాజు, ఏమైంది? ఏది ఎక్కడ గుచ్చుకుంది నన్ను చూడండి. ఈ లడ్డూల కోసమా ఇంత పని చేశారు? నేను మీకోసమే కదర్రా చేసింది. నేను వచ్చాక ఇస్తాగా? చదువుకోమంటే వినకుండా చచ్చా. కాసేపట్లో ఏదో ఒకటి చేసుకుంటారు.
3: అమ్మ లడ్డూలు చేస్తుందని చెప్పాను, ఇద్దరం కలిసి వెతికామమ్మా. అన్నయ్య పైకెక్కి తీస్తానన్నాడు.
4: అమ్మ వస్తుందని చెప్పేసరికి కంగారులో చేతిలో నుంచి జారిపడింది.
2: సరేలే కాని, ఒరే రమేష్, నువ్వు వెళ్ళి త్వరగా రిక్షా పిలుచుకురా, ఆసుపత్రికి తీసుకెళ్దాం. ఈలోపు నేను గాయాన్ని శుభ్రం చేసి కట్టు కడతాను.
3: అలాగే అమ్మా.
4: హాస్పిటల్కి వద్దమ్మా, ఇంజెక్షన్ చేస్తారు, నేను రాను.
2: ఇంజెక్షన్ అంటే భయమా? మరి సాహస కృత్యం చేసేప్పుడు లేదా భయం?
4: నువ్వు కట్టు కట్టావుగా, తగ్గిపోతుందిలే. అయినా కొంచెమేగా రక్తం వచ్చింది, చిన్న దెబ్బే కదా.
2: ఇంజెక్షన్ అనేసరికి చిన్న దెబ్బ అంటావా? మరి ఇందాక ఎందుకురా అలా ఇల్లు లేచి బయట్లు గగ్గోలు పెట్టావు?
4: వద్దమ్మా, ఇంజెక్షన్.
2: అలా కాదు నాన్న, ఇలాంటి గాజు పెంకులు, మేకులు, తుప్పు పట్టిన ఇనప వస్తువులు గుచ్చుకున్నప్పుడు ఇంజెక్షన్ తీసుకోకుండా ఉంటే చాలా ప్రమాదం.
0: ఏమవుతుందేమిటి?
2: గాయం త్వరగా మానదు, చీము చేరుతుంది, ఎక్కువ నొప్పి చేస్తుంది, ఇంకా ధనుర్వాతం వచ్చే ప్రమాదం కూడా ఉంది.
0: ధనుర్వాతమా? అంటే ఏమిటమ్మా?
2: ధనుర్వాతం అనేది వ్యాధి. ఈ వ్యాధి గాయాలు తగిలినప్పుడు తగిన చికిత్స చేయించుకోకుంటే వస్తుంది.
0: ఆ వ్యాధి వస్తే ఏమవుతుంది?
2: ఇది చాలా ప్రాణాంతకమైన జబ్బు బాబు. ధనుర్వాతం వచ్చిన వాళ్ళు ఒక్కోసారి బ్రతకడం కూడా కష్టం.
0: అమ్మా, అయితే నేను ఇంజెక్షన్ తప్పక తీసుకుంటాను.
1: అమ్మా, ఇదిగో రిక్షా వచ్చింది.
2: రమేష్ రిక్షా తీసుకుని వచ్చాడు, పద ఆసుపత్రికి వెళ్దాం.
0: అలాగే అమ్మా.
5: పవన్, ఈ బంతి పట్టుకో చూద్దాం.
1: ఏ, పట్టుకోలేకపోయా.
5: ఈ బంతి నువ్వు పట్టుకో చూద్దాం.
1: ఏ, పట్టుకోలేకపోయా. నువ్వు కూడా.
5: ఇక ఈ బంతి ఆట ఆపేసి పరుగు పందెం పెట్టుకుందాం, సరేనా అమలా?
6: అలాగే. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అన్నయ్య పరుగు పందెం?
5: ఇదిగో ఇక్కడ గీత గీస్తున్నాను, ఇక్కడి నుంచి అదిగో ఆ చింత చెట్టును అంటుకొని ఎవరు ముందుగా వస్తారో వాళ్ళు గెలిచినట్లు.
6: సరే కానీ పవన్, పరుగు పందెం మనిద్దరమే కాకుండా ఎక్కువ మంది కలిసి ఆడితే బాగుంటుంది. ఇంకా ఎవరన్నా వచ్చాక మొదలు పెడదాం పవన్.
5: సరే.
6: అదిగో రాజు, రమేష్ వాళ్ళ అమ్మగారు రిక్షాలో ఇటే వస్తున్నారు. రాజు, నీ కాలికేమైంది? ఆ కట్టేమిటి?
0: గాజు పెంకులు గుచ్చుకున్నాయి.
6: అయ్యో, అలాగా?
5: ఎక్కడికి వెళ్తున్నారు?
2: డాక్టర్ గారికి చూపిద్దామని ఆసుపత్రికి తీసుకెళ్తున్నాను. గాజు పెంకులు, ఇనపమేకులు వంటివి గుచ్చుకున్నప్పుడు ఇంజెక్షన్ చేయించుకోవాలి. ఇది ధనుర్వాతం అనే వ్యాధి రాకుండా కాపాడుతుంది.
6: అలాగా? అయితే అన్నయ్య గారు తమరు కూడా ఒక ఇంజెక్షన్ చేయించుకుందరు గాని, పదండి.
2: పవన్ కా, ఎందుకో?
6: ఇందాక ఆడుకుంటుంటే చిన్న ఇనపమేకు గుచ్చుకుంది.
5: చిన్న ఇనపమేకే ఆంటీ, వెంటనే తీసవతల పారేశాను. ఇప్పుడు అస్సలు నొప్పి ఏమీ లేదు.
2: చిన్న ఇనపమేకే కదా అని అశ్రద్ధ చేయకూడదు. నువ్వు కూడా ఇంజెక్షన్ చేయించుకుందువు గాని. ముందు రిక్షా ఎక్కు. రమేష్, అమల, మీరిద్దరూ నడిచిరండి. రిక్షా త్వరగా పోనీ బాబు. నమస్కారం డాక్టర్ గారు.
7: నమస్కారం అండి.
8: నమస్కారం, నమస్కారం. రండి, కూర్చోండి. పిల్లలకి ఏమైందండి?
2: ఇదిగోండి

0: మా అబ్బాయి కాలికి గాజు బెంకులు గుచ్చుకున్నాయి. వాళ్ళ స్నేహితుడికేమో ఇనప మేక గుచ్చుకుందిట.
1: రాజు ఇలారా, మీ బాబు కాలిగాయాన్ని శుభ్రంగా కడిగి కట్టుకట్టారన్నమాట.
0: అవునండి, రక్తం కారిపోకుండా ఆపడానికి ప్రయత్నం చేశాను.
1: మంచి పని చేశారు. ఇలాంటి ప్రథమ చికిత్స అందరికీ తెలియటం చాలా ముఖ్యం. మరోసారి ఇక్కడ గాయాన్ని శుభ్రపరిచి కట్టుకట్టించుకోండి. చూడండి, టీటీ ఇంజెక్షన్ కూడా చేస్తాను. ఇది 6 నెలల వరకు ధనుర్వాతం రాకుండా కాపాడుతుంది. అలాగే ఇంత ఈ మందులు కూడా వాడండి.
0: అలాగే డాక్టర్ గారు.
1: నమస్కారం. రండి పిల్లలు. ఏమిటి, మీరేమైనా ఘనకార్యం చేశారా? అదే, మీరు కూడా ఏమైనా దెబ్బలు తగిలించుకున్నారా అని.
2: లేదు డాక్టర్ గారు, మా అన్నయ్యకు రాజుకు ఎలా ఉందో చూడడానికి వచ్చాం.
1: ఓహో, పరామర్శించడానికి వచ్చారన్నమాట. సరే, ఎలాగూ వచ్చారు కాబట్టి మీరు కూడా టీటీ ఇంజెక్షన్లు తీసుకోండి.
2: నాకేం కాలేదు డాక్టర్ గారు. నిజం డాక్టర్ గారు, మాకు జ్వరం జలుబు ఏమీ లేదు.
1: మీకు ఏమీ లేవు, కానీ మీరు ఆటలు ఆడుకునేటప్పుడు చిన్న చిన్న ఇనప వస్తువులు కానీ గాజు పెంకులు మేకులు కానీ గుచ్చుకున్నా కోసుకుపోయినా మీరు ఆ చిన్న గాయమేగా అని అశ్రద్ధ చేసినా ఆ గాయంలోంచి క్రిములు మీ శరీరంలోకి ప్రవేశించి ధనుర్వాతం వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఈ టీటీ ఇంజెక్షన్ తీసుకుంటే అలాంటి ప్రమాదం రాకుండా 6 నెలల వరకు మీకు రక్షణ కలిగిస్తుంది. అర్థమైందా? చూడండి, ఇప్పుడు మీరు నవ్వుతూ ఇంజెక్షన్ తీసుకోవాలి.
3: ఓ అలాగే, మాకందరికీ టీటీ ఇంజెక్షన్ ఇవ్వండి డాక్టర్ గారు.
4: టీటీ ఇంజెక్షన్ అంటే ఏమిటండి?
1: టీటీ అంటే టెటనస్ టాక్సైడ్. టెటనస్ అంటే ధనుర్వాతం. ధనుర్వాతం రాకుండా నిరోధక శక్తిని ఇచ్చే టీకా అన్నమాట.
0: డాక్టర్ గారు, ఒక చిన్న సందేహం.
1: చెప్పండి.
0: ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత ఎంతసేపటికి ఇంజెక్షన్ చేయించాలంటారు?
1: చూడండి, సాధారణంగా వెంటనే టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి. సాధ్యమైనంత త్వరగా ఇస్తే మంచిది.
0: డాక్టర్ గారు, మా మరదలికి గర్భిణి. గర్భిణీ స్త్రీలు కూడా ఇంజెక్షన్ తీసుకోవాలంటారు కదండి?
1: అవునండి, తల్లి రక్తంలో ధనుర్వాతం వ్యాధి నిరోధక శక్తి గల యాంటీబాడీస్ తయారయ్యి ఆ తర్వాత తల్లి ద్వారా బిడ్డకు చేరి ధనుర్వాతం రాకుండా కాపాడుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు గర్భిణీ దాల్చిన వెంటనే ఒక టీటీ ఇంజెక్షను, ఇంకా నెలలు నిండిన తర్వాత మరో టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి తప్పనిసరిగా.
0: అంటే మేకులు రేకులు లాంటివి గుచ్చుకోకపోయినా ఈ టీకాలు తీసుకోవాలంటారా?
1: కేవలం ఇరప రేకులు మేకులు రాజు పెంకులు గుచ్చుకుంటేనే ధనుర్వాతం వస్తుందనుకోవటం పొరపాటు. ఈ టెటనస్ వ్యాధి కారణమైన సూక్ష్మ క్రిములు సూక్ష్మ రూపంలో దుమ్ము ధూళిలో సంవత్సరాల తరబడి బ్రతికుంటాయి. సూక్ష్మ జీవులు ఇంట్లోని దుమ్ములో ఆరుబయట మట్టిలో పారే నీళ్లల్లో పశువుల మలమూత్రాల్లో ఎక్కడైనా ఉండవచ్చు. అనుకూల పరిస్థితుల్లో సూక్ష్మజీవులు పెరిగి ఎక్స్టాక్సిన్ అనే విష పదార్థాన్ని తయారు చేస్తాయి. ఈ విష పదార్థం మనుషులు జంతువుల్లోని నాడీ మండలం పైన పనిచేయటం వల్ల ధనుర్వాతం వస్తుంది.
0: ఓహో అలాగా.
1: అంతదాకా ఎందుకండి, ఈ క్రిములు బిడ్డకు కట్టిన గుడ్డలో పడుకోబెట్టిన ఉయ్యాల్లో కూడా ఉండవచ్చు. అంతేకాదు, బిడ్డ పుట్టినప్పుడు కాన్పు అయినప్పుడు పరిశుభ్ర పద్ధతిలో బొడ్డు కోసి దారంతో ముడివేయకపోయినా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
4: డాక్టర్ గారు, చదువుకున్న వాళ్ళు ఇలాంటి విషయాలు తెలుసుకోగలుగుతారు, కూలీ పనులు చేసుకునే వాళ్ళు వీటి గురించి అంత శ్రద్ధ తీసుకోరు కదా. వాళ్లకు ఈ వ్యాధి వస్తుందా? అసలు వస్తే ఏమవుతుంది?
1: చాలా మంచి ప్రశ్న వేసావు రాజు. ధనుర్వాతం వచ్చిన వాళ్ల కండరాలు కాళ్ళు చేతులు నోరు బిగుసుకొని పోతాయి, ఫిట్స్ కూడా వస్తాయి, తీవ్రమైన తలనొప్పి జ్వరం కూడా వస్తుంది, అసలు నోరు కూడా తెరవలేరు. ఆ తర్వాత మెడ శరీరం వంకలు తిరిగిపోయి శరీరం విల్లులాగా తయారవుతుంది. ఒక్కోసారి ఈ వ్యాధి క్రిములు శరీరం అంతటా వ్యాపించి ప్రాణానికే ముప్పు తెస్తాయి.
2: అయితే ఈ టీకాలు అందరికీ ఇస్తారా? పిల్లలకేనా? చిన్నపిల్లలకే ఈ వ్యాధి వస్తుందా?
1: ధనుర్వాతం అన్ని వయసుల వారికి రావచ్చమ్మా. అందుకే బిడ్డ పుట్టిన తర్వాత 1.5 నెలల నుంచి 9 నెలల వయసులోపుగా 3 సార్లు డిపిటి అనే ఇంజెక్షన్ ఇస్తారు. ఆ తర్వాత నిర్ణీత వయసులో ఇస్తారు. గర్భిణీతో ఉన్నవారు కూడా ఈ ఇంజెక్షన్ తీసుకోవాలి. దానికి ఒక పట్టిక ఉంటుంది, దాని ప్రకారం తీసుకోవాలి.
2: డిపిటి అంటే ఏమిటండి?
1: డి అంటే డిఫ్తీరియా, అంటే కోరింత దగ్గు. పి అంటే

0: టిసిస్ అంటే కంఠవాపు, టి అంటే టెటనస్ అంటే ధనుర్వాతం. ఈ మూడు ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పించడానికే పిల్లలకు డిపిటి అనే ఇంజెక్షన్ను ఇస్తారు. దీన్నే ట్రిపుల్ వ్యాక్సిన్ అని కూడా అంటారు.
1: ఈ టీకాలు ఇప్పించడానికి ఎంత ఖర్చు అవుతుందంటారు డాక్టర్ గారు?
0: లేదమ్మా, దీనికి మీకేమీ ఖర్చు ఉండదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంకా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేశారు.
1: పల్లె ప్రజలు గాయం తగిలినప్పుడు రక్తం కారకుండా ఉండేందుకు పశువుల పెండను పూస్తుంటారు. ఇలా పూయడం ప్రమాదకరం కదండి?
0: అవును, ఇది చాలా ప్రమాదకరం. అసలు ఏ గాయమైనా అయినప్పుడు ఆ గాయాన్ని శుభ్రంగా కడిగి కట్టుకట్టాలి. అలా చేస్తే సగం చికిత్స చేసినట్లవుతుంది. గాయాన్ని అశ్రద్ధగా కట్టుకట్టకుండా వదిలేసినా, పశువుల పెండను పూసినా, గాలి దుమ్ము పెండలోని క్రిములు గాయం ద్వారా తేలికగా శరీరంలోనికి ప్రవేశించి అనేక రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. అసలు ఏ వ్యాధైనా వచ్చిన తర్వాత బాధపడి మందులు తీసుకోవటం కంటే ముందుగా జాగ్రత్త తీసుకోవటం మంచిది. మన పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం కూడా చాలా ముఖ్యం అండి.
1: నమస్కారం డాక్టర్ గారు, చాలా తెలియని విషయాలు చెప్పారు. వస్తాం.
0: మంచిదండి. నమస్కారం. నమస్కారం. చూడండి, నేను చెప్పిన విషయాలు మాత్రం బాగా గుర్తుంచుకుని జాగ్రత్తగా ఉండాలి.
2: పిల్లలు, ధనుర్వాతం గురించి ఇప్పుడు మీరు విన్న విషయాలు మరొక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ధనుర్వాతాన్ని మనం ఇంగ్లీషులో టెటనస్ అంటాం. ఇది క్లాస్ట్రీడియం టెటనై అనే సూక్ష్మజీవి వల్ల కలుగుతుంది. ఆటల్లో దెబ్బలు తగిలినప్పుడు గాని, కట్టుకట్టని గాయాలు, చీరుకుపోయిన చర్మం ద్వారా ఈ వ్యాధి సంక్రమించడం జరుగుతుంది. ధనుర్వాతాన్ని కలగచేసే సూక్ష్మజీవులు నేలలో, గాలిలో, తుప్పు పట్టిన ఇనుప సామాన్లలో మొదలైన చోట్ల పెరుగుతుంటాయి. ఇవి గాయాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అలాగే గాయాలకు మురికిగా ఉండే గుడ్డలతో కట్టుకట్టినప్పుడు గాని, శస్త్రచికిత్సలో సూక్ష్మజీవి రహిత పనిముట్లు ఉపయోగించకపోవడం వల్ల, ముళ్ళు, పిన్నులు, సూదులు, మేకులు గుచ్చుకున్నప్పుడు గాని బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ సూక్ష్మజీవులు మన శరీరంలో ఎదిగి వ్యాధిని కలగచేయడానికి 4 రోజుల నుండి 3 వారాల వరకు ఉంటుంది. ఈ సమయాన్ని ఇంక్యుబేషన్ కాలం అంటారు. ధనుర్వాతంతో బాధపడే వ్యక్తిలో మెడ దవడ కండరాలు బిగుసుకుపోయి బాధ పెడతాయి. గాయాలను, గీరుకుపోయిన భాగాలను ఆల్కహాల్తో గాని, యాంటీసెప్టిక్ ద్రావణంతో గాని శుభ్రపరచాలి. గాయమైన భాగంపై యాంటీసెప్టిక్ పౌడర్ చల్లి శుభ్రంగా పొడిగా ఉండే సూక్ష్మజీవి రహితమైన దూది, గుడ్డతో కట్టుకట్టాలి. రోగికి యాంటీటెటనస్ సూది మందు ఇప్పించాలి. చిన్నపిల్లలకైతే ధనుర్వాతం రాకుండా డిపిటి వ్యాక్సిన్లు ఇప్పించి ఈ వ్యాధి నుండి కాపాడుకోవాలి.
3: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని ధనుర్వాతం పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని కుక్క కాటు పాఠం వింటారు.
4: ఓయ్ మల్లేశ, ఏందిరా ఇది? యాదగిరి బడికెళ్ళి రాకపోయిరా?
5: ఏమోనమ్మా, ఈ మధ్య వాడు చాలా అల్లరోడు అయిపోయినాడు. స్కూల్ అయినాక ఇంటికి చక్కగా రాడు. ఆ లింగం ఈరేశాలతో నెమ్మదిగా నడుస్తూ దారంటా చెట్ల మీద రాళ్ళేసి కాయలు కొడుతుంటాడు. దారిలో కుక్కలు పక్షులు ఏమైనా కనబడితే అవి పడుకొని ఉన్నా సరే వాటి మీద రాళ్ళేస్తూ నడుస్తుంటాడు.
4: ఎందుకురా అట్ట, బడైనాక నీతోనే ఇంటికొచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని పాఠాలు చదువుకోక ఎందుకొచ్చిన అల్లరి నాయనా మనకిది?
5: అదిగో నమ్మ, తమ్ముడు వస్తున్నాడు, నేను చెప్పినట్టు చెప్పకు.
4: సరేలే. ఏంద్రా ఇది, ఈ పోరడుతో ఎప్పుడూ పెద్ద తలనొప్పి అయిపోయింది కదరా. ఒరే,
6: ఏం లేదు పెద్దమ్మా, దారిలో ఒక కుక్క దాని పిల్లలకు పాలిస్తుంటే వట్టినే దాని మీద రాయేసి కొట్టాడు. అది వెంటనే కుయ్యో అని లేచి

0: వీడి కాలు పట్టుకుంది, కింద పడి ఏడుస్తూ మొత్తుకుంటుంటే అట్టానే పట్టుకొని తీసుకొచ్చా.
1: అయ్యో ఏంద్రా ఇది?
2: ఏమైంది లింగం? యాదగిరికి కుక్క కరిచిందా? యాదమ్మా, నువ్వు మొత్తుకుంటూ కూర్చోక, ముందు ఆ దుమ్మంతా తుడిచి సబ్బుతో కడుగు. ఏది ఉండు, నేను కొంచెం డెటాల్ ఇస్తానుండు. సబ్బు నీళ్లతో కడిగావు కదా, ఆ దూత్ తీసుకుని కొంచెం డెటాల్లో ముంచి

0: అంటే వినకుండా దాని మీద రాయేశాడు. దాంతో దానికి కోపం వచ్చి ఒక్కేసారి లేచి మీదకొచ్చింది. అది కరవాలని కరవలేదు. రోజు మేము వచ్చేటప్పుడు చూస్తాం, అది అసహ్యంగా ఒళ్ళంతా గజ్జుతో గుర్ గుర్ అంటూ తిరుగుతుంటుంది.
1: మీరెప్పుడు వాటి జోలికి పోకూడదు మరి. వాటికి ఇంజెక్షన్లు కూడా ఇచ్చి ఉండరు కదా. అలా కరిస్తే చాలా ప్రమాదం. ఏది ముందా గాయం చూపించు. అరే కొంచెం లోతుగానే కరిచిందే, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు యాదమ్మ.
2: అట్టగనమ్మా.
1: లే యాదగిరి.
2: పదరా నాయన, ఆసుపత్రికి పోదాం. ఏదో ఒకటి పానం మీదకి తెస్తావు, నీ మానడ నువ్వు ఉండవు గందా. డాక్టర్ గారు చూడండి, వట్టి పున్నానికి కుక్క జోలికి పోయి ఎంత దాకా తెచ్చాడో చూడండి బాబు.
3: ఏంటి అదమ్మా, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏమిటి యాదగిరి, ఏది నీ కాలు చూపించు. శుభ్రం చేసావు కదా, కొంతవరకు పర్వాలేదు. అయినా వీధిలో కుక్కల జోలికి ఎందుకు పోతారు మీరు? వాటికి పిచ్చెక్కిందో ఏమో ఎవరికి తెలుసు. ఇప్పుడు నీకు బొడ్డు చుట్టూ 12 ఇంజెక్షన్లు ఇవ్వాలి.
4: అమ్మో సూతులా, ఒకటి కాదు రెండు కాదు, 12 అంటే నా ప్రాణం పోవాల్సిందే. నాకు అసలే ఇంజెక్షన్లు అంటే భయం అండి.
3: మరి ఎలానో అయ్యి, ఇంజెక్షన్లు తీసుకోకపోతే నీకు పిచ్చెక్కే ప్రమాదం ఉంది.
2: అమ్మా పిచ్చి పడుతుందా డాక్టర్ బాబు?
3: అవునేదమ్మా, కుక్కలు కరిచినా ఏం కాకుండా యాంటీ రాబిస్ అనే ఇంజెక్షన్ ఇస్తారు. మరి ఈ వీధి కుక్కలకు ఎవరిస్తారు చెప్పు? దుమ్ము ధూళిలో ఉంటూ అనారోగ్యంగా ఉంటాయి కదా, అవి కరిస్తే చాలా ప్రమాదం. మీరు ఇంజెక్షన్లు ఇప్పించకపోతే పిచ్చెక్కుతుంది కూడా. ఉండు, నేను ఇప్పుడు ఒకటి ఇస్తాను.
5: డాక్టర్ సాబు, డాక్టర్ సాబు.
3: ఏమిటి నరసింహం, ఎలా వచ్చావు? ఏమిటి అడావుడి?
5: పరికాడి ఇంటికెళ్ళా. ఇంటికాడ చెప్పిండ్రు మా పోరడి కుక్క కరిచింది, దవాఖాన కట్టుకెళ్ళిండ్రు అని.
3: నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు నరసింహం.
5: ఈడెప్పుడు ఇంతేసారు, ఏదో ఒకటి నెత్తి మీదకి తెస్తాడు మా బాధలకి తోడు. మరి ఇప్పుడు ఎట్టా డాక్టర్ గారు?
3: నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు నరసింహం. నేను మందులు ఇంజెక్షన్లు ఇస్తాను, గాని నువ్వు 10 రోజుల పాటు ఆ కుక్క ఏమవుతుందో గమనించాలి. నువ్వెప్పుడు ఆ కుక్కను గుడి ముందే చూస్తావు కదా, దాన్ని చూడు. అది గనక 10 రోజులలోపు పిచ్చి పట్టి చనిపోయిందో మరీ ప్రమాదం. అప్పుడు వీడికి కూడా పిచ్చి పట్టి ఎన్ని మందులు వాడినా తగ్గక ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కావచ్చు.
5: గట్టనా సారు? మళ్ళా అమ్మో, మరి గట్టన అయితే మన సర్పంచ్ గారికి చెప్పి ఈ కుక్కల సంగతి జర చూడాల్సిందే. మాకు పెద్ద పరేషాన్ అయిపోయింది సారు. రాత్రిపూట పొలం కానించి వస్తుంటే సీకట్లో పండుకుని ఉంటాయి, చూడకుండా వాటి మీద కాలేస్తే కై కయమని కరుస్తాయి సారు. మా పోరలు ఎవరన్నా భయపడి పరిగెత్తి వాళ్ళు ఎంబడి పరిగెత్తి కాలట్టుకుంటారు సారు. ఎట్ట సారు ఈడితో?
3: చూడు నరసింహ, మందులైతే నేనిస్తాను, కానీ ముందు నువ్వు సర్పంచ్ గారితో చెప్పి ఈ కుక్కల సంగతి చూడమను.
5: అట్టగే సారు. ఇగో ఇప్పుడే పోతానా సారు, మా సర్పంచ్ సార్తో చెప్పి ఈ కుక్కలు లేకుండా పోయేటట్టు చేయమని అడుగుతా సారు. సారు ముందు మా పోరడికి జర మంచి మందు పోయిండ్రి, నేను వస్తా సారు.
3: అలాగే.
6: మరి డాక్టర్ బాబు, మా ఇంజనీర్ గారింట్లో కుక్క అప్పుడప్పుడు ఆడేటప్పుడు పిల్లలకి దాని పళ్ళు గోళ్ళు తగిలి గీరుకుపోతాయి కదా, వాళ్ళే సూదులు తీసుకోరే మరి.
3: అవి వాళ్ళు శ్రద్ధగా పెంచుకునే పెంపుడు కుక్కలు కాదమ్మా, వాటికి 9 వారాలు రాగానే టీకాలు వేస్తారు.
6: కుక్కలకు టీకాలేంది బాబు, ఎక్కడా ఇన్లేదే. మాకు టీకాలు వస్తేనే దాక్కుంటాం.
3: అవునేదమ్మా, మనం జబ్బులు రాకుండా ఎలా టీకాలు వేయించుకుంటామో అలాగే వాటికి కూడా యాంటీ రాబిస్ అనే ఇంజెక్షన్ ఇస్తారు. అవి ఏడాదికి ఒకసారి ఇవ్వాలి. అప్పుడు అవి కరిచినా వాటికి ఏం కాదు మనకి ఏం కాదు. అందుకని ఎప్పుడైనా మీకు కుక్క కాటు వేయగానే రాబిస్ రాకుండా దీనికి ఇంజెక్షన్ ఇప్పించారా అని కనుక్కోవాలి.
4: ఆ ఇంజెక్షన్ ఇస్తే మేము ఇక ఈ 12 ఇంజెక్షన్లు తీసుకోనక్కర్లేదా డాక్టర్ గారు?
3: గాయం పెద్దగా అయితే దాని పళ్ళు దిగబడి నెత్తురు గారి కండ ఊడి వచ్చినంతగా ఉంటే ఇంజెక్షన్లు తప్పకుండా తీసుకోవాలి
4: డాక్టర్ గారు. 12 ఇంజెక్షన్లు బొడ్డు చుట్టూ అంటేనే భయం వేస్తుందండి. అన్ని రోజులు బడికి పోకుండా కష్టమే. మాస్టర్ గారు కూడా కాపాడతారు, త్వరగా తగ్గిపోయే మందేమీ లేదా డాక్టర్ గారు?
3: ఇప్పుడు కొత్తగా ఖరీదైన ఇంజెక్షన్లు వచ్చినాయిలే, అవి చేతికి కూడా తీసుకోవచ్చు. 3 తీసుకుంటే చాలు. చూడు యాదగిరి, ఇంత అల్లరిగా కుక్క జోలికి పోయి ఇంజెక్షన్ల బాధ పడే కంటే ముందే జాగ్రత్తగా మీ దారిన మీరు పోతే ఈ బాధంత

0: ఉండేది కాదు కదా.
1: అమ్మయ్యా, ఇంకా కాస్త నొప్పి తగ్గిందండి, ఇంకా నేను వెళ్తానండి.
0: మళ్ళీ రెండో ఇంజెక్షన్ రావాలి సుమా, దీంతో నొప్పి బాబు అని వైద్యం మధ్యలో ఆపకూడదు. మొత్తం కోర్సు గాయాన్ని బట్టి ఎన్ని సూదులంటే అన్ని తీసుకోవాలి, అశ్రద్ధ చేయకూడదు. ఇంకా నయం, గాయాన్ని వెంటనే కడిగి తీసుకొచ్చారు కాబట్టి మంచిదైంది. మీరు కట్టు మాత్రం కట్టకూడదు తెలుసా.
1: ఇంకిప్పుడు బుద్ధొచ్చిన డాక్టర్ గారు, మందు తీసుకోకపోతే పిచ్చెక్కే ప్రమాదం ఉంటే ఇంకా మానేస్తానా బాబోయ్.
2: పంతులమ్మా, నువ్వు వెంటనే డాక్టర్ దగ్గరకు పొమ్మంటావు మంచిదైందమ్మా, లేకుంటే అదే పోతుందిలే అని ఆడిని నాలుగు తన్ని ఊరుకునేదాన్నమ్మా.
3: కుక్క కాటు పాము కాటుతో సమానమేననుకోయాదమ్మా. కుక్క విశ్వాసం గల జంతువు, మన ఇళ్లకు కాపలాకస్తుంది, అందుకే మనం పెంచుకుంటామనుకో. అయితే అది ఎవరిని కరవకుండా కూడా చూడాలి. అందుకే పట్టణాల్లో కుక్కలున్న ఇంటి బయట గేటు మీద కుక్కలున్నవి జాగ్రత్త అని రాస్తారు. అక్కడ వాళ్ళు మెళ్ళో ఒక పట్టి కూడా కడతారు సుమా, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వీధి కుక్కని పట్టుకెళ్ళిపోతారు. ఇక్కడ కూడా మనమంతా కలిసి ఊరి పెద్దకి చెబితే కుక్కల నిర్మూలనకు మార్గం చూస్తారు.
4: పాపం యాదగిరికి ఒక్కటే జ్వరం అంటారా, అమ్మో కుక్క కరుస్తుంది అని ఒకటే కలవరింతారట. రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదంట కూడా, నాకు భయమేస్తుందిరా. అయినా నేను ఎప్పుడూ చెప్తాను, అనవసరంగా మనం జంతువుల జోలికి పోవద్దురా అంటే నా మాట వినడు. మనం వాటిని చంపుతామేమోనని భయంతో అవి మనల్ని కరుస్తాయి అని మా నాయన చెప్పాడు.
1: పంతులమ్మ గారు సమయానికి ఉండి దెబ్బలు కడగమని చెప్పారు, కానీ లేకపోతే మనం ఆసుపత్రి దాకా వెళ్ళేటప్పటికి గంట పట్టింది కదా, అప్పటికే సెప్టిక్ అయ్యేదంట. ఏమైనా మనం వెంటనే వెళ్ళడం మంచిదైందిరా.
5: డాక్టర్ గారు చెప్తుంటే నాకు బాగా అర్థమైందిరా, అంత ప్రమాదం అని అసలు అనుకోలేదు. ఏం చేస్తుందిలే కుక్కే అనుకుంటాం. మా నాయన ఎప్పుడు చెప్తుంటాడు వాళ్ళ తాత కుక్కగారు చనిపోయాడని, చివరిలో కుక్కలాగే అరిచేవాడంట. పాపం అప్పుడు నీ మందులు లేవు కదరా.
4: ఇప్పుడు అనవసరంగా వాడికి బడిపోయింది కదరా, ఒక పక్క గాయం బాధ, మరో పక్క ఇంజెక్షన్ల బాధ, జ్వరం, ఇవన్నీ ఆ గజ్జి కుక్క జోలికి పోవడం మూలానే కదరా. బుద్ధొచ్చింది, మనం కూడా ఇంకెప్పుడు అట్లా చేయకూడదు.
5: మన కావందు గారింట్లో కుక్కని ఎంతో జాగ్రత్తగా పెంచుతారా, వాళ్ళు దానికి మందులు వేయటం, చర్మం శుభ్రంగా ఉంచటం, మంచి తిండి పెట్టడం, డాక్టర్ సలహా ప్రకారం ఇంజెక్షన్ ఇప్పించడం చేస్తారు. ఎంతో శ్రద్ధ వాళ్ళకి, కానీ ఇంట్లో వాళ్ళనైనా ఒక్కోసారి చీకట్లో చూడక తొక్కినా బాధించినా కరుస్తుందంట. మొన్న కావందు గారి అమ్మాయి శోభను కరిచిందంట. ఎందుకైనా మంచిది, మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. పదరా తొందరగా, టైం అయిపోయింది.
4: పదండి పదండి.
6: పిల్లలు విన్నారుగా, కుక్క కాటు ఎంత ప్రమాదకరమో. సరి అయిన సమయంలో అవసరమైన చికిత్స చేయించినట్లయితే ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. పాపం యాదగిరి కుక్కను అనవసరంగా రాయితో కొట్టి ఎంత ప్రమాదానికి గురయ్యాడో. సమయానికి ఇంటి దగ్గర పంతులమ్మ లేకపోతే మన యాదగిరికి ప్రాణం మీదకి వచ్చేది కదా. అందుకే మీరంతా దారిలో ఉన్న కుక్కల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తలో ఉన్నా అకారణంగా కుక్క కాటుకు బలవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, కుక్కల్ని మనం ఎలా చూడాలో అనే విషయాల్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కుక్క విశ్వాసం గల జంతువు, అందుకే తన యజమానికి ఎంతో సన్నిహితంగా నమ్మిన బంటుగా ఉంటుంది. కుక్కను ఇంటి కాపలా కోసం, అలాగే కాపరులు తమ గొర్రెలు పశువులను కాపలా కాసేందుకు కూడా పెంచుకుంటారు. కుక్కల్లో అనేక రకాలున్నాయర్రా. సామాన్యంగా మనం వీధుల్లో చూసేటివే కాకుండా పట్టణాలలో ధనవంతులు బుల్డాగ్స్, పమేరియన్, జర్మన్ షెపర్డ్, డాబర్మ్యాన్, అల్సేషన్ లాంటివి ఎన్నో రకాల కుక్కలను పెంచుకుంటారు. కుక్కలకు ఘ్రాణశక్తి ఎక్కువ, అందుకే వాటిని పోలీసులు దొంగలను పట్టుకునేందుకు, నేరాల్లో వారు ఉపయోగించిన సాధనాల ఆచూకీ తీసేందుకు ఉపయోగిస్తారు. మనం ఎన్ని కుక్కల్ని ఎలా పెంచుకున్నా కుక్క కాటు మాత్రం ప్రమాదకరమని తెలుసుకోవాలి. ముఖ్యంగా వీధుల్లో ఆలనా పాలనా లేకుండా తిరిగే ఊర కుక్కలు కరిస్తే మరీ ప్రమాదకరం. ఎందుకంటే ఇళ్లలోని కుక్కలకు ర్యాబిస్ అనే వ్యాధి రాకుండా ఇంజెక్షన్లను ఇప్పిస్తుంటారు. అలాంటి కుక్క పొరపాటును ఎవరినైనా కరిస్తే అంత ప్రమాదం ఉండదు. కానీ ఊర కుక్కలకు ఇంజెక్షన్లు ఎవరూ ఇప్పించరు కదా, ఎందుకంటే అవి ఎవరి సొంతం కావు గనుక.

0: కాబట్టి వాటి నుంచి మనం జాగ్రత్త పడాలి. కుక్క కరిస్తే ర్యాబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ర్యాబిస్ వ్యాధి అంటే కుక్క కరిస్తే మనిషికి పిచ్చి పడుతుందే అదన్నమాట. ఈ వ్యాధి సోకిన వారు బ్రతకడం కష్టం.
1: అందుకే ఊర కుక్కల్ని గ్రామ పంచాయతీ వారు, మున్సిపాలిటీ వారు నిర్మూలిస్తూ ఉంటారు.
0: కుక్క కాటుకు గురైన మనిషికి సకాలంలో చికిత్స చేయించాలి. అశ్రద్ధ ఏమాత్రం తగదు. కుక్క కరిచిన చోట వెంటనే డెట్టాల్తో శుభ్రంగా కడిగి డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాలి. గాయాన్ని బట్టి డాక్టర్ ఎన్ని ఇంజెక్షన్లు ఇవ్వాలో నిర్ణయించి చికిత్స చేస్తాడు. కరిచిన కుక్కను కొన్ని రోజులు మనం పరిశీలించి చూడాలి. ఆ కుక్క ఒకవేళ 10 రోజుల్లో చనిపోతే అది కరిచిన వ్యక్తికి రేబిస్ వ్యాధి సోకే అవకాశాలు హెచ్చు. అందుకే ఏ కుక్క కరిచినా చికిత్స విషయంలో అజాగ్రత్త కూడదు. అంతెందుకర్రా, కుక్కలే కాదు ఏ జంతువులైనా మనం ప్రేమతో చూస్తే మనల్ని అవి ఏమీ చేయవు. యాదగిరిలాగా రాళ్లతో కొట్టి హింసిస్తే మరి వాటి రక్షణకై అవి కరవకుండా ఉంటాయా చెప్పండి? మనం ఇళ్లలో కుక్కల్ని పెంచుకోవడం మంచిదే. అయినా వాటి పట్ల మనమెంతో శ్రద్ధ వహించకపోతే అవి జబ్బుల పాలవుతాయి. వాటికి పేలు, గజ్జి లాంటివే కాకుండా ఇతరత్ర జబ్బులు కూడా సోకుతుంటాయి. కాబట్టి కుక్కలకు కనీసం వారానికి ఒకసారైనా స్నానం చేయించాలి. వాటికి పేలు పట్టకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడైనా వాటికి గజ్జి వంటి చర్మ వ్యాధులు లేదా ఇతర జబ్బులు వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా డాక్టర్కు చూపించాలి. లేదంటే కుక్కలకు వచ్చిన రోగాలు మనకు అంటుకుంటాయి. అంతేకాదు, కుక్కల్ని ఎంత శుభ్రంగా ఉంచినా మనం తినే ఆహార పదార్థాలలో అవి నోరు పెట్టకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే కుక్క నోటి నుంచి కారే లాలాజలం ద్వారా రోగక్రిములు అది తినే ఆహార పదార్థాల్లోకి ప్రవేశిస్తాయి. అందుకే కుక్క నోరు పెట్టినది ఏదీ మనం తినకూడదు. తెలిసిందా? కాబట్టి పిల్లలు, మనం కుక్కల్ని ప్రేమతో పెంచుకోవడమే కాకుండా అవి శుభ్రంగా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం, కుక్క కాటును అశ్రద్ధ చేయకుండా ఉండడం అన్న విషయాల్ని మర్చిపోరుగా.
2: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని ధనుర్వాతం మరియు కుక్క కాటు అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
5: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
6: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థో, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిజనెస్ ఈ రోజు మన ప్రయాణం ఆగస్ట్ 4వ తేదీ ముంగిటొచ్చి నిలిచింది. ఇక చరిత్ర సృష్టించిన ఆసక్తికరమైన ఘట్టాలను, అంతర్జాతీయంగా ప్రాధాన్యత కలిగిన విశేషాలను తెలుసుకోవడానికి మరి ప్రతి ఏటా ఆగస్ట్ 4వ తేదీన అంతర్జాతీయంగా జరుపుకునే విశేషాలు అంతర్జాతీయ మేఘావృత దినోత్సవం మరియు అమెరికా కోస్ట్ గార్డ్ దినోత్సవం ప్రధానమైనవి. మరి ప్రకృతిలో అరుదైన మరియు అత్యంత అందమైన అడవి పిల్ల జాతికి చెందిన మేఘావృత చిరుతపులుల రక్షణపై అంతర్జాతీయంగా దృష్టి సారించడానికి ఈ రోజును ప్రత్యేకంగా కేటాయించారు.
0: ఇక అంతర్జాతీయ రాజకీయంగా మరియు అంతరిక్ష పరిశోధన చరిత్రని పరిశీలిస్తే ఈ ఆగస్టు 4వ తేదీకి ఎంతో సంచలనాత్మకమైన చరిత్ర ఉంది. 2007 ఆగస్టు 4వ తేదీన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంగారక గ్రహంపై పరిశోధనల కోసం ప్రతిష్టాత్మకమైన ఫినిక్స్ మార్స్ ల్యాండర్ వ్యోమ నౌకని అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించింది. రెడ్ ప్లానెట్ యొక్క ఉత్తర ధ్రువ ప్రాంతంలో మంచు నీటి ఆనవాళ్లను పరిశోధించడంలో ఈ ప్రయోగం అంతరిక్ష శాస్త్రవేత్తలకి సరికొత్త విజ్ఞానాన్ని అందించిందని చెప్పాలి.
1: ఇక అలానే 1961 ఆగస్టు 4వ తేదీన భారతదేశపు మొట్టమొదటి అటామిక్ రీసెర్చ్ రియాక్టర్ అప్సరా ప్రారంభమైంది. మన దేశంలో అణు విజ్ఞాన పరిశోధనలకు మరియు హోమీ జహంగీర్ బాబా గారి ఆలోచనలకు బలమైన పునాది వేసిన చారిత్రక ఘట్టం ఇది.
0: ఇక ప్రపంచ ఆధ్యాత్మిక తత్వశాస్త్ర చరిత్రలో ఒక విప్లవాత్మకమైన పరిణామం విషయానికి వస్తే 1929 ఆగస్టు 4న జగద్గురువుగా ప్రతిపాదించబడిన ప్రసిద్ధ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు దివ్య జ్ఞాన సమాజం మరియు దాని అనుబంధ సంస్థ అయిన ఆర్డర్ ఆఫ్ ద స్టార్ నుంచి అధికారికంగా రాజీనామా చేశారు. సత్యం అనేది మార్గం లేని భూమి అని ప్రకటిస్తూ ఏ మతపరమైన సంస్థలు లేదంటే సిద్ధాంతాల ద్వారా కాకుండా స్వతంత్ర ఆలోచన ద్వారానే మానసిక విముక్తి లభిస్తుందని చాటి చెప్పిన చారిత్రక ఘట్టం ఇది.
1: ఇక ప్రపంచ సాహసయాత్రల చరిత్రలో మరి సైకిల్పై మైళ్ల కొద్దీ ప్రయాణించి సరికొత్త రికార్డు సృష్టించిన సాహసికుడు థామస్ స్టీవెన్స్. ఆయన 1884 ఆగస్టు 4న సైకిల్పై అమెరికా ఖండమంతటినీ చుట్టివచ్చి ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. ఇక ఆ తర్వాత కూడా ఆయన తన ప్రయాణాన్ని ఆపకుండా ప్రపంచమంతటిని సైకిల్పై చుట్టివచ్చి అంతర్జాతీయ సాహస రంగానికి ప్రయాణ చరిత్రకు ఎంతో గొప్ప ప్రేరణగా నిలిచారు.
0: అలాగే వేగవంతమైన వాహన రంగం మోటార్ స్పోర్ట్స్ చరిత్రలో 1956 ఆగస్టు 4న ఒక సంచలనాత్మకమైన రికార్డు నమోదైంది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక మోటార్ సైకిల్ గంటకు 200 మైళ్ల వేగాన్ని అధిగమించి చరిత్ర సృష్టించింది. మానవ ఇంజనీరింగ్ నైపుణ్యానికి వేగానికి సరికొత్త సరిహద్దుల్ని చెరిపేస్తూ మోటార్ సైకిల్ ప్రయాణ చరిత్రలో ఈ సంఘటన ఒక మైలురాయిగా నిలిచింది.
1: ఇక మన దేశ ఆరోగ్య రంగ చరిత్రలో ముఖ్యంగా అంటువ్యాధుల విస్తరణలో తీవ్ర ఆందోళన కలిగించిన పరిణామం 2009 ఆగస్టు 4న చోటు చేసుకుంది. భారతదేశంలో తొలి స్వైన్ ఫ్లూ మరణం మహారాష్ట్రలోని పూణే నగరంలో అధికారికంగా నమోదైంది. ఈ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థ హెచ్చరికలు జారీ చేసి వైరస్ వ్యాప్తి నివారణకు మరియు వైద్య అత్యవసర చర్యలకు సిద్ధమయ్యేలా చేసింది.
0: ఇక భారతీయ ఆధ్యాత్మిక రంగంలో యోగ సాధనలో నూతన మార్గాన్ని ఆవిష్కరించిన యోగి గురువు మాస్టర్ సివివి గారు 1868 ఆగస్టు 4న జన్మించారు. ఆయన చేతన యోగం బృక్తరహిత రాజయోగ మార్గాన్ని అందించి మానవ శరీర పరిణామ క్రమానికి ఆధ్యాత్మిక సాధనను అనుసంధానించారు. కుంభకోణంలో తన ఆశ్రమాన్ని నెలకొల్పి ఎందరో సాధకులకు యోగ శిక్షణ ఇస్తూ భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానానికి నూతన దృక్పథాన్ని అందించిన మహోన్నత గురువు ఆయన.
1: ఇక తెలుగు సాహిత్యలోకన తన మధురమైన కవితా శైలితో పద్య ప్రియులను మైమర్పించి కరుణశ్రీగా ప్రజాదరణ పొందిన సుప్రసిద్ధ కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు 1912 ఆగస్టు 4న జన్మించారు. ఆయన పుష్ప విలాపం, కరుణశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ వంటి అద్భుతమైన కావ్యాలను అందించి ప్రతి తెలుగువారి ఇంట పద్య పరిమళాలు వెదజల్లారు. కరుణరస ప్రధానమైన పద్యాలతో సులభ శైలితో సామాన్య ప్రజలకు సైతం పద్యాన్ని దగ్గర చేసిన అఖండ కవి

0: శేఖరుడు ఆయన.
1: అలాగే తొలితరం తెలుగు తమిళ చిత్రరంగాన నటుడిగా దర్శకుడిగా తనదైన ముద్రవేసిన ప్రముఖ కళాకారుడు లంక సత్యంగారు 1915 ఆగస్టు 4న జన్మించారు. ఆయన పలు పౌరాణిక, జానపద మరియు సాంఘిక చిత్రాలలో విలక్షణమైన పాత్రలలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. నటనతో పాటు దర్శకత్వంలోనూ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తొలితరం సినీ పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేసిన పాతతరం రంగస్థల సినీ నటుడు ఆయన.
0: ఇకలానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా గాంధేయవాదిగా, మాజీ రాష్ట్ర మంత్రిగా సేవలందించిన ప్రముఖ నాయకుడు మండలి వెంకటకృష్ణారావు గారు 1926 ఆగస్టు 4న జన్మించారు. ఆయన దివిసీమ ఉప్పెన సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి బాధితులకు చేసిన పునరావాస సేవలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలు, తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణలు మరియు ప్రజా సంక్షేమంలో మహోన్నత పాత్ర పోషించిన ప్రజాదరణ పొందిన నేత ఆయన.
1: ఇక అలాగే బాలల సాహిత్యానికి, ఆకాశవాణి ప్రసారాలకి తనదైన లేఖనితో గొంతుతో వన్నె తెచ్చిన ప్రముఖ బాలల రచయిత, కవి, రేడియో వ్యాఖ్యాత పిఐ శంకర్ నారాయణ్ గారు 1945 ఆగస్టు 4న జన్మించారు. ఆయన పిల్లల కోసం అనేక ఆకట్టుకునే కథలు, గేయాలు మరియు నాటకాలను రచించి బాలల మనసుల్లో నైతిక విలువలు పెంపొందించారు. రేడియో ప్రసారాల ద్వారా శ్రోతల్ని అలరిస్తూ బాల సాహిత్యాభివృద్ధికి సుదీర్ఘకాలం పాటు విశేష సేవలు అందించిన ప్రముఖ రచయిత ఆయన.
0: ఇక వరుస రాష్ట్ర రాజకీయ చరిత్రలో రెండవ మహిళా ముఖ్యమంత్రిగా, ప్రముఖ రచయిత్రిగా సేవలు అందించిన నందిని సత్పతి గారు 2006 ఆగస్టు 4న భౌతికంగా దూరమయ్యారు. ఆమె కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి ఎంతో కృషి చేశారు. సాహితీ రంగంలో ఒరియా భాషలోకి అనేక ప్రముఖ రచనలు అనువదిస్తూ రాజకీయ మరియు సాహిత్య రంగాల్లో తనదైన చెరగని ముద్రవేసిన ధీర వనిత ఆమె.
1: ఇక తెలంగాణ ప్రాంతంలో ఉర్దూ హాస్య కవిత్వానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చి హాస్య కవిగా అలరించిన పాగల్ ఆదిలాబాది గారు 2007 ఆగస్టు 4న కాలం చేశారు. ఆయన తన హాస్య భరితమైన, వ్యంగ్యాత్మకమైన ఉర్దూ కవితల ద్వారా సమాజంలోని లోపాలను ఎండగడుతూనే వీక్షకులకు నవ్వులు పంచారు. ఆదిలాబాద్ ప్రాంత జానపద యాసను ఉర్దూ కవిత్వంలో సమ్మేళనం చేస్తూ ముషైరాలలో శ్రోతలను విశేషంగా అలరించిన విలక్షణ కవి ఆయన.
0: ఇక ఉత్తరాంధ్ర జానపద కళలకు, విప్లవ సాహిత్యానికి జీవం పోసి ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడిగా వేలాది ప్రదర్శనలు ఇచ్చిన ప్రజానాయకుడు, జానపద వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు గారు 2020 ఆగస్టు 4న భౌతికంగా దూరమయ్యారు. ఆయన ఏం పిల్లడో, ఎల్దమస్తావా, జజ్జనకరి జజ్జనకరి వంటి పాటలతో ప్రజా ఉద్యమాల్లో అపారమైన చైతన్యాన్ని నింపారు. జానపద యాసలు పదునైన పాటలు రాస్తూ, పాడుతూ ఆడుతూ పేద ప్రజల గొంతుకగా మారిన మహోన్నత కళాకారుడు ఆయన.
1: అలాగే భారతీయ నాటక రంగానికి ఆధునిక సొగసులు దిద్ది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి సుదీర్ఘకాలం సంచాలకుడిగా వ్యవహరించిన ప్రసిద్ధ నాటకరంగ దర్శకుడు, నట శిక్షకుడు ఇబ్రహీం అల్కాజీ గారు 2020 ఆగస్టు 4న భౌతికంగా దూరమయ్యారు. ఆయన నాటక ప్రదర్శనలో సరికొత్త సాంకేతికతని, సెట్ డిజైనింగ్ ని పరిచయం చేస్తూ నటులను తీర్చిదిద్దారు. పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకుని భారతీయ నాటకరంగ వికాసానికి దశాబ్దాల పాటు దిశానిర్దేశం చేసిన మహోన్నత నాటక తపస్వి ఆయన. లిజనర్స్, జూలై 4వ తేదీకి సంబంధించిన చరిత్రలో నిలిచిపోయిన ఎన్నో అంశాలు, ఎంతో మంది ప్రముఖుల జనన మరణాలు, ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నాం కదండి. సో ఈరోజు మనం టాపిక్ మాట్లాడుకోబోయే ముందు మన శ్రోతలందరి కోసం ఒక మంచి పాట వినిపించొద్దామమ్మా.
0: తప్పకుండా. లిజనర్స్, మరి ఇంకెందుకు కలిసే, మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
0: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య

0: సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
4: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
3: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ 0. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈవేళ టాపిక్లో మరి ఏ విషయం మనం మాట్లాడుకోబోతున్నాం నాకు చెప్పు, అదేవిధంగా మన శ్రోతలకు కూడా కాస్త వివరించి చెప్తావమ్మా.
2: తప్పకుండా. ఈ రోజు మన సమాజంలో ఎంతో స్ఫూర్తిని నింపుతున్న మరొక గొప్ప విప్లవం గురించి మనం మాట్లాడుకోవాలి. అదే మన మహిళల ఆర్థిక స్వావలంబన. మరి ఈ రోజుల్లో మన ఊళ్లలో, పట్టణాల్లో ఉన్న స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఎలా సంఘాలుగా ఏర్పడి చిన్న తరహా కుటీర పరిశ్రమలు ప్రారంభిస్తూ సొంత కాళ్లపై నిలబడుతున్నారో చూస్తుంటే నిజంగానే ముచ్చటేస్తుందనుకో.
1: అవునమ్మా, ఒకప్పుడు ఇంటి 4 గోడలకే పరిమితమైన మన మహిళలు ఈ రోజు స్వయం సహాయక సంఘాల ద్వారా పొదుపు చేయడం, బ్యాంకుల నుంచి రుణాలు పొందడం నేర్చుకుని ఒక్కొక్కరు ఒక ధైర్యవంతమైన మహిళగా మారుతూ ఉన్నారు. కేవలం పొదుపు సంఘాల వరకే ఆగిపోకుండా పిండి వంటలు, ఊరగాయలు, చేతి వృత్తులు, టైలరింగ్, పసుపు కారం మిల్లులు, జపమాలలు, ఇంట్లోనే తయారు చేసే హ్యాండీక్రాఫ్ట్స్ లాంటి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు స్థాపిస్తూ కుటుంబానికి కొండంత ఆసరాగా నిలుస్తూ ఉన్నారు.
2: అవునన్నయ్య, మన శ్రీ చిన్న తరహా కుటీర పరిశ్రమల్లో మన మహిళలకున్న విజయ అవకాశాలు చాలా అపారమైనవి. మన ఇంటి అనుభవమే వీరికి పెద్ద పెట్టుబడి. ఇంట్లో చేసే స్వచ్ఛమైన పిండి వంటలు, ఊరగాయలకు ఈ రోజుల్లో మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రభుత్వం అందించే ఉపాధి రుణాలు, డిజిటల్ ట్రైనింగ్స్, ఎగ్జిబిషన్లు ఉచితంగా ఏర్పాటు చేసే డ్వాక్రా బజార్ల ద్వారా వేలాది మంది మహిళలు తమ ఉత్పత్తులను నేరుగా ప్రజలకు అమ్మగలుగుతున్నారు.
1: కేవలం చుట్టుపక్కల ఊళ్ళకే పరిమితం కాకుండా ఈ రోజుల్లో మన స్వయం సహాయక సంఘాల మహిళలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపులను వాడుకుంటూ ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్లు తీసుకుంటూ ఉన్నారు. ప్యాకింగ్ బాగుండి నాణ్యతకు పెద్ద పీట వేస్తే చాలు, అమెరికాలో ఉన్న మన వాళ్లకు కూడా మన మహిళలు చేసిన ఆవకాయ, లడ్డూలు, పార్సిళ్లు వెళుతూ ఉన్నాయి. 4 మహిళలు ఒక గ్రూప్గా ఏర్పడి ఒకరికొకరు తోడుగా పని విభజన చేసుకుంటే ఎలాంటి కష్టమైన వ్యాపారంలోనైనా విజయం సాధించడం ఖాయమని నిరూపిస్తూ ఉన్నారు.
2: అవునన్నయ్య, ఒక్క మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ ఇల్లు, ఆ పిల్లల చదువులు, చివరికి ఆ సమాజం మొత్తం మారిపోతుంది. స్వయం సహాయక సంఘాలు అందిస్తున్న అవకాశాలను అందుకుని ప్రతి మహిళ తమలోని నైపుణ్యాలకు పదును పెట్టి ధైర్యంతో చిన్న వ్యాపారాన్ని మొదలుపెడితే విజయం వారిని వరుస్తుంది. మహిళల ఆత్మవిశ్వాసమే సమాజానికి బలం, వారి విజయాలే నవ భారతానికి పునాది.
1: మన డ్వాక్రా మహిళలు, మహిళా సంఘాల విజయం వెనుక ఉన్న కొన్ని నమ్మలేని, ఆశ్చర్యపరిచే విషయాలు చాలా మందికి తెలియవు. సాధారణంగా మనం చిన్న తరహా పరిశ్రమలు అంటే కేవలం అప్పడాలు, ఊరగాయలు, టైలరింగ్ అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో మన స్వయం సహాయక సంఘాల మహిళలు డ్రోన్లని నడపడం, వ్యాపారంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం, డిజిటల్ నెట్వర్కింగ్ చేయడం చూస్తుంటే నిజంగా నోరెళ్ళబెట్టాల్సి వస్తుంది.
2: అవునన్నయ్య, మరి వింటేనే ఎంతో ఆశ్చర్యంగా, గర్వంగా ఉంది. పొలాల్లో పురుగు మందులు చల్లడానికి నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా డ్రోన్ పైలట్లుగా శిక్షణ పొంది మన

0: గ్రామీణ మహిళలు డ్రోన్లు ఎగరవేస్తూ వ్యవసాయంలో విప్లవం సృష్టిస్తున్నారు. మరంతేకాదు, సాంప్రదాయ పిండి వంటల స్థానంలో పర్యావరణ హిత ఉత్పత్తులైన బియ్యం పొట్టుతో పింగాణి కప్పులు, అరటిపీచుతో చీరలు, వెదురు బొంగులతో గృహాలంకరణ వస్తువులు, సహజ సిద్ధమైన రంగులతో సౌందర్య సాధనాలు తయారు చేస్తూ ప్రపంచ మార్కెట్లను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు.
1: ఇక్కడ అందరినీ ఆలోచింపజేసే అసలైన విషయం ఏంటో తెలుసా? మన దేశంలో బడా వ్యాపారవేత్తలు కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగవేస్తున్న వార్తలు మనం రోజు చూస్తూ ఉంటాం కదా. కానీ మన స్వయం సహాయక సంఘాల మహిళలు తీసుకునే బ్యాంకు రుణాల రికవరీ రేటు 95% పైగా ఉందంటే అది వారి నిబద్ధతకి క్రమశిక్షణకి నిదర్శనమే కదా. రూపాయి రూపాయి పొదుపు చేస్తూ తీసుకున్న అప్పుని వడ్డీతో సహా చెల్లిస్తూ బ్యాంక్ అధికారులనే ముక్కున వేలేసుకునేలా చేస్తున్నారనుకో.
0: అవునన్నయ్య, మరి మహిళల దగ్గర ఉండే ఆ నిజాయితీ, ఆర్థిక క్రమశిక్షణి వారిని విజయ తీరాలకు చేరుస్తోంది. మరి దీనివల్ల లాభపడేది కేవలం ఆ మహిళ మాత్రమే కాదు, ఆ కుటుంబంలోని పిల్లల భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది. ఒక సర్వే ప్రకారం ఒక పురుషుడు సంపాదిస్తే అందులో అధిక శాతం వ్యక్తిగత ఖర్చులకు పోవచ్చు, కానీ ఒక మహిళ సంపాదిస్తే అందులో 90% పైగా డబ్బును పిల్లల నాణ్యమైన చదువుకు, వారి ఆరోగ్యానికి మరియు కుటుంబ భవిష్యత్తుకి ఉపయోగిస్తుంది.
1: ఒక ఇంటి మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ ఇంటి నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు పుట్టుకొస్తూ ఉన్నారు. అందుకే స్వయం సహాయక సంఘాలు అనేది కేవలం ఒక వ్యాపార మార్గం మాత్రమే కాదు, అది సమాజంలో పేదరికాన్ని పారద్రోలి తరతరాల భవిష్యత్తును మార్చే ఒక నిశ్శబ్ద సామాజిక విప్లవం. అయితే ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన రహస్యం, ఒక ఆంతర్యం కూడా ఉంది. అదేంటంటే, ఈ రోజుల్లో మహిళలు విజయం సాధిస్తున్నారు అంటే వాళ్ళు కేవలం పాతకాలపు ఆలోచనలే పట్టుకుని వెళ్లాడడం లేదు. అలా అని పాతదనాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం కొత్తదనం వెనుక పరిగెట్టడం లేదు. పాత తరం నాటి అనుభవాన్ని, కొత్త తరం నాటి సాంకేతికతని, రెండింటినీ సరిగ్గా మేళవించి ముందుకు వెళ్లడమే వారి అసలైన విజయ రహస్యం.
0: మరి ఎంత అద్భుతమైన ఆంతర్యం దాగుందో కదా ఇందులో. ఉదాహరణకి మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి పాత తరం అనుభవాల నుంచి మనకి లభించిన సాంప్రదాయ వంటకాల రుచులు, ఆయుర్వేద మూలికల పరిజ్ఞానం, నేత కళలు లాంటి అమూల్యమైన సంపద మన దగ్గరుంది. ఆ పాత తరం నాటి అనుభవానికి నేటి తరం డిజిటల్ మార్కెటింగ్, QR కోడ్ పేమెంట్స్, ఆన్లైన్ డెలివరీలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాంటి కొత్త తరం పద్ధతులను జోడించి మన మహిళలు అద్భుతాలు సృష్టిస్తున్నారు.
1: ఒకప్పుడు ఇంట్లో అమ్మ ఊరగాయ పెడితే చుట్టుపక్కల వీధి దాటి ఎవ్వరికీ తెలిసేది కాదు. కానీ ఈ రోజుల్లో ఇంట్లో తయారు చేసే అదే సాంప్రదాయ ఆవకాయ లేదంటే పొడులను డిజైనర్ ప్యాకింగ్ చేసి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ దేశ విదేశాలకి ఎగుమతి చేస్తూ ఉన్నారు. పాతకాలపు విశ్వసనీయతని, నాణ్యతను కాపాడుకుంటేనే నేటి కాలపు వేగాన్ని అడాప్ట్ చేసుకోవడం వల్లే మహిళా వ్యాపారవేత్తలు అనుకున్న దానికంటే వేగంగా ముందుకెళ్తూ ఉన్నారు.
0: మరి పూర్వకాలం నుంచి వస్తున్న ఓపిక, సవాళ్లను తట్టుకునే సహనం, కుటుంబ బంధాలను కాపాడుకునే సమయస్ఫూర్తి అనే మూలాలను పాత తరం నుంచి నేర్చుకున్నారు. మరి అదే సమయంలో ఆధునిక విద్య, ఆర్థిక స్వాతంత్ర్యం, చట్టాలపై అవగాహన అనే కొత్త తరం ఆయుధాలతో సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నారు. పాత కొత్తల ఈ కలయికి నారీశక్తికి కొండంత బలమే నిలిచింది. మూలాలను మరవకుండా కొత్త ఆలోచనలతో అడుగువేసే మహిళల ప్రతిభ బొమ్మాటికి అభినందనీయం. ప్రతి మహిళలోని ఈ నాయకత్వ పటిమ సమాజానికి నిత్య ప్రేరణ.
1: అవునమ్మా, పాత తరం నాటి అనుభవాల్ని, కొత్త తరం నాటి సాంకేతికతని జోడించి మన మహిళలు వ్యాపారాల్లో ఎలా ముందుకు దూసుకుపోతున్నారో చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ మనం ముమ్మాటికి గుర్తుంచుకోవాల్సిన, మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అతి పెద్ద విజయం ఇంకొకటి ఉంది. ఒకవైపు ఇంటి బాధ్యతల్ని, సంసారాన్ని ఎలాంటి లోటు లేకుండా చక్కబెట్టుకుంటూ, మరోవైపు వ్యాపారాన్ని విజయవంతంగా నడిపిస్తూ సమతుల్యత కాపాడుకోవడం నిజంగా సామాన్యమైన విషయం కాదు కదా.
0: అవునన్నయ్య, మరి రెండు చేతుల రెండు భిన్నమైన ప్రపంచాలను పట్టుకుని నడిపించడం కేవలం మహిళలకే సాధ్యమైన గొప్ప విద్య. ఈ ప్రయాణంలో మహిళల వెనుక నిలబడే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అత్యంత కీలకమైంది. భర్త ఇచ్చే భరోసా, అత్తమామల సహకారం, పిల్లలు అర్థం చేసుకునే మనస్తత్వం తోడైతే ప్రతి మహిళ విజేతగా నిలుస్తుంది. నీకు మేమన్నాం, ధైర్యంగా అడుగు ముందుకు వేయి అని ఇంట్లో వాళ్ళిచ్చే ఆ ఒక్క మాట మహిళల ఆత్మవిశ్వాసాన్ని 1000 రెట్లు పెంచుతుంది. తెలుస్తుంది.
1: అవునమ్మా, కేవలం కుటుంబమే కాకుండా ఈ రోజుల్లో ప్రభుత్వాలు బ్యాంకుల నుంచి లభిస్తున్న ప్రోత్సాహం కూడా వీరికి కొండంత అభయాన్ని ఇస్తుంది. డ్వాక్రా సంఘాలకు ఇస్తున్న సున్నా వడ్డీ రుణాలు, పిఎం ముద్రా యోజన, స్టార్టప్ ఇండియా వంటి పథకాల ద్వారా బ్యాంకులు సులభంగా రుణాలు అందిస్తూ ఉన్నాయి. అంతే

0: కాకుండా మార్కెటింగ్ మెళకువలు, డిజిటల్ లావాదేవీలపై ఉచిత శిక్షణ ఇస్తూ ప్రభుత్వ యంత్రాంగం మహిళలకు అనుక్షణం తోడుగా నిలుస్తుంది.
1: మరి ఉదయాన్నే లేచి ఇంట్లో అందరికీ వంట చేసి పిల్లలను బడికి పంపి ఇల్లు సర్ది ఆ తర్వాత షాపుకు లేదా పరిశ్రమకు వెళ్లి రోజంతా వ్యాపార లావాదేవీలు, ఖాతాలు చూసుకుని మళ్లీ సాయంత్రం ఇంటికి వచ్చి అందరి సంక్షేమాన్ని చూసుకోవడం ఎంతటి బహుముఖ ప్రజ్ఞ. సంసారానికి ఎలాంటి లోటు రానియకుండా, వ్యాపారంలో నష్టాలు రాకుండా సమర్థవంతంగా మేనేజ్ చేస్తున్న మన మహిళామూర్తుల సహనానికి, నిబద్ధతకు ప్రణామం చేయాల్సిందే.
0: నిజంగానమ్మా, కుటుంబ ప్రోత్సాహం, ప్రభుత్వ అండ స్వయం కృషి కలిస్తే మహిళ సాధించలేనిది ఏదీ లేదు. ఆర్థికంగా నిలబడే ప్రతి మహిళ రూపాంతరం చెందుతున్న నవ భారతానికి ప్రతిరూపం. మహిళల నిరంతర శ్రమని గౌరవిద్దాం, వారి ఉన్నతికి అడుగడుగున ప్రోత్సాహాన్ని అందిద్దాం. కానీ ఇక్కడ ఒక మాట, బయటకు కనిపించే ఈ విజయాల వెనుక వాళ్ళెదుర్కొంటున్న సవాళ్లు, అడ్డంకులు తక్కువేమీ కావు. సొసైటీలో ఉన్న పాతకాలపు అభిప్రాయాలు, మార్కెట్లో ఉన్న తీవ్రమైన పోటీ, ఆర్థిక పరమైన రిస్కులు ఎదురైనప్పుడు వాళ్లు వెనకడుగు వేయకుండా ఆ సవాళ్లని ఎలా అధిగమిస్తున్నారో ఆలోచిస్తే నిజంగా నభూతో నభవిష్యతి అని అనిపిస్తూ ఉంటుంది.
1: మరి మహిళలు ఎదుర్కొనే మొట్టమొదటి పెద్ద సవాల్ సమాజంలో ఉండే సందేహాలు. ఆడవాళ్లు వ్యాపారం చేయడమేంటి, నష్టాలొస్తే కుటుంబ పరిస్థితి ఏంటి అని తొలినాళ్లలో చుట్టుప్రక్కల వాళ్లు విసిరే వ్యంగ్యాస్త్రాలను, అనుమానాలను చిరునవ్వుతో దాటుకుని రావడం చిన్న విషయమేమీ కాదు. ఇక రెండోది వ్యాపారంలో రాత్రింబవళ్లు పడే శారీరక, మానసిక ఒత్తిడి. ఒకవైపు పిల్లల ఆరోగ్యం, వారి పరీక్షలు, ఇంటి పనులు చూసుకుంటూనే మరోవైపు మార్కెట్లో వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి పడే తపన నిజంగా కత్తిమీద సాములాంటిదే.
0: లిజనర్స్, మనం ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న అంశం మీ అందరికీ తెలిసింది కదండి. అదే అండి స్వయం సహాయక సంఘాలు. అదేవిధంగా మహిళలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, అదేవిధంగా ఎంత క్రియేటివిటీతో వాళ్ళు వ్యాపారాలు నడుపుతూ ఉన్నారనే విషయాలన్నీ తెలుసుకుంటున్నాం కదా. సో మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు కార్యక్రమంలో మీ అందరి కోసం ఒక చక్కని పాట వస్తుంది, విని ఆనందించండి.
2: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
3: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
2: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
3: I like it. చెప్పు.
2: నా ప్రియ, ప్రేమతో నీకు
3: నీకు
2: నే
3: రాసే
2: నేను రాసే ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే రా చదువు.
4: కమ్మని ఏ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
2: పాటలు మార్చి రాసేవా, అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
4: ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
2: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
4: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
2: అదే
4: తొలి కలల కవితలే మాట మాటలో.
2: అదే ఆహా బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి,
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగ స్వచ్ఛమైనది.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈరోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. సో ఇందాక నువ్వు చెప్పావమ్మా ఎగ్జాక్ట్లీ నిజం.

0: సో కేవలం ఇంటి సమస్యలే కాదు, వ్యాపార పరంగా కూడా మార్కెటింగ్ అవగాహన లోపం, పెద్ద పెద్ద బ్రాండ్ల నుంచి వచ్చే పోటీ, డిజిటల్ టెక్నాలజీని త్వరగా అందుకోవడంలో ఉండే ఇబ్బందులు లాంటి సవాళ్లను మహిళలు ప్రతి నిత్యం ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ ఇక్కడే మన మహిళల అసలైన పట్టుదల బయటపడుతుంది. సమస్య వచ్చినప్పుడు భయపడి పారిపోవడం లేదు. చుట్టుపక్కల ఉన్న తోటి మహిళలతో కలిసి నెట్వర్క్ ఏర్పరచుకుంటూ ఉన్నారు. యూట్యూబ్, అదేవిధంగా ప్రభుత్వ శిక్షణల ద్వారా డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉన్నారు. మార్కెట్లో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా నమ్మకాన్ని, నాణ్యతని కోల్పోకుండా ఆ సవాళ్లని ధీటుగా ఎదుర్కొంటూ ఉన్నారు.
1: ఇలాంటి అడ్డంకులను ధిక్కరించి నిలబడిన ప్రతి మహిళ ఈరోజు సమాజంలో వందలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మరొక గ్రామంలో ఒక మహిళ ధైర్యంగా వ్యాపారం ప్రారంభించి విజయం సాధిస్తే ఆ ఊర్లో ఉన్న మరో 10 మంది మహిళలకు ఆమె వల్ల అయినప్పుడు నా వల్లెందుకు కాదు అనే కొండంత ఆత్మవిశ్వాసం వస్తోంది. తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా తోటి మహిళలకు ఉపాధి కల్పిస్తూ రోల్ మోడల్స్ గా మారుతూ నవ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సవాళ్లు ఎంత పెద్దవైనా మహిళల్లో ఉన్న సహనం, పట్టుదల, ఆత్మవిశ్వాసం ముందు అవన్నీ కూడా చిన్నబోవలసిందే. అడ్డంకులను అధిగమించి గెలిచిన ప్రతి మహిళ నవభారత ప్రగతికి ప్రత్యక్ష ఉదాహరణ.
0: కరెక్ట్ అమ్మా, సవాళ్లను ధిక్కరించి నిలబడే మహిళలు ఇతరులకి ఎలా స్ఫూర్తిగా నిలుస్తున్నారో చెప్పుకున్నాం. నిజానికి వీళ్ల కథలు వింటుంటే ఎవరికైనా ఒళ్ళు గగురు పొడుస్తుంది, నర నరాల్లో నూతన ఉత్తేజన నిండుతుంది. ఏ నేపథ్యం లేకపోయినా కేవలం తమ సొంత ఆలోచన, సంకల్ప బలంతో వ్యాపార సామ్రాజ్యాలని స్థాపించిన కొందరు మహోన్నత మహిళల స్ఫూర్తిదాయక ప్రయాణాలని మనం చూస్తే ఆశ్చర్యంతో పాటు కొండంత ప్రేరణ కూడా మనకు కలుగుతుంది.
1: అక్షరాల నిజమన్నయ్య, ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాల్లో లీలావతి గారి కథే తీసుకుందాం. మరి ఎలాంటి వ్యాపార అనుభవం లేని ఒక సాధారణ గృహిణిగా ప్రయాణం ప్రారంభించి మరి ఇంట్లో చేసిన మిక్చర్ కారపూసతో చిన్న కొట్టుగా మొదలుపెట్టిన ఆమె ఈరోజు వెల్కమ్ స్వీట్స్ అండ్ హోమ్ మేడ్ ఫుడ్స్ అనే పేరుతో కోట్ల రూపాయల వ్యాపారాన్ని నడుపుతున్నారు. ప్రారంభంలో బ్యాంకులు అప్పు ఇవ్వడానికి నిరాకరించడం, చుట్టుప్రక్కల వారి అనుమానాలు లాంటి ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. కానీ నాణ్యత, స్వచ్ఛమైన ఇంపాక్ట్ అనే సూత్రాన్ని నమ్ముకుని ఈరోజు వందలాది మంది తోటి మహిళలకు ఉపాధి కల్పిస్తూ నిజమైన రోల్ మోడల్ గా నిలిచారు.
0: అలాగే మన గ్రామీణ ప్రాంతాలకు చెందిన లక్ష్మి గారి కథ ఇంకా అద్భుతంగా ఉంటుంది. పొలాల్లో కూలి పనులకు వెళ్లే ఆవిడ డ్వాక్రా సంఘంలో చేరి 10,000 రూపాయలు అప్పు తీసుకుని ఒక చిన్న పసుపు కారం మిల్లును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆర్గానిక్ కారం పసుపు అని గ్రీన్ ప్యాకింగ్ చేసి ఆన్లైన్, వాట్సాప్ గ్రూపుల ద్వారా అమ్మడం మొదలుపెట్టారు. తొలినాళ్లలో డిజిటల్ ఫోన్ వాడడం కూడా రాని ఆవిడ ఉచిత శిక్షణల ద్వారా పేమెంట్లు తీసుకోవడం, ప్యాకింగ్ చేయడం నేర్చుకున్నారు. ఈరోజు ఆమె తయారు చేసిన పసుపు పొడి విదేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. అంటే అది ఆవిడ పట్టుదలకి నిదర్శనం కదా.
1: అలానే మరి చేనేత, హస్తకళల రంగంలో జ్యోతి అనే మహిళా వ్యాపారవేత్త ప్రయాణం కూడా అద్భుతం. నశించిపోతున్న ప్రాచీన కలంకారీ చేనేత కళలకు ఆధునిక డిజైన్లు అద్ది ఇన్స్టాగ్రామ్ ద్వారా గ్లోబల్ మార్కెట్ కి పరిచయం చేశారు. మరి మొదట్లో ఆర్డర్లు లేక డిజైన్ల నాణ్యత రాక ఎన్నో నష్టాలు చవిచూసినా పట్టు వదలకుండా నిలబడి ఈరోజు వందల మంది చేనేత కార్మికుల కుటుంబాలకు ఆసరాగా నిలిచారు.
0: లీలావతి గారి వ్యాపార నైపుణ్యం, లక్ష్మిగారి సాంకేతిక విప్లవం, జ్యోతి గారి సృజనాత్మకత, ఈ ముగ్గురి కథలు మనకి ఒకటే పాఠం చెబుతూ ఉన్నాయి. విజయం అనేది మన పుట్టుక మీదో లేదంటే ఉన్న ఊరి మీదో ఆధారపడి ఉండదు. ఎదురయ్యే సవాళ్లని అవకాశాలుగా మలుచుకునే ధైర్యం, నిరంతర శ్రమ ఉంటే ప్రతి మహిళా చరిత్రని తిరిగి రాయగలదు. ఈ స్ఫూర్తిదాయక మహిళామూర్తుల ప్రయాణం సమాజంలో అడుగు ముందుకు వేయాలనుకునే ప్రతి ఒక్కరిలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరి మనసులో మెదిలే అతిపెద్ద ప్రశ్న ఏంటో తెలుసా? అసలు భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు నేల మీద మహిళలు కూడా ఇలా వ్యాపారాల్లోకి వచ్చి స్వయం సమృద్ధి సాధించవచ్చు అనే ఆలోచన అసలు ఎప్పుడు ప్రారంభమైంది? ఈ మహావిప్లవానికి అసలు ప్రాణం పోసింది ఎవరు? దానికి బీజం ఎక్కడ పడింది అనే చరిత్రని కనుక తెలుసుకుంటే నిజంగా గర్వంతో గుండె ఉప్పొంగుతుందమ్మా.
1: అవునన్నయ్య, మరి భారతదేశంలో మహిళా సాధికారతకు, మైక్రో ఫైనాన్స్ కు నిజమైన నాంది పడింది 1970ల కాలంలో. మరి అహ్మదాబాద్ లో ఎలాభట్ గారు స్థాపించిన సేవా సంస్థ ద్వారా అసంఘటిత రంగంలో ఉన్న మహిళలను ఒక తాటిపైకి తెచ్చి భారతదేశంలో మొట్టమొదటి మహిళా బ్యాంకును ప్రారంభించారు. మరి మహిళలకు కేవలం ఇంట్లో వంట మాత్రమే కాదు, పొదుపు చేసే శక్తి, వ్యాపారం చేసే సామర్థ్యం కూడా ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన తొలి అడుగు అది.
0: అవునమ్మా.

0: ఆ తర్వాత 1982-83 ప్రాంతంలో భారత ప్రభుత్వం డ్వాక్రా అనే పథకానికి రూపకల్పన చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు నలుగురు ఒక గ్రూప్గా ఏర్పడి చిన్న చిన్న పొదుపులు చేస్తూ తమ కాళ్లపై తాము నిలబడాలనే ఆలోచనకు అక్కడ బీజం పడింది. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 1990ల చివరిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ డ్వాక్రా వ్యవస్థని మరియు స్వయం సహాయక సంఘాల భావనని ఒక మహోద్యమంలా గ్రామ గ్రామానికి తీసుకువెళ్లడం వల్లనే మన తెలుగు మహిళలు దేశానికే ఆదర్శంగా నిలిచారు.
1: ఇక డ్వాక్రా సంఘాల విజయాన్ని చూసిన నాబార్డ్ వంటి జాతీయ బ్యాంకులు మహిళలకు ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండా రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇక తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఇందిరా క్రాంతి పథకం, ఎలుగు మహిళా ప్రాంగణాలు మరియు ఉచిత రుణాల ద్వారా ఈ వ్యవస్థకు మరింత ఊపిరిపోశాయి. ఒకప్పుడు ఇంట్లో నాణాలు దాచుకునే మహిళల చేత పొదుపు పుస్తకాలు పట్టించి బ్యాంక్ అధికారులతో నేరుగా మాట్లాడే స్థాయికి తీసుకురావడంలో ఈ చారిత్రాత్మక పథకాల పాత్ర మరువలేనిది. మరి 5-10 మందో మహిళలతో ప్రారంభమైన ఒక చిన్న పొదుపు ఆలోచన ఈరోజు కోట్లాది మంది మహిళల జీవితాలను వెలిగిస్తున్న ఒక మహా వటవృక్షం అయింది. దార్శనికుల ఆలోచనలు, ప్రభుత్వాల ప్రోత్సాహం వీటన్నింటికీ మించి మహిళల కఠోర శ్రమ కలిసొచ్చి ఈ విప్లవానికి రూపాన్నిచ్చాయి.
0: అవునమ్మా, స్వయం సహాయక సంఘాల విప్లవం మహిళా సాధికారతకు బీజం వేసిన చారిత్రాత్మక పథకాల గురించి చెప్పుకున్నాం. అయితే మన గోదావరి జిల్లాల పేరు వినగానే, ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే ప్రపంచ ప్రసిద్ధి చెందిన అతిపెద్ద కుటీర పరిశ్రమ ఏంటో తెలుసా? అదే నర్సాపురం లేస్ పరిశ్రమ. కొన్ని దశాబ్దాలుగా వేలాది మంది మహిళలు తమ చేతి వేళ్లతో అల్లే ఆ నూలు దారాల లేస్ డిజైన్లు మన తెలుగు నేల ప్రాభవాన్ని ప్రపంచవ్యాప్తంగా నలుమూలలా చాటి చెబుతూ ఉన్నాయి.
1: అలానే మరి గోదావరి ఒడ్డున పుట్టిన అత్యంత సౌందర్యాత్మకమైన, మనసును మైమరిపించే హస్తకళల వైభవాన్ని గుర్తు చేశాం. మరి అసలు నర్సాపురం లేస్ పరిశ్రమ చరిత్ర వింటేనే ఎంతో ముచ్చటేస్తుంది. మరి 1870ల కాలంలో డచ్ ఐరిష్ మిషనరీలకు చెందిన ఐరిష్ సోదరీమణులు అమలీ మెక్ఫర్లీ ఇక్కడి మహిళలకు ఈ క్రోషా లేస్ అల్లికాన్ని నేర్పించారు. మరి నాటి నుంచి నేటి వరకు తరతరాలుగా ఈ కళ అమ్మల నుంచి కుమార్తెలకు, అత్తల నుంచి కోడళ్లకు వారసత్వంగా సంక్రమిస్తూ నర్సాపురం పరిసర ప్రాంతాల్లోని దాదాపు 100,000 మందికి పైగా మహిళలకు నిరంతర జీవనోపాధిని అందిస్తోంది ఈ సంస్థ.
0: అవునమ్మా, అక్షరాల గోదావరి మహిళల వేళ్ల చివర రూపుదిద్దుకునే ఒక అద్భుతమైన కళల కావ్యం ఇది అని చెప్పుకోవచ్చు. ఒక చిన్న సూది నూలుదారం చేతిలో ఉంటే చాలు, నర్సాపురం మహిళలు తమ ఇళ్ల ముంగిట కూర్చుని పట్టికలు, టేబుల్ క్లాత్లు, టీ కోజీలు, బెడ్షీట్లు, ఫ్యాషన్ డ్రెస్సులు, సోఫా కవర్లు లాంటివి ఎంతో సృజనాత్మకంగా అల్లేస్తారు. ఈ నర్సాపురం లేస్ ఉత్పత్తులకి అంతర్జాతీయ మార్కెట్లో ఎంతటి క్రేజ్ ఉందంటే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలకి కోట్ల రూపాయల విలువైన లేస్ వస్తువులు ఎగుమతి అవుతూ ఉంటాయి.
1: ఇక అలానే మన గ్రామీణ మహిళలు ఇళ్లలోనే ఉంటూ తమ కుటుంబ పనులను చక్కబెట్టుకుంటూనే ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించి ఈ లేస్ వస్తువులను తయారు చేస్తూ విదేశీ కరెన్సీని మన దేశానికి తెస్తున్నారు. మరి ఇటీవల ఈ లేస్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు కూడా ఇవ్వడం వల్ల నర్సాపురం లేస్ బ్రాండ్ నాణ్యతకు ప్రపంచ పట్టణంలో మరింత గుర్తింపు, భద్రత లభించాయి. మరి అంతేకాకుండా లేస్ పార్క్ స్థాపన ద్వారా డిజైన్ శిక్షణలు, బ్యాంక్ రుణాలు కూడా లభిస్తూ ఉండటంతో మన మహిళా కళాకారులు మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఒక చిన్న చేతి సూదితో మొదలైన కళ ఈరోజు వేలాది మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇస్తూ నర్సాపురాన్ని ప్రపంచ పటంలో సగర్వంగా నిలబెట్టింది. శ్రమకు, సృజనాత్మతకు నిలువెత్తు రూపమైన మన గోదావరి మహిళల హస్తకళ నైపుణ్యానికి శతకోటి వందనాలు చెప్పాల్సిందే. మన తెలుగు నేల సౌభాగ్యం కేవలం ఒక లేస్ పరిశ్రమతోనే ఆగిపోలేదు. మన 2 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఆత్రేయపురం పూతరేకులు, ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, లేపాక్షి హస్తకళలు లాంటి ఎన్నో అద్భుతమైన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతికి, మహిళల సృజనాత్మతకు సజీవ నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.
0: కరెక్టమ్మా, మన తెలుగువారి నోరూరించే అమృత కావ్యాల్ని, రంగుల కళారూపాల్ని గుర్తు చేశావు. అయితే మన గోదావరి జిల్లాలోనే ఉన్న ఆత్రేయపురం పూతరేకుల ముచ్చటే వేరనుకో. బియ్యం పిండితో కాగితం కంటే పల్చగా పూతరేకును తీసి అందులో నెయ్యి లేదంటే బెల్లం, పంచదార, జీడిపప్పు, బాదం పొడి వేసి చుట్టడం ఒక అద్భుతమైన కళ. ప్రత్యేకించి గ్రామీణ

0: గ్రామీణ మహిళలే తమ ఇళ్లల్లో పొయ్యిల ముందు కూర్చుని ఎంతో నేర్పుతో తయారు చేసే ఈ పూతరేకులకి జిఐ ట్యాగ్ రావడం వల్ల ఈరోజు ఆత్రేయపురం మహిళల చేతి తీపి స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న మన తెలుగువారి ఇళ్లల్లో కూడా వెలుగులు నింపుతూ ఉంది.
1: ఇక విశాఖ జిల్లాలోని ఏటి కొప్పాక బొమ్మల కథ వింటే కళ్ళు చెమరుస్తాయి. మరి అంకుడు కర్రతో వారాహ నది ఒడ్డున పుట్టిన ఈ బొమ్మలకు రసాయన

0: మార్కెట్లకు పరిచయం చేస్తున్నాయి.
1: ఇక విజయవాడ సమీపంలోని కొండపల్లి బొమ్మల ప్రత్యేకతే వేరు. తెల్ల పొనికి కర్రతో చెక్కి సహజ రంగులు అద్దె చేసే ఆ కొండపల్లి రాధాకృష్ణులు, దసరా బొమ్మల కొలువు, ఎద్దుల బండ్లు, అంబారీ ఏనుగులు మన ఇంటి ముంగిట ఉంటే ఆ కళాత్మక శోభే వేరు. అలాగే రాయలసీమ ప్రాభావాన్ని చాటే లేపాక్షి హస్తకళలు, కాళహస్తి, కలంకారి, ధర్మవరం, మంగళగిరి పట్టుచీరల తయారీలోనూ వేలాది మంది మన మహిళలు తమ సృజనాత్మక నైపుణ్యాన్ని జోడించి ప్రతి ఇంట్లో ప్రాణ ప్రతిష్ట చేస్తూ ఉన్నారు.
0: నిజమేనయ్యా, మరి ఆత్రేయపురం తీపి రుచులు, ఏటకొప్పాకు రంగుల సౌందర్యం, కొండపల్లి హస్తకళా వైభవం, లేపాక్షి కళారూపాలు, ఇవన్నీ కూడా కేవలం వస్తువులు మాత్రమే కాదు, మన తెలుగు సంస్కృతికి, మన గ్రామీణ మహిళల కష్టానికి నిలవెత్తు ఆనవాళ్లు. మన సాంప్రదాయ హస్తకళలను, స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ప్రోత్సహించడమే మనం మన కళాకారులకిచ్చే నిజమైన గౌరవం. సవాళ్లను చిరునవ్వుతో దాటుతూ సాంప్రదాయ కళలను సాంకేతికతతో మేళవించి కుటుంబాన్ని, వ్యాపారాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న మన మహిళా సాధకులు ప్రతి ఒక్కరికి కొండంత స్ఫూర్తి. లిసనర్స్, మరింత వరకు రేడియో విజన్ 90.4 MHz పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఎలా ఉపాధి చేకూర్చుకుంటున్నారు అనే దాని గురించి చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి రేపు ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థో డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
4: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
5: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి రాటపనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మంచి మంచి మాటలు, చక్కటి పాటలు వినడానికి రెడీగా ఉన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి.

0: The Interventional Pulmonologist Emergency Critical Care Team.
1: Dr. P. Praveen, MS Orthopedics. Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon. Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FA MAS Cancer Surgeon.
2: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
3: Mana Bhimavaram lo nutananga praraminchabadina Chandamama Pillala Vaidyasala, Veerama Park. ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫేట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు చండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ సెల్ నంబర్ 6304327391.
4: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్ మరి ఎప్పట్లనే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, ఒక విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోతు, ఈ సుఖాలు దుఃఖాలు అవమానాలు ఇవన్నీ కూడా అతిథుల్లాంటివి, జీవితంలోకి వస్తూ పోతూ ఉంటాయి, అది అనివార్యం. మరి ఆ మాటల్ని మనసుకు పట్టించుకోవడం ఏమాత్రం మంచిది కాదు అని చెప్పాడు కదండి. అంటే సుఖాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, అవమానాలు కావచ్చు, ఇవన్నీ కూడా అతిథుల్లాంటివి అనమాట. అంటే జీవితంలోకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అది అనివార్యం. మరి ఆ మాటల్ని మనం మనసుకు పట్టించుకోవడం ఏమాత్రం మంచిది కాదు అని చెప్పాడు. లిజినెస్ మరి అలానే ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ అలానే వారి ఫ్రెండ్స్ అంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ మార్నింగ్ మామ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మరి నువ్వు వస్తావని మూవీ నుంచి పాటల పల్లకి వేని చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే ఉంటున్నాం కదండి. ఎక్కడనే నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి ఈరోజు ట్యూస్డే కదండి, ఈ మంగళవారం కాబట్టి మరి హనుమంతుడికి చాలా ప్రీతికరం కదా, కాబట్టి హనుమంతుడికి సంబంధించి ఒక చక్కని టాపిక్ తెలుసుకుందాం. మరి హనుమంతుడు సీతమ్మ జాడ కోసం మరి సముద్రాన్ని లంఘిస్తున్నప్పుడు, అంటే దాటుతున్నప్పుడు ఎదురైన మొదటి ప్రధాన అడ్డంకి సురస. మరి ఈ ఘట్టం మనకి రామాయణంలో సుందరకాండలు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఆ కథ ఏంటనేది తెలుసుకుందాం. మరి హనుమంతుడి యొక్క బలాన్ని బుద్ధిని పరీక్షించడానికి దేవతలు నాగమాత అయిన సురసను పంపిస్తారు. ఆమె ఒక భయంకరమైన రాక్షసి రూపం దాల్చి హనుమంతుడికి అడ్డంగా నిలబడుతుంది. మరి దేవతలు నాకు నిన్ను ఆహారంగా ఇచ్చారు, నేను నిన్ను మింగేస్తా అని చెప్తుంది. మరి హనుమంతుడు ఆమెను వేడుకుంటాడు, నేను రామకార్యం మీద వెళ్తున్నా, తిరిగి వచ్చి నీ నోటికి ఆహారమవుతా అని. కానీ ఆమె వినదు. అప్పుడు వారి మధ్య ఒక ఆసక్తికరమైన పోటీ జరుగుతుంది. మరి సురస తన నోరును ఒక యోజనం దూరం తెరుస్తుంది. వెంటనే హనుమంతుడు తన శరీరాన్ని కూడా 2 యోజనాల వరకు పెంచుతాడు. ఇక ఆమె తన నోటిని మరింత పెద్దదిగా చేస్తే హనుమంతుడు అంతకంటే రెట్టింపు పరిమాణానికి విస్తరిస్తాడు. ఇలా ఆమె తన నోటిని 100 యోజనాల వెడల్పు వరకు పెంచుతుంది. ఇక హనుమంతుడి యొక్క చతురత విషయానికి వస్తే, మరి సురస నోరు అంత పెద్దగా తెరిచిన మరుక్షణం హనుమంతుడు తన సూక్ష్మ బుద్ధిని ఉపయోగించాడనమాట. అంటే ఆయన ఒక్క క్షణంలో తన శరీరాన్ని అత్యంత చిన్నదిగా, అంటే బొటన వేలంతగా మార్చుకున్నాడు. మరి వేగంగా ఆమె నోట్లోకి వెళ్ళి అలా లోపలికి వెళ్ళి వెంటనే బయటకు వచ్చేస్తాడు. ఇక బయటకు వచ్చి మరి ఆమెకు నమస్కరిస్తూ, తల్లి నీ నోట్లోకి వెళ్ళాలని నీ కోరిక తీరింది, ఇప్పుడు నన్ను రామకార్యం కోసం వెళ్ళనివ్వు అంటూ వినయంగా అడుగుతాడు. హనుమంతుడి యొక్క సమయ స్ఫూర్తికి ధైర్యానికి సురస ఎంతో సంతోషించింది. ఆమె తన నిజరూపాన్ని ధరించి, హనుమ నీ బుద్ధిబలం సాటిలేనిది, నీవు తప్పకుండా సీతమ్మ జాడ కనిపెట్టి విజయం సాధిస్తావు అని దీవించి పంపిస్తుంది. ఈ కథ ద్వారా హనుమంతుడు మనకిచ్చే సందేశం ఏంటంటే, అన్ని చోట్ల కేవలం శారీరక బలం పనిచేయదు, మరి కొన్నిసార్లు బుద్ధిబలంతోనే విజయం అనేది లభిస్తుంది అని. లిజినెస్ మరొక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి విజయవాడ నుండి హేమవంత్ కుమార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి చాలా చక్కని విషయాలు అయితే తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే ఒక చక్కని పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం ఒక చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు వింటున్నాం కదండి ఇకలా నేను నడపని కార్యక్రమానికి. మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి తమిళనాడులో దేవీపట్నంలో ఉన్నటువంటి నవపాషాణాల గురించి తెలుసుకుందాం. మరి సముద్రంలో రాముల వారు ప్రతిష్ఠించి పూజించిన నవగ్రహాలటండి వాటిని మనం నవపాషాణాలు అని చెప్పి అంటూ ఉంటారు. మరి తమిళనాడు రామనాథపురం దగ్గర బంగాళాఖాతంలో నీటి మధ్యన ఉన్న నవగ్రహాలు. మరి త్రేతాయుగంలో రాముల వారు పూజించిన నవగ్రహాలట. అంటే త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం వచ్చింది, ద్వాపరయుగం తర్వాత కలియుగం కూడా వచ్చింది. చూడండి ఎప్పటివో, అంటే త్రేతాయుగం నాటి రాముల వారు పూజించిన నవగ్రహాలట అవి. మరి సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోవటం, అమ్మను రక్షించి తీసుకురావటానికి వానర సైన్యంతో రామచంద్రుడు సముద్రం మీద సేతు నిర్మాణం గావించి వెళ్ళి రావణాసురుడిని వధించడం, అమ్మను తీసుకురావడం. మరి రామాయణం తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. మరలా బయలుదేరిన రామచంద్రుడు ముందుగా ఉప్పూరు అనే గ్రామంలో ఉన్న వినాయకుణ్ణి పూజించి విజయాన్ని ప్రసాదించమని అడిగి అక్కడి నుంచి బయలుదేరి వస్తూ దేవీపట్నం రాగానే ఇక్కడ ఉన్న సముద్రంలో నవగ్రహ దేవతల్ని ప్రతిష్ఠించి పూజించి అభిషేకాదులు చేశాట. మరి మనం ఎలా వెళ్తాం, సముద్రం కదా అని కదా. మరి సముద్రం ఒడ్డు నుంచి సముద్రంలోకి ఒక చిన్న రోడ్డు లాంటి మార్గం ఉంటుంది. దాని మీద నుంచి ఒక ఫర్లాంగ్ దూరం నడిచి వెళ్తే అక్కడ సముద్రపు నీటిలో చుట్టూ హద్దులాగా స్టీల్ రాడ్స్తో రైలింగ్ అనేది ఉంటుంది. దాని మధ్యలో నవగ్రహాలు అనేవి ఉంటాయి. మనం అన్ని శివాలయాల్లో చూసే మాదిరి మూర్తులుగా కాక శిలలు ఉంటాయి, నవగ్రహ శిలలు. మరి బహిరంగ నవగ్రహాల ఆలయం చుట్టూ ప్లాట్ఫామ్ మాదిరి ఉండి పిట్టగోడ అనేది ఉంటుందన్నమాట. మరి దాని మీద నడుచుకుంటూ వెళ్ళి చుట్టొస్తే నవగ్రహాలకు ప్రదక్షిణ అనేది అయిపోతుంది. మరి చూడాలన్న ఆసక్తితో మనకు తెలియకుండానే అందరం అదే పని చేస్తాం. మరి పిల్లలనుకోండి తప్పనిసరి, అందుకే ఆ దారంతా అటు ఇటు కూడా ఒక పిట్టగోడ లాంటిది కట్టారనమాట. మనం కావాలనుకుంటే లోపలకు దిగి చక్కగా నవగ్రహాలకు ఏకకాలంలో అభిషేకం కూడా చేసుకోవచ్చు. మరి రామయ్య పూజించినటువంటి త్రేతాయుగం

ఇప్పటి మాట చెప్పండి. మరి నాటి నుంచి కూడా జనులు అభిషేకించినా లేకున్నా సముద్రుడు మాత్రం మనసారా నిత్యం ప్రతీక్షణం అభిషేకిస్తూనే ఉన్నాడు. ఆయన భక్తి ఒరిపిడికి మరి శిలలు కొద్దిగా అరిగిపోయినాయి కూడా అనటండి. మరి ప్రస్తుతం మనకి 6 మాత్రమే పైకి కనిపిస్తాయి, మరి మిగిలిన 3 కూడా అరిగిపోయి నీటి కిందికి వెళ్ళిపోయాయన్నమాట. మరి మనం ఉదయాన్నే వెళితే చక్కగా లోపలకు దిగి నవగ్రహాలకు కూడా అభిషేకం చేసి ఆ నీటిలోని వాటి చుట్టూ కూడా ప్రదక్షిణ అనేది చేయొచ్చు. మరి ఆ సమయంలో నీటి లోపలకు వెళ్ళిన 3 కూడా స్పృశించవచ్చు. అలా నీటి మధ్యలోకి వెళ్ళడం, చూడటం, అభిషేకం చేయడం ఎంత బాగుంటుందో మరి మీరు వెళ్ళినప్పుడు చూడండి, మీకే తెలుస్తుంది. ఇది నిన్న మొన్న వెలుగులోకి వచ్చిందనేది కాదండి, మన ముందు తరం వారిని అడిగితే వారు బాగా చెప్తారు. మునుపు రామేశ్వరం వెళ్ళిన వారు తప్పనిసరిగా ఈ నవపాషాణాలు కూడా చూసి వచ్చేవారన్నమాట. అంటే మనకి నవగ్రహాల చుట్టూ ఉన్న ప్లాట్ఫామ్ మీద కూడా చక్కగా పైన కప్పు కూడా వేశారట. మరి ఇప్పుడు దానికి గుడి అట్మాస్ఫియర్ వచ్చిందంట. మరి ఇక్కడ ఎంతో సమయం కూడా పట్టదండి, మనం రామేశ్వరం వెళ్ళేటప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ ఆగితే ఎంతసేపు ఒక అరగంట, ఆ పైన ఎంతసేపు ఉండాలంటే అంతసేపు మన ఇష్టం అన్నమాట. ఈ వినాయకుని గురించి అసలు ముందు ఈయన గురించి మనం చెప్పుకోవాలి. రామయ్య ముందుగా ఈయన్ని అర్చించింది, కానీ మనం నవపాషాణాలు అనగానే ఆ ఫ్లోలో ముందుగా వెళ్ళిపోతూ ఉంటాం. మరి మించిపోయింది లేదు, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్దాం. మరి ఉప్పూర్, దీని అసలు నామధేయం లవణపురి. మరి ఇక్కడున్న తొండమయ్య పేరు వేయల్ ఉగంత వినాయకర్. మరి చిన్న ఆలయమేనండి, రాజగోపురంలోంచి మరి ఆలయంలోకి వచ్చామా 4 స్తంభాలు ఉంటాయి, వాటిని కలుపుతూ ఒక గ్రిల్ ఉంటుంది, గోడ ఉండదు, పైన కప్పు కూడా అంతే. ఇదే గర్భాలయం, మన మూషిక వాహనుడే అలా కావాలన్నట్ట. మరి ఎన్నిసార్లు శాస్త్రీయంగా గర్భాలయం నిర్మించినా ఉండనివ్వలేదట. మరి నిత్యం సూర్యభగవానుడు వచ్చి తన కిరణాలతో అభిషేకం చేస్తూ ఉంటాడు. పై కప్పు చుట్టూ గోడలుంటే కుదరదు కదా, అందుకే వద్దన్నట్ట. ఇక ఆలయంలో ఈయన ఒక్కడే కదండి, శివకుటుంబం మొత్తం ఉంటారు. మరి మూలమూర్తి కాక సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు, శివుడు, విశాలాక్షి, వల్లీదేవ సేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తులకు చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి. మరి అక్కడ నవగ్రహాలకు సముద్రుడు నీటితో అభిషేకిస్తే ఇక్కడ ఈయనకు సూర్యనారాయణ స్వామి తన కిరణాలతో అన్నమాట. మరి చాలా బాగుంది కదా. మరి గుడి దేవీపట్నం నుంచి 16 దూరంలో ఉంటుందన్నమాట. అంటే పెద్ద పెద్ద గోపురాలతో శిల్పాలు హంగామా ఉంటే కానీ అది మనకి ఆలయంగా అనిపించదు, కానీ భగవంతునికి అలా కాదండి, భక్తే ప్రధానం. అందుకే ఈ 2 ఆలయాలు కూడా అతి సాదాసీదానగా ఉంటాయన్నమాట. మనసు పెట్టి చూడాలే కానీ మన ఆలయాలన్నీ కూడా దేనికదే ప్రత్యేకం, అన్నీ బాగుంటాయి. మరి రామేశ్వరానికి ప్రయాణం అయ్యారా? మరి రామనాథపురం వరకు వచ్చేసామనుకోండి, ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. మరి రైలు ప్రయాణం అయితే సరే సరే, అలా కాక వేరే వాహనాల్లో రోడ్డు ప్రయాణం చేస్తుంటే మాత్రం దేవీపట్టణం నుంచి రామేశ్వరం వెళ్లే దారిలో మండపం అనే ఒక ఊరు ఉంటుంది, ఇదే ఆఖరి ఊరు. ఇక సముద్రమే అనమాట, అంటే అది దాటితే రామేశ్వరం. ఇక్కడి నుంచి రామేశ్వరం వరకు రైలు ప్రయాణం చేస్తే చాలా చాలా బాగుంటుంది, తెలిసిందే కదా అందరికీ కూడా. మరి చరిత్ర ప్రసిద్ధి చెందిన పంబన్ బ్రిడ్జి మీద ప్రయాణం. ఇక రైలు ఎక్కక విండో సీట్ చూసుకుని కూర్చుంటే కనుక మరి సముద్రం మీద రైలు ప్రయాణం. మరి కిటికీలోంచి కిందకు చూస్తే నీటిలో తేలుతూ కనిపించే పెద్ద పెద్ద రాళ్ళు, ఆ రాళ్లతోనే మన వానర సోదరులు సముద్రం మీద వారధిగట్టారట. మరి రామనాథపురం నుంచి రామేశ్వరం వెళ్లే దారిలో 15 దూరంలో నవపాషాణాలు వస్తాయన్నమాట. మనకి రామేశ్వరం నుంచి తిరుగు ప్రయాణంలో వచ్చామనుకోండి, అక్కడి నుంచి 70 దేవీపట్నం వస్తుందన్నమాట. ఏమంటారు? ఓకే లిజినెస్, మరి ఈసారి ఎవరైనా సరే రామేశ్వరం వెళితే కనుక ఈ నవపాషాణాలు వాటిని దర్శించుకోండి తప్పకుండా. ఓకే లిజినెస్, మరి ఒక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా ఇకలా ఈనాడు మన కార్యక్రమానికి. మరి నెక్స్ట్ SMS మనకి విశాఖపట్నం నుండి బొట్ట నాగరాజు గారు అయితే మనకి SMS చేశారు. శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి విచిత్ర సహోదరులు విచిత్రం నుంచి నిన్ను తలచి మై మరిచ అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకు ఎవరు పంపించారంటే హైదరాబాద్ నుండి పాలూరి కామేశ్వరరావు గారు, తలారి దాతారావు గారు, జగన్నాథరావు గారు, మాణిక్యాలరావు గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయ మ్యామ్కి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు విశాఖపట్నం అపురూప స్నేహమాల మెంబర్ అయినటువంటి భోగాపురం శారది గారు పుట్టినరోజు, మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. మరి పుట్టినరోజు శుభాకాంక్షలు అపురూప స్నేహమాల మెంబర్స్ అందరి తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. అలానే వాడే వీడు చిత్రం నుండి నేటికి మా ఇంట ఏటేటా పండుగ అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి భోగాపురం శారద గారికి మీ అపురూప స్నేహమాల మెంబర్స్ అందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి శారద గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి వాడే వీడు చిత్రం నుండి ఒక చక్కని పాట అయితే మీకు

లిజినెస్ మరి చక్కటి పాటలేదు వింటున్నాం కదండి. కళ్యాణి నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ దండ్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మామ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కొడుకు కోడలు చిత్రం నుండి నువ్వు నేను ఏకమయ్యామా అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేను నడపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మద్దిలపాలెం నుండి సుధాకర్ గారు, మనోజ్, అశోక్, రాజేష్, గోపి, సతీష్, గణేష్, సత్య, కళ్యాణ్, సంతోష్, శ్రీధర్, అజిత్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయ మ్యామ్కి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ఈరోజు మా ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాంచ్ మేనేజర్గా అయినటువంటి శ్రీ శ్రీనివాసరావు గారు చౌదరి గారికి మరి మా కంపెనీ తరపు నుండి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటున్నారు. మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము అంటున్నారు. మరి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉంటూ మాలాంటి వారందరికీ మరింత ఆదర్శమై ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంటున్నారు. తప్పకుండానండి. మరి మీ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాంచ్ మేనేజర్ గారైనటువంటి మరి శ్రీనివాసరావు చౌదరి గారికి మీ తరపు నుండి, మీ కొలీగ్స్ అందరి తరపు నుండి, మీ స్టాఫ్ అందరి తరపు నుండి, అలానే రెడీ విష్ 90.4 తరపు నుండి, మరి ఎస్పెషల్లీ నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సూర్యవంశ చిత్రం నుండి అదుగో మహారాజు అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకునేట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేను నడవని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిమ్మతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి. శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి విజయ బంగారు తల్లి, నేను ఎప్పుడు కోరుకున్నట్లుగా ఆకాశవాణికి ఎంత మాత్రం తక్కువ కాని రీతిలో మరి ఎంతో చక్కటి కార్యక్రమాలను ప్రసారం చేస్తూ మరి విజ్ఞాన వినోదాలను పంచే కార్యక్రమాలతో అందరినీ ఎంతగానో అలరిస్తూ అందరిలోనూ చైతన్యం వికాసం కలిగిస్తూ దినదిన ప్రవర్తమానంగా మరి రామాయణ భారత భాగవతాలు నీతి కథలు స్థల పురాణాలు ఇలా ఒకట రెండా వర్ణించడానికి సమయం చాలా

అంశాలతో మరి మా విజయ బంగారు తల్లి రథసారథిగా అనునిత్యం అందరినీ అలరించే సరదాగా కాసేపు కార్యక్రమం అలసిన మనసులకు ఆనందాన్ని పంచేటటువంటి మరి చిట్టి చిట్టి ఆర్జలు చేస్తున్న పాటల పల్లకి కార్యక్రమం ఇంకా మరి ఉదయం నుండి రాత్రి వరకు వివిధ కార్యక్రమాలు ప్రసారం చేస్తూ మరి ఇది కమ్యూనిటీ రేడియోనా లేదా ఆకాశవాణి కేంద్రమా అనిపించేటంతగా అప్పురపరిచే మీ మా మన రేడియో విష్ణు ఛానల్. మరి విష్ణు ఛానల్ ప్రసారాలు ఇలాగే మరి నేను నాకు కన్నతల్లి లాంటి ఆకాశవాణితో సమానంగా గౌరవించే మన రేడియో విష్ణు ఛానల్ వారికి కూడా మరి ఇటీవలనే 19వ వార్షికోత్సవం జరుపుకున్న మన రేడియో విష్ణు ఛానల్కి స్టేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గారికి సిబ్బంది అందరికీ కూడా బిలేటెడ్గా మరోమారు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అంటున్నారు. మరి ఈ సందర్భంగా జరిగిన కథా చిత్రం నుండి ఘంటసాల గారు ఆలపించిన సీనారాయణరెడ్డి గారి సాహిత్యం మరి ఘంటసాల గారి పాట భలే మంచి రోజు పసందైన రోజు అనే చక్కని పాటనైతే వినిపించమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు శీర్షిక వచ్చేసి యాత్ర ముగింపు వేళ అంటున్నారు. మరి కాలమనే చెట్టు నీడలు, బాల్యపు ఊహల స్వచ్ఛదనంతో చిగురులు తొడిగిన స్నేహం, ఆనందాల లోగిలికి ఒక అనుభవం, ఏ అమృతం తీర్చలేని దాహంగా, ఆత్మకు మాత్రమే అర్థమయ్యే మోహంగా, సమయం చూసి దగ్గర చేరే స్మృతి పరిణమైన స్నేహం, మనో ఉల్లాసానికి ఒక అవసరం, అరమరికలు అపార్థాలు లేకుండా నిరంతరం వినిపించే మౌనరాగం, అంతర్వాణికి ఆలాపన అయిన స్నేహం, వికసిత జీవనానికి ఒక ఆరోగ్యం, తెలుగు వాచకంలో దాచిపెట్టిన నెమలీకల, వదలైన చిలిమి కలిమి, మధుర అనుభూతులను స్పృశిస్తూ, తీపి జ్ఞాపకాలను స్మరిస్తూ, మనసులను పిల్లి మొక్కలు వేయిస్తూ, మలిసంధ్య మలుపులు కాసింత చెట్టు నీడ, చల్లటి నీటి చెలమ, ఉత్తిని ఒకటి రెండు కుశల ప్రశ్నలుగా యాత్ర ముగింపు వేళ వరకు కొనసాగితే జీవితమే ఒక అద్భుతం అంటున్నారు. అలానే స్నేహం కోసం చిత్ర నుండి మీ సమన్న నేస్తమా అనే పాటను ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, మరి ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్ వింటున్నా, అలానే ఈ రోజు మాకోసం ఎముడికి మగుడు చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేసే ముందు నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకు పంపించారు అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి గారు. మరి శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో మీకంతా మంచి జరగాలని కోరుకుంటూ శుభ మంగళవారం అంటున్నారు. అలానే మా కోసం ఏదైనా ఒక చక్కని పాటను ప్లే చేయండి అని చెప్పానంటున్నారు. తప్పకుండానండి. ఇకలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి మెహబూబ్ నగర్ నుండి పులిపాటి వెంకటేష్ గారు, సత్యవతి గారు, లక్ష్మీకాంత్ రవళి, రామకృష్ణ, విహాన్స్ విద్వాన్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి సమాజానికి సవాల్ మూవీ నుంచి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మరి చాలా చాలా ఎస్ఎంఎస్లు అయితే వచ్చేసాయి మనకి, ఇక్కడ టైంలు అయితే లేదు కాబట్టి. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఇలాంటి మన సరదాగా కాసేపు కార్యక్రమం వారి చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సులభం మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో మనవాడు కథ వింటారు. ఈ రోజుల్లో హాస్పిటల్ పెట్టడం కూడా పెద్ద వ్యాపారం అయిపోయింది. మా పక్కింటి రావు గారు అన్నారు, అబ్బే మా శివమటుకు అలాంటి వాడు కాదండి అంటూ నేను ముసిముసిగా నవ్వుతూ చేతులు అడ్డంగా ఊపాను. శివ అంటే ఎవరో కాదు, డాక్టర్ శివశంకర్ అని పెద్ద కార్డియాలజిస్ట్. మొన్నటి వరకు ఢిల్లీలోని ఎయిమ్స్ లో పనిచేసి ఈ మధ్యనే మా ఊరుకొచ్చి ఓ నర్సింగ్ హోమ్ ని ప్రారంభించే పనిలో ఉన్నాడు. నిజానికి అది నాకు సంబంధం లేని విషయం, కానీ ఎప్పుడైతే స్థానిక పత్రికలు శివశంకర్ ఈ ఊళ్ళోని జాన్సన్ అండ్ జాన్సన్ స్కూల్లో ఓ 10 ఏళ్లు చదివాడని తెలియగాని నాలో ఓ చిన్న అనుమానం మొదలైంది. అతను నాతో పాటుగా చదివిన వాళ్లలో ఉన్నాడేమోనని. ఎందుకంటే మా క్లాసులు శివశంకర్ అనే కుర్రవాడు ఉన్నట్టు నాకు లీలగా గుర్తు. ఆ తర్వాత ఓ 2-3 బాల్యమిత్రుల్ని వాకప్ చేసిన తర్వాత అతని ఇతనని రూఢి అయ్యింది. మొదట ఈ విషయాన్ని నమ్మబుద్ధి కాలేదు, ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు శివశంకర్ ఓ యావరేజ్ స్టూడెంట్. ఆటల్లోనూ అల్లరిలోనూ అల్లోనూ మొదటుండే నేను శివశంకర్ లాంటి యావరేజ్ విద్యార్థుల్ని

పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. 10వ తరగతి తర్వాత శివశంకర్ ఏమైపోయాడో కూడా నేను పట్టించుకోలేదు. పై చదువుల కోసం హైదరాబాద్కు వెళ్ళి అక్కడే ఉంటున్నాడని మటుకు విన్నాను. ఆ తర్వాత మా స్నేహితుల మధ్య అతని ప్రసక్తి కూడా రాలేదు. ఏళ్ళు గడిచే కొద్దీ ఎవరికి వాళ్ళం, మా స్నేహితులమంతా మధ్యతరగతి జీవితాల్లో స్థిరపడ్డాం. ఇప్పుడు శివశంకర్ అన్న పేరు కూడా మా స్కూల్ ఫోటోలతో పాటు మసుగు మారిపోయింది. కానీ హఠాత్తుగా ఎప్పుడైతే మాతో పాటు చదివిన వ్యక్తి పెద్ద కార్డియాలజిస్టుగా పేరు సంపాదించి ఈ ఊళ్ళోనే ప్రాక్టీస్ ప్రారంభించబోతున్నాడని తెలిసిందో, మసగ్గా సాగిపోతున్న నా జీవనయానంలో ఏదో వెలుగు కనిపించినంత ఉద్రేకం కలిగింది. నా చుట్టాల్లో కానీ పరిచయస్తుల్లో కానీ ప్రముఖులంటూ ఎవరూ లేరు. పోనీ నా గురించి చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా అంటే అదీ లేదు. కానీ ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలను, డాక్టర్ శివశంకర్ నా బాల్యమిత్రుడని. ఈ దెబ్బతో ఒకప్పటి శివగాడు ఇప్పుడు మా శివ అయిపోయాడు. గతంలోకి జారిపోయిన అతని జ్ఞాపకాలని తవ్వి తీసి అందులో శివతో గడిపిన అతి కొద్ది సందర్భాలని దుమ్ము దులిపి అందరి ముందు అందంగా ప్రజెంట్ చేయసాగాను. ఎవరితో ఏ సంభాషణ మొదలైనా అటుతిప్పి ఇటుతిప్పి మాటల మధ్యలోకి మా శివని తీసుకురాసాగాను. నా అహం తృప్తి కోసం శివశంకర్ అనే గొప్ప ఆయుధం ఇప్పుడు నాకు దొరికింది. ఏంటి గిరీశం గారు, మన ఆడిట్ వాళ్ళు ఆఫీస్కి వస్తారని తెలుసుకోడా? మీరు చెప్పపెట్టకుండా సెలవు పెట్టారు, ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసా అంటూ ఆఫీసర్ గారు అందరి ముందు అరుస్తున్నారు. నాకేం చెయ్యాలో తోచలేదు. అనుకోకుండా ఇంట్లోకి చుట్టాలొచ్చి పడ్డారు, వాళ్ళ కోసమని సెలవు పెట్టక తప్పలేదు. ఆడిట్ ఉంది కాబట్టి మా ఆఫీసర్ నాకు సెలవు మంజూరు చెయ్యడం తెలుసు, అందుకనే చెప్పాపెట్టకుండా మానేశాను. మధ్యలో ఆదివారం వచ్చింది కాబట్టి ఈ విషయం చల్లబడిపోతుంది అనుకున్నాను. కానీ ఇలా మరింతగా రగులుకుంటుందనుకోలేదు. ఇప్పుడేదో ఒక అద్భుతమైన కారణం చెప్పకపోతే అందరి ముందు నా పరువు పోవడం ఖాయం. సారీ సార్, మా శివ తన నర్సింగ్ హోమ్ ప్రారంభోత్సవానికి పిలవడం కోసమని ఎమ్మెల్యే గారి దగ్గరకు తీసుకెళ్లవని బలవంత పెడితే వెళ్ళక తప్పింది కాదు, అక్కడ ఆలస్యమైపోయింది అంటూ అప్పటికప్పుడు ఓ కదల్లేశాను. శివశంకర్ ఎమ్మెల్యేల పేర్లు వినేసరికి ఆఫీస్ గారి ముఖం ప్రసన్నమైపోయింది. సర్లే బోయ్, ఎలాగోలా మేనేజ్ చేసాలే. ఈసారి మటుకు అలాంటి అనుకోని పని ఏదైనా వస్తే కాసంత ఫోన్ చేసానే చెప్పు అంటూ తన ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు. నిజానికి ఎమ్మెల్యే గారు హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వస్తున్నారని పేపర్లో ప్రకటన చూసున్నాను. కానీ నేనింతవరకు శివని కలవనేలేదు. ఒకవేళ కలిసినా, కలిసి తాము చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్న విషయం గుర్తు చేసినా అతను గుర్తుపడతాడన్నా నమ్మకం కూడా లేదు. అయినా సాలిపెరుగు దారుల లాంటి నాజూకైన బంధాన్ని చేయంతాడంత దృఢంగా జనానికి చూపించేశాను. తప్పదు, నాకంటూ ఎటువంటి గుర్తింపు లేని ఈ జీవితంలో ఓ ఆసరా కనిపించింది. అయినా నేనేమీ అబద్ధం చెప్పట్లేదు కదా. నాతో శివశంకర్ కలిసి చదువుకున్నాడన్న అర్ధసత్యాన్ని కాస్తంత ఆర్భాటంగా ప్రదర్శిస్తున్నాను. అంతే, ఆ మర్నాడు ఎవరూ పిలవకపోయినా శివశంకర్ నర్సింగ్ హోమ్ ప్రారంభోత్సవానికి ఒకేతో సహా హాజరైపోయాను. శివశంకర్కి నన్ను నేను పరిచయం చేసుకోవడానికి ప్రయత్నించాను. కానీ అక్కడ నాబోటి వాళ్లు చాలామంది ఉండటం వల్ల కుదరనేయలేదు. అయినా ఆ వారం రోజులు నర్సింగ్ హోమ్ ప్రారంభోత్సవం గురించి ఇంట్లోనూ ఆఫీసులోనూ తెగ ఉదరగొట్టేశాను. అప్పటికీ చెబుతూనే ఉన్నానండి, ఇంత చిన్న ఫంక్షన్కి ఎమ్మెల్యే గారిని పిలిస్తే ఆయనతో పాటు వచ్చే కార్యకర్తల్ని కంట్రోల్ చేయడం కష్టమని. వింటేనా, ఆ వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేసేసరికి తల ప్రాణం తోక్కొచ్చిందనుకోండి అంటూ ఆఫీసర్ గారి ముందు వదులుతుంటే ఆయన ముఖం నాపై ఆరాధనతో వెలిగిపోయింది. నాకు కావలసిందదే. అందరూ ఊహించినట్లుగానే అరటి కాలంలో శివశంకర్ నర్సింగ్ హోమ్కి జనం తండోపతండాలుగా రాసాగారు. ఆయన ప్రతిష్ట పెరుగుతున్న కొద్దీ నేను ఆయన గురించి చెప్పే కబుర్లు కూడా పెరిగసాగాయి. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడమ్మా మా శివ, తనలా గొప్ప డాక్టర్ అవుతాడని నేను ఊహించనేలేదు. నువ్వు కూడా తనలాగా పెద్ద డాక్టర్ అవ్వాలి సరేనా అంటూ పక్కింటి చింటూగాడిని కూర్చోబెట్టి చెబుతుంటే ఆఫీసర్ గారి దగ్గరుండి ఫోన్ వచ్చింది. గిరీశం, నిన్న మా మావయ్య గారికి గుండెల్లో నొప్పిగా ఉందంటేను శివశంకర్ గారి దగ్గర అడ్మిట్ చేశాం. ఏవో రొటీన్ చెకప్లు చేసి పెద్దగా కంగారు పడాల్సిందేమీ లేదు, రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. కాస్తంత ఏమనుకోకుండా శివశంకర్ గారితో మాట్లాడి హాస్పిటల్

పిల్లలో ఏమైనా రాయితీ ఇవ్వడానికి కుదురుతుందేమో, చూడరాదు అంటూ ఆఫీసర్ గారి మాటలు విన్న నాకు వెళ్ళ చల్లబడిపోయింది. అదే వేరే వాళ్ళైతే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేవాడిని. కానీ అవతల మా ఆఫీసర్ గారయ్యే, అయ్యో ఎంత మాట, తప్పకుండా నేను మా శివతో మాట్లాడతాను సార్ అని ఫోన్ అయితే పెట్టేశాను. కానీ ఇప్పుడెలా, ఏదైతే అదైంది. ఒకసారి శివశంకర్ని కలవక తప్పదనిపించింది. ఏమో నా అదృష్టం బాగుండి అతను నన్ను గుర్తుపడితే మంచిదే కదా. అతనితో సంబంధాన్ని పెంచుకుని ఇప్పటిదాకా చెబుతున్న అతిశయోక్తులను నిజం చేయొచ్చు. ఆ మర్నాడు ఉదయం శివశంకర్ గారి నర్సింగ్ హోంకి చేరుకుని ఆయన గది బయట నిల్చున్న అటెండర్తో, నేను డాక్టర్ గారి బాల్య స్నేహితుణ్ణి, నా పేరు గిరీశం, ఆయన కలవడానికి వచ్చానని చెప్పు అని గదమాయించాను. దానికతను నా వంక నిర్వికారంగా చూస్తూ, లోపల పేషెంట్లు చూస్తున్నారు, కాస్తంత ఆగండి అని చెప్పాడు. అదే సమాధానాన్ని దాదాపు 2 గంటల పాటు చెప్పిన తర్వాత కానీ లోపలికి పంపలేదు. బయటికి రాని, నీసంగా చెప్తాను అన్నట్లు కోపంగా ఆ అటెండర్ వంక చూసి ఆతురుదగా తలుపు తోసుకుని లోపలికి అడుగుపెట్టాను. ఓ అడుగు ఆ గదిలోకి వేయగాని చల్లటి ఏసీ స్పర్శ, నాది కాని స్థాయిలోకి అడుగు పెడుతున్నానని నాకు గుర్తు చేసింది. ఎదురుగుండా ఖరీదైన లెదర్ కుర్చీలో కూర్చున్న వ్యక్తే శివశంకర్ అని నాకు నమ్మబుద్ధి కాలేదు. నీలం రంగు నిక్కరు, పొట్టి చేతుల చొక్కాతో లీలా మాత్రంగా నాకు గుర్తున్న పిల్లవాడు అకస్మాత్తుగా డిజైనర్ దుస్తుల్లో కనబడేసరికి మనసుకి అయోమయంగా తోచింది. అద్దాల బీరువాళ్ళు, అందంగా పేర్చిన బౌండ్ పుస్తకాలు, డిజిటల్ మానిటర్లు, విదేశాల్లో దిగిన ఫోటోలు, షీల్డ్లు, సన్మాన పత్రాలు, గదిలో ఎటువైపుకు చూపు తిప్పినా దాని యజమాని ఓ అసాధారణ వ్యక్తి అనే విషయం స్మరణకి తెచ్చేలా ఉందా వాతావరణం. విషయమేంటో తొందరగా చెప్పండి, అవతల నాకు బోల్డంత పనుంది అన్నట్లు అసహనంగా చూస్తున్న ఆయనకి అసంకల్పితంగా విష్ చేస్తూ ఆయనకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. ఇక విషయం చెప్పక తప్పదు కదా అన్న తెగింపుతో, నా పేరు గిరీశం, మీకు గుర్తుందో లేదో కానీ మనం జాన్సన్ అండ్ జాన్సన్ స్కూల్లో కలిసి 10 ఏళ్ళు చదువుకున్నాం అని చెబుతూ ఆయనలో ఏమన్నా కుతూహలం వ్యక్తమవుతుందా అని ఆయన ముఖాన్ని పరిశీలనగా చూశాను. కానీ అయితే ఇప్పుడేంటంట అన్నట్లుగా ఉంది ఆయన భావం. 10th అయిపోయిన తర్వాత మీరు హైదరాబాద్ వెళ్ళిపోయారని తెలిసింది. నేను మటుకు ఇక్కడే డిగ్రీ పూర్తి చేసి ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను, పెళ్ళై 2 పిల్లలున్నారు అంటూ సంభాషణని మరికాస్త పొడిగించడానికి ప్రయత్నించాను. వీలైనన్ని వ్యక్తిగత విషయాలు మాట్లాడితే చనువు పెరుగుతుందేమోనని నా ఆశ. మంచిది, ఏదైనా పని మీద వచ్చారా? గురుడు లైన్లో పడ్డట్టే అనిపించింది. మరేం లేదు, మా ఆఫీసర్ గారి మావయ్య గారిని మన హాస్పిటల్లోనే అడ్మిట్ చేశాం. ఆయన బిల్లులో ఏమన్నా కాస్తంత రాయితీ కల్పించడానికి అవకాశం ఉంటుందేమోనని రిక్వెస్ట్ చేద్దామని వచ్చాను. అమ్మయ్యా, చెప్పాలనుకున్నది చెప్పేశాను, ఇక ఆయన ఎలా ప్రతిస్పందిస్తాడు? ఆయన 1 నిమిషం నా వంక సావకాశంగా చూశాడు. గురుడు సావధానంగా ఆలోచిస్తున్నాడంటే తప్పకుండా సానుకూలంగా స్పందిస్తాడు. గిరీశం, నీ పంట పండింది, ఫో ఈ దెబ్బతో ఆఫీసులో నీ పరపతి అమాంతం ఇదిగిపోతుంది అని సంబరపడిపోతుండగా ఆయన తన నిర్ణయాన్ని చెప్పడానికి ఉద్యుక్తుడవటంతో ఆయన చెప్పబోతున్నది ముందే తెలిసిన వాడిలా చిరునవ్వులు చిందించాను. సారీ గిరీశం గారు, నేను నిజానికి చాలా రీజనబుల్గా ఛార్జ్ చేస్తాను. ఒకవేళ అవతల మనిషి అది కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే రాయితీ ఏం కర్మ? పూర్తిగా మాఫీ చేయడానికి కూడా నేను సిద్ధమే. కానీ ఓ పక్క ఆఫీసర్ గారు అంటున్నారు, పైగా బిల్ అమౌంట్ కూడా ఏమంత పెద్ద మొత్తం కాదు, కనుక ఎలాంటి రాయితీ ఇవ్వడం కుదరదు అంటూ డాక్టర్ గారు చెప్పడం పూర్తి చేసేసరికి పాల పొంగుల చప్పున చల్లారిపోయాను. డాక్టర్ గారి మాటలు వినేసరికి ఒక్కసారిగా నిస్సత్వం ఆవహించింది. ఎన్నో రోజులుగా ఊహించుకుంటున్న కళ ఒక్కసారిగా భగ్నమైపోయినట్లనిపించింది. నా ఓటమిలోంచి రోషం పొడుచుకొచ్చింది. 10 ఏళ్ల పాటు కలిసి చదువుకున్నామన్నా మానవత్వం కూడా లేకుండా మాట్లాడతాడా ఈ మనిషి? కాలం తనని కనికరించిందని ఎంత అహంభావం ఇతనికి! ఓ 4 మాటలు దురిపేసగాని వీడిని వదిలిపెట్టకూడదనుకుంటూ ఎర్రబడ్డ మొహంతో అతనిని దెప్పి పొడవడానికి సిద్ధపడ్డాను. సామాన్యంగా ఇలాంటప్పుడు మనం ఓ 4 మాటలు వదలటానికి కష్టపడనక్కర్లేదు. ఎదుటి మనిషిని పొగట్టానికైనా, అలా పొగిడిన మనిషిని ఓ 2 రోజుల తర్వాత పొడవడానికైనా మన దగ్గర మాటల మూటలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి కదా. డబ్బులు శాశ్వతం కాదండి, మనిషికి

మానవత్వం ఉండాలి. ఇవాళ కాస్తంత మంచి పొజిషన్కి రాగాని మీరు మీ గతాన్ని మర్చిపోవడం భావ్యం కాదు. ఏదో బాలీ స్నేహితులన్న చదువుతో మీ దగ్గరకు వచ్చాను గాని మీరిలాంటి వాళ్ళని తెలిస్తే అసలు ఇక్కడ అడుగుపెట్టేవాడే కాదు అని నేనింకా ఏదో రొటీన్ డైలాగులు వదలబోతుండగా ఆయన సన్నగా నవ్వడం చూసి ఆగిపోయాను. నేనంత శ్రద్ధగా తిడుతుంటే అవతల మనిషి ముఖమైన మార్చుకోవాలి, లేకపోతే తను తిరిగి ఓ నాలుగు మాటలు అనాలి. అంతేగాని ఇతరేంటి ఇలా సిగ్గు లేకుండా నవ్వుతాడు అని దివ్వెరపోతుండగా మొదలుపెట్టాడయ్యా. డబ్బులు శాశ్వతం కాదని మీరనుకున్నప్పుడు ఇంత చిన్న బిల్లు మీద రాయితీ కోసం నా దగ్గరికి ఎందుకొచ్చారు? చెట్టు కొమ్మల మధ్య కొమ్ములు ఇరుక్కుపోయిన జింకని సింహం తాపీగా చూసినట్లు చూస్తూ అడిగాడాయన. ఎందుకేమిటి, మీరు నా బాల్య స్నేహితులు గనుక అన్నాను పౌరుషంగా. బాల్య స్నేహితులా అన్నాడు ఆయన విరక్తిగా. చిన్నప్పుడు మనం ఒకే స్కూల్లో చదువుకున్న విషయం నాకు మహా బేషిక్గా గుర్తుంది. అంతేకాదు అప్పటి విషయాలన్నీ నాకింకా స్పష్టంగా గుర్తున్నాయి. నాలో మొదలైన ఇబ్బందిని స్పష్టంగా గమనిస్తున్నవాడిలా ఆయన చిరునవ్వుతో తన సంభాషణని కొనసాగించాడు. అప్పట్లో మీరొక నాయకుడు, మీకంటూ ప్రత్యేకంగా ఓ బృందం ఉండేది. ఆ బృందంలో స్థానం సంపాదించాలంటే చదువులోనూ ఆటల్లోనూ కనీసం అల్లరిలోనైనా చురుకైన వాడే ఉండాలి. నేనంత చురుకైన వాడిని కాదు కనుక మీరు నన్ను పురుగును చూసినట్లు చూసేవారు. నన్ను అవహేళన చేసి మీరు రాక్షసానందాన్ని పొందేవారు. ఒకరోజైతే మీలో ఎవరో నా షూస్లో కాళ్ళ జరిని పెట్టారు. అది నన్ను కుట్టిన నొప్పితో నేను విలవెల్లాడుతుంటే మీరు చాటును నిలబడి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఆ నొప్పి మళ్లీ గుర్తొచ్చిన వాడిలా బాధపడుతూ తన మాటల్ని కొనసాగించారు. అదృష్టవశాత్తు నేను హైదరాబాద్కు వెళ్లిన కొత్తలో కొంతమంది మంచి స్నేహితులు పరిచయమయ్యారు. వాళ్లు నాలో చదువు పట్ల ఆసక్తిని పెంచారు. ఒక్కో పరీక్షలు మంచి మార్కులు వస్తున్న కొద్దీ నాపై నాకు నమ్మకము, యావరేజ్గా మిగిలిపోకుండా ఏదో సాధించాలన్న పట్టుదల పెరిగాయి. వాటితోని నేను ఈ స్థాయికి చేరుకున్నాను. నెల నెల లక్షల కొద్దీ సంపాదన వచ్చే అవకాశాలు కాదనుకుని మధ్యతరగతి జనానికి ఖరీదైన వైద్యం అందుబాటులో ఉండటం కోసమని ఈ చిన్న పట్టణంలో నర్సింగ్ హోమ్ని ప్రారంభించాను. ఇప్పుడు చెప్పండి ఎవరిది స్వార్థం? ఒకవేళ ఈ రోజున నేను హాస్పిటల్లో డాక్టర్గా కాక ఓ సాధారణ కాంపౌండర్గా ఉండి ఉంటే మీరు నన్ను కలిసేవారా? కలిసినా ఇంత అభిమానం ఒలికించేవారా? ఆయన అన్నదానిలో నిజం లేకపోలేదని నాకు తెలుసు. ఎందుకంటే ఆ మాటలని సూటిగా నా విచక్షణని తాకుతున్నాయి కాబట్టి. ఎందుకంటే ఆ మాటలన్నీ సూటిగా నా విచక్షణని తాకుతున్నాయి కాబట్టి. కానీ అహం అడ్డుగా ఉన్నప్పుడు తనది తప్పని ఒప్పుకునేదెవరు? అందుకని నేను నా ప్రవర్తనని సమర్థించుకోవడానికి తొందరపడ్డాను. మీరు అనుకుంటున్నట్లు నేను మనుషుల్ని వాళ్ల స్థాయిని బట్టి కాక వాళ్ల వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవిస్తాను. ఒకవేళ మిమ్మల్ని ఈ హాస్పిటల్లో కాంపౌండర్గా చూసినా ఇదే స్థాయిలో అభిమానించేవాడిని. అయితే విను, కొరుకుగా అడ్డుపడింది ఆయన స్వరం. నువ్విందాక దాటుకు వచ్చిన అటెండర్ ఒకప్పుడు మనతో కలిసి చదివిన రవీంద్రే అల్లరి చిల్లరిగా తిరుగుతూ చదువుని నిర్లక్ష్యం చెయ్యడంతో జీవితంలో స్థిరత్వం లభించక దేశాలు పట్టిపోయాడు. చిన్న చితగా ఉద్యోగాలు చేసుకుంటూ అర్ధాకిలితో బతుకుతున్న అతన్ని పిలిపించి ఈ ఉద్యోగమిచ్చాను. స్కూల్ నుండి బయటకు వచ్చిన తరువాత పాతికేళ్లుగా అడపాదడపా అతను నీ కంటపడ్డా నువ్వతన్ని గుర్తించుండవు. ఒకవేళ గుర్తించినా పలకరించి ఉండవని నా నమ్మకం అంటూ నా వాదనపై చావుదెప్ప కొట్టిన తర్వాత ఇక నువ్వు బయలుదేరు అన్నట్లుగా లేచి నించున్నాడు. అవమాన భారంతో తల గిర్రును తిరుగుతుంటే తప్పదాగిన వాడిలా బరువుగా అడుగులేసుకుంటూ హాస్పిటల్ బయటకొచ్చి నిలబడ్డాను. ఇప్పుడేం చేసేది? మా శివగాడు ఓ 5,000 రాయితీ ఇచ్చాడు సార్ అని ఆ మొత్తం నేనే కట్టేనా? అమ్మో, 5,000 అంటే మాటలా? పైగా ముందు ముందు అలా ఎన్నిసార్లు కట్టాల్సి వస్తుందో? ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలా అని కణతలు అదిరేలా ఆలోచిస్తుండగా ఆఫీసర్ గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఏం గిరీశం, డాక్టర్ గారితో మాట్లాడావా? ఆయన ఏమన్నారు అంటూ, సారీ సార్, నేను మీతో అబద్ధం చెప్పాను. నిజానికి డాక్టర్ గారితో నాకంతగా పరిచయం లేదు. ఏదో ఫాల్స్ ప్రెస్టేజ్ కోసమని ఆయన పేరుని పదే పదే సంభాషణలోకి తీసుకొచ్చేవాడిని. రాయితీ కోసమని వెళితే కాస్తంత గడ్డి పెట్టి పంపారు అని చెప్తాననుకున్నారు కదా, అక్కడే పప్పులో కాలేశారు. మా శివ మారిపోయాడు సార్, వాడు ఒట్టి డబ్బు మనిషి అయిపోయాడు. మీ ఆఫీసర్ మావయ్య కాదు,
రేపు నువ్వొచ్చి అడ్మిట్ అయినా రాయితీ ఇచ్చేది లేదు.

0: లెక్కంటే లెక్కే అనేశాడు సార్. వాడిని చెడామడా నాకు దులిపేసి బయటకు వస్తున్నాను, ఇక వాడి ముఖం చూడను అని అలవోకగా ఓ కదలేశాను. అంత అసంకల్పితంగా అన్ని అబద్ధాలు చెప్పగలిగిన నా తెలివికి మురిసిపోతూ ఆయన ప్రతిస్పందనకై ఎదురుచూశాను. పోలేవోయ్, నూమటుకేం చేయగలవు, ఈవేళ రేపు ప్రపంచం ఇలానే ఉంది అంటూ నిరాశగా ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడు మా శివ కాస్త శివగాడైపోయాడు. వీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో మనవాడు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. భీమవరం పట్టణ ఇలవేల్పు మా ఊళ్ళమ్మకు పలువురి ఆధ్వర్యంలో సోమవారం ఆషాఢమాస సారే సమర్పించారు. రెండో పట్టణం నుంచి పీపీ రోడ్, తాలూకా ఆఫీస్ రోడ్డు మీదుగా మేళ్ల తాళాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, పండ్లు, మిఠాయిలు, పానకం అమ్మవారికి సమర్పించారు. ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ వారితో ప్రత్యేక పూజలు చేయించి అమ్మవారి ఆశీర్వాదం అందించారు. జిల్లాలో ఆగస్టు 5వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరిగే ఏపీ టెట్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. ఈ అంశంపై సంబంధిత అధికారులతో ఆమె సోమవారం కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, డిఎన్ఆర్ కళాశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొదటి విడతలో ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, రెండో విడతలో మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని అన్నారు. 4,812 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ నాగరాణి అర్జీదారులకు భరోసా ఇచ్చారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమె పాల్గొని అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్లో 168, రెవెన్యూ క్లినిక్లో 32 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు. జేసీ కల్పశ్రీ, ఇన్ఛార్జ్ డిఆర్ఓ ప్రభాకర్, నోడల్ అధికారి దోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గొల్లల్కొడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విశ్వనాథ్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని చట్టపరిధిలో పరిష్కరించి ఆ వివరాలు సంబంధిత అర్జీదారులకు తెలియచేయాలని పోలీస్ స్టేషన్ల అధికారులను ఆదేశించారు. పాఠశాలల తరహాలో వసతి గృహాల్లోనూ కంప్యూటర్ విద్య అందేలా చర్యలు చేపట్టినట్లు ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు.
3: ఉండిలో ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సోమవారం పరిశీలించారు. అక్కడి ఉద్యోగులు విద్యార్థులతో మాట్లాడారు. ఒకే చోట కింద కూర్చుని చదువుకుంటున్నామని విద్యార్థులు చెప్పగా ఆయన స్పందించి 4-5 రోజుల్లో అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు వసతి గృహాలకు వచ్చాక సాధన చేసేందుకు వీలుగా కంప్యూటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని కలెక్టర్ జేసీ పరిశీలించారు. ఎముకల సాంద్రత పరీక్షలు చేయించుకున్నారు. 1500 రూపాయల విలువైన ఈ పరీక్షలను ఇక్కడ ఉచితంగా చేస్తున్నారని, అర్జీదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. డీసీహెచ్ఎస్ సూర్యనారాయణ, ఆయుష్ శాఖ వైద్యాధికారి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈ అంశంపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష జరిపారు. వివిధ కారణాలతో 440 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. సచివాలయ ఉద్యోగులు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెండింగ్కు కారణాలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సాంప్రదాయ కళల పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించాలని పలువురు వక్తలు అన్నారు. జిల్లాలో ప్రధాన ఆలయాలను సాంస్కృతిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేసి కూచిపూడి, భరతనాట్యం, బుర్రకథ, హరికథ, జానపద కళల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధితో భరోసా లభిస్తోందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. తన కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో 54 మందికి 36.16 లక్షల రూపాయల విలువైన సహాయ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలో 48 విడతల్లో 993 మందికి 7.66 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం సహాయ నిధి ద్వారా అందించామని అన్నారు. వరద ఉధృతి సోమవారం నాటికి కాస్త తగ్గినా పైనుంచి వస్తున్న నీటితో వశిష్ఠ గోదావరి ఉరకలేస్తోంది. ధవళేశ్వరం వద్ద పైనుంచి వస్తున్న నీటిని వస్తున్నట్లు కిందకు వదిలేస్తూ ఉన్నారు. వశిష్ఠకు వరద కొనసాగుతూ ఉండడంతో అధికారులను మరో 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలోనే ఉండి పర్యవేక్షించాల్సిందిగా కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. ఆచంట మండలం అయోధ్యలంక, పెదమల్లం, కోడేరు పరిధిలోని లంక గ్రామాల చుట్టూ నీరు చేరడంతో స్థానికులు జల దిగ్బంధంలో ఉన్నారు. ఆచంట, పాలకొల్లు, నర్సాపురం నియోజకవర్గాల పరిధిలో లంక భూముల్లో కూరగాయలు, కొబ్బరి, అరటి, మునగ, కోకో వంటి పంటలు ఉన్నాయి. బీరా, వంగ, మిర్చి వంటి తోటలు

పూర్తిగా నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. గోదావరిలో నీటి ప్రవాహం సాధారణ స్థాయికి చేరే వరకు పంటు పడవలపై ప్రజా రవాణా సేవలను నిలిపివేస్తున్నట్లు ఆర్డీఓ దాసిరాజు తెలిపారు. తాడేపల్లిగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు 3 ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గతంలో వెంకటరామనగూడెం, జగ్గన్నపేట గ్రామాల్లో రెవెన్యూ శాఖ 1,123 ఎకరాలు గుర్తించింది. వాటిని కేంద్ర పౌర విమానయాన బృందం పరిశీలించింది. సదరు భూములకు ఆనుకుని తాడిపూడి కాలువ ఉంది. రన్వే ఏర్పాటు చేస్తే కాలువ అడ్డంగా ఉంటోంది. మరోవైపు అక్కడ ఉద్యాన తోటలు, పంటలు అధికంగా ఉన్నాయి. దీనిని మార్పు చేసి ప్రతిపాదనలు పంపాలంటూ కేంద్ర బృందం సూచించింది. అందుకు అనుగుణంగా రెవెన్యూ అధికారులు 3 ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటిని ఎమ్మెల్యే బొలిసెట్ శ్రీనివాస్ పౌర విమానయాన శాఖకు అందించారు. కొద్ది నెలల క్రితం వెంకటరామనగూడెం, జగ్గన్నపేట రెవెన్యూ భూములను పరిశీలించిన బృందం అటు రాజమండ్రి, ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ల విషయాన్ని ప్రస్తావించింది. ఆంధ్ర రాష్ట్రానికి ఆభరణంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 11 వసంతాలు పూర్తి చేసుకుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరం తాడేపల్లిగూడెంలో 31వ నీటిగా 172.6 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని స్థాపించింది. బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ కోర్సులను ఆఫర్ చేస్తోంది. 8వ బ్యాచ్ బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసేందుకు మంగళవారం నిర్వహించే స్నాతకోత్సవానికి నీట్ ముస్తాబైంది. కొన్నేళ్లుగా రెగ్యులర్ డైరెక్టర్ లేకపోవడంతో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ వెనుకబడుతోంది. జీవన ఎరువుల వాడకంతో రైతులకు పెట్టుబడి ఆదా అవుతుందని విజయరాయి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఫణికుమార్ అన్నారు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎల్నినో బృందం ఆధ్వర్యంలో పంటలను సోమవారం పరిశీలించారు. డాక్టర్ ఫణికుమార్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో నారు చివరలు ఎండిపోతున్నాయని, ఇది పంట ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని అన్నారు. దీని నివారణకు లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా కలిపి పిచికారీ చేయాలని సూచించారు. తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచుల్లో ప్రవేశానికి ఈ నెల 5వ తేదీన స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు ప్రిన్సిపల్ డి ఫణీంద్ర ప్రసాద్ సోమవారం తెలిపారు. పాలీసెట్ 2026లో ర్యాంకు వచ్చి ఎక్కడా సీట్లు తీసుకుని విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తీర్ణులై పాలీసెట్కు హాజరు కానివారు, అర్హత పొందని విద్యార్థులు స్పాట్ కౌన్సిలింగ్కు రావచ్చని తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్తో 2 జతల జిరాక్స్ కాపీలు, 2 ఫోటోలు తీసుకుని ఉదయం 10 గంటల నుంచి తాడేపల్లిగూడెం కళాశాలకు హాజరు కావాలని సూచించారు. కోర్టు కేసుల పరిష్కారానికి 31 అక్టోబర్ వరకు నిర్వహించే మధ్యవర్తిత్వం 3.0 కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి సోమవారం ర్యాలీ ప్రారంభించారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని శ్రీదేవి కోరారు. రాజీ యోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్, కుటుంబ వివాదాలు, బ్యాంకు లావాదేవీలు, వాహన ప్రమాద బీమా కేసులు, చిట్ ఫండ్ కేసులలో ఇరుపక్షాలకు మధ్యవర్తిత్వం నిర్వహించి సానుకూల వాతావరణంలో సామరస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. డిగ్రీ ప్రవేశాలపై విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. మరోవైపు కళాశాలల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రవేశాల్లో జాప్యం కళాశాలల యాజమాన్యాలకు ఒడిదుడుకులకు గురిచేస్తోంది. 2025-26 విద్యా సంవత్సరంలో డిగ్రీ విద్యా విధానంలో మార్పు నిర్ణయం కోసం అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. అప్పటి వరకు డిగ్రీలో కొనసాగుతున్న సింగిల్ మేజర్ విధానాన్ని డ్యూయల్ మేజర్ విధానంగా మార్చాలనే ప్రభుత్వం ఆలోచన చేసింది. పాత విధానం సింగిల్ మేజర్ విధానంగా కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో గత ఏడాది 1వ మొదటి వారంలో తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అలాంటి సమస్యలు లేకపోయినా డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి 3 నెలలుగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఇంకా ప్రవేశ ప్రక్రియపైన స్పష్టత లేకపోవడంతో తరగతులు ఎప్పుడా అని ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో సిల్వర్ స్క్రీన్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. ఇవాళ మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి తెలుసుకుందాం. దక్షిణ భారత చలనచిత్ర సంగీత ప్రపంచంలో తనదైన ఎనర్జెటిక్ బీట్స్తో, హృదయాన్ని హత్తుకునే మెలోడీతో కోట్లాది మంది సంగీత ప్రియులను ఊపేస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు, వర్సటైల్ నేపథ్య గాయకుడు, పాటలలో మాస్ క్లాస్ ఉన్న తనదైన మ్యూజిక్తో థియేటర్లను షేక్ చేయడం ఆయన ప్రత్యేకత. అతి చిన్న వయసులోనే అంటే టీనేజ్లోనే ప్రముఖ కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన భక్తిరస చిత్రం దేవితో పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే అద్భుతమైన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పరిశ్రమ దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. అయితే ఆయనే టాలీవుడ్ రాక్ స్టార్, ది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఒకవైపు చాట్ బస్టర్ స్వరాలను సమకూరుస్తూనే, మరొక వైపు తన ప్రత్యేకమైన గొంతుతో ఎన్నో ఉత్సాహభరితమైన పాటలు పాడుతూ నేపథ్య గాయకుడిగా కూడా మనందరినీ విశేషంగా అలరిస్తున్నారు.

వేదికపై ఆయన ఇచ్చే లైవ్ పెర్ఫార్మెన్సెస్, స్టేజ్ షోలు ప్రేక్షకుల చేత కేరింతలు కొట్టిస్తున్నాయి. టీనేజ్ వయసులోనే దేవి చిత్రంతో ప్రస్థానం ప్రారంభించి ఇవాళ దక్షిణ భారత చలనచిత్ర రంగాన సంచలనం సృష్టిస్తున్న రాక్ స్టార్ డిఎస్పి గారి గురించి ప్రస్థానం ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ లో తెలుసుకుందాం. దక్షిణ భారతీయ సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతున్న రాక్ స్టార్ డిఎస్పి గారి విజయవంతమైన ప్రయాణం వెనుక చిన్ననాటి నుంచే ఉన్న సంగీత తపన, కఠోర సాధన దాగి ఉన్నాయి. మద్రాసులోని హబీబుల్లా రోడ్లో ఉన్న వెంకట సుబ్బారావు గారి పాఠశాలలో ప్లస్ టూ వరకు చదువుకున్న దేవిశ్రీకి పసిప్రాయం నుంచే సంగీతం అంటే అపరిమితమైన ప్రాణం. ఎలాగైనా భవిష్యత్ ఒక గొప్ప సంగీత దర్శకుడు కావాలని చిన్నతనం నుండే ఆయన కలలు కనేవారు. తన కలలకు ఊపిరి పోస్తూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు మాండలిన్ శ్రీనివాస్ గారి వద్ద శిష్యరికం చేసి మాండలిన్ వాయించడంలో అద్భుతమైన నైపుణ్యాన్ని సాధించారు. ఇక ప్రముఖ రచయిత జి సత్యమూర్తి దంపతుల ముగ్గురు సంతానంలో దేవిశ్రీ ప్రసాద్ గారు పెద్దవారు. దేవిశ్రీతో పాటు ఆయన తమ్ముడు సాగర్, చెల్లెలు పద్మిని ఉన్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే దేవిశ్రీ తమ్ముడు సాగర్ కూడా అద్భుతమైన నేపథ్య గాయకుడిగా మారి ఎన్నో సూపర్ హిట్ పాటలను ఆలపించగా చెల్లెలు పద్మిని ఆర్కిటెక్ట్ గా తన సొంత రంగాన్ని ఎంచుకుని స్థిరపడ్డారు. అలా కళలు విద్య సమ్మిళితమైన ఒక చక్కని కుటుంబంలో పెరిగిన డిఎస్పి గారు తన చిన్ననాటి కళను నిజం చేసుకుంటూ నేడు సంగీత ప్రపంచంలో శిఖరాగ్రహం నిలిచారు. దేవి చిత్రంతో మొదలైన ఆ స్వర ప్రయాణం ఆ తర్వాత తెలుగు తమిళ చలనచిత్ర రంగాన్ని ఒక ఊపు ఊపేసింది. వర్షం, ఆర్య, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, భద్ర, జల్సా, రేస్ గుర్రం, శ్రీమంతుడు, రంగస్థలం, సరిలేరు నీకెవ్వరు ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన పుష్ప వరకు దేవిశ్రీ ప్రసాద్ గారు అందించిన సంగీత ఆల్బమ్స్ అన్నీ బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. డిఎస్పి గారు మ్యూజిక్ కంపోజిషన్ శైలి చాలా విలక్షణమైనది. పాట ప్రారంభమయ్యే తీరు, అందులో ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్, ముఖ్యంగా రిథమ్ అండ్ బీట్ సెలక్షన్ మనందరినీ వెంటనే కట్టిపడేస్తాయి. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని స్టెప్పులేయించే కంపోజిషన్ ఆయన సొంతం. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే సినిమాలోని సన్నివేశాన్ని, ఎమోషన్ను తన రీరికార్డింగ్తో 10 రెట్లు పైకి లేపడంలో డిఎస్పి సిద్ధహస్తుడు. యాక్షన్ సీన్స్ లేదా మాస్ ఎలివేషన్లో ఆయన ఇచ్చే డ్రమ్స్, బీజిఎమ్స్ దడపుట్టిస్తే సెంటిమెంట్ సీన్లో ఫ్లూట్, వీణా, మాండలిన్తో కళ్ళమ్మట నీళ్లు తెప్పిస్తాయి. దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్లో అత్యంత ప్రధానమైన, ఆసక్తికరమైన ప్రత్యేకత ఏమిటంటే ఆయన ప్రతి సినిమాలోనూ ఖచ్చితంగా నాటి పల్లెటూరి ఫోక్ టచ్ ఉండి తీరుతుంది. వెస్ట్ డ్రమ్స్, ఎలక్ట్రానిక్ ఫోక్, స్థానిక దండోరా, తప్పెటగుళ్ళు, జానపద బాణీలను కలుపుతూ ఆయన చేసే ఈ ఫోక్ మిక్స్ ప్రయోగం ప్రతి సినిమాలోనూ విపరీతమైన మాస్ క్రేజ్ ను సంపాదించుకుంటుంది. ఆర్యాలో ఆ అంటే అమలాపురం, జల్సాలో యారేయాకో, రంగస్థలంలో జిగేల్ రాణి, పుష్పలో ఊ అంటావా మామ లాంటి పాటలే దానికి సజీవ సాక్ష్యాలు. జానపదాన్ని నేటి ఆధునిక పాప్ మ్యూజిక్తో మిక్స్ చేసి ట్రెండ్ గా మార్చడంలో డిఎస్పికి సాటి ఎవరూ లేరు. డిఎస్పి గారి సంగీత ప్రస్థానంలో మీరు అందించిన ఈ చిత్రాల జాబితా చూస్తుంటే తెలుగు సినీ ప్రియులకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు, థియేటర్లలో సీటీలు వేయించిన క్షణాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. డిఎస్పి గారి సంగీత ప్రస్థానంలో అత్యంత ప్రధానమైన అద్భుతమైన నైపుణ్యం ఏమిటంటే ఏ హీరో నటిస్తే ఆ హీరో ఇమేజ్కి, ఆయన యాటిట్యూడ్కి ఖచ్చితంగా సరిపోయేలా మ్యూజిక్ అందించడంలో ఆయన పూర్తి సిద్ధహస్తుడు. చిరంజీవి గారి గ్రాండ్ మాస్ అండ్ గ్రేస్ఫుల్ డ్యాన్స్కు తగ్గట్టుగా అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటూ ఊపేసిన పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్కు తగ్గట్టుగా గబ్బర్ సింగ్, అత్తారింటిక దారిది చిత్రాల్లో పవర్ఫుల్ ఎలివేషన్స్లు ఇచ్చిన మహేష్ బాబు గారి క్లాస్ అండ్ స్టైలిష్ పర్సనాలిటీకి తగ్గట్టుగా భరతని నేను, సరిలేరు నీకెవరు చిత్రాలలో మెలోడీస్ అండ్ మాస్ ఎలివేషన్స్ అందించిన అల్లు అర్జున్ గారి ఎనర్జెటిక్ డ్యాన్స్ మూమెంట్స్ అండ్ మాస్ అపీల్స్కు తగ్గట్టుగా ఆర్య, జల్సా, పుష్ప చిత్రాలలో గూస్ బంప్స్ తెప్పించిన ఎన్టీఆర్ గారి మాస్ టైమింగ్కు తగ్గట్టుగా అదుర్స్, జనతా గ్యారేజ్ చిత్రాలలో మాస్ జాతర చేసిన ప్రభాస్ గారి కట్అవుట్ అండ్ చార్మింగ్కు తగ్గట్టుగా వర్షం, మిర్చి చిత్రాలలో మ్యూజికల్ స్వరాలు సమకూర్చిన అది కేవలం రాక్ స్టార్ డిఎస్పికి మాత్రమే సాధ్యమైన మహోన్నతమైన విద్య. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు ఇంటికి కావాల్సిన

0: హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినాస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అపూజా ఆగ్రిజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆగ్రిజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. ప్రతి ఒక్క కథానాయకుడి శైలిని వారి అభిమానులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా అంచనా వేసి పాటల్లోని బీట్ నుండి బ్యాక్గ్రౌండ్ స్కోర్లోని ఎలివేషన్ మ్యూజిక్ వరకు ఆయా హీరోల ఇమేజ్ను మరెన్నో రెట్లు పెంచేలా కంపోజ్ చేయడంలో డిఎస్పి గారు అపరమేధావి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. డిఎస్పి గారిలోని మరో అద్భుతమైన కోణం ఏమిటంటే ఆయన కేవలం మైక్ ముందు పాడటం, స్టూడియోలో మ్యూజిక్ కంపోజ్ చేయడానికే పరిమితం కాలేదు. తన ఎనర్జెటిక్ పర్సనాలిటీతో, అద్భుతమైన గ్రాఫిక్స్, డాన్స్ మూమెంట్స్తో పలు సినిమాల్లో తెరపై నేరుగా కనిపించి ప్రేక్షకులను, అభిమానులను ఊపేశారు. మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో పట్టుపట్టు చెయ్యే పట్టు పాటలో, అలాగే శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో ఆకలేస్తే అన్నం పెడతా పాటలో స్క్రీన్ పంచుకొని చిరంజీవి గారితో పోటీ పడి మరీ స్టెప్పులేశారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారిది చిత్రంలో టైటిల్ సాంగ్, ప్రమోషనల్ సాంగ్ బిట్లో కనిపించి మెరిస్తే మెగాస్టార్ రీఎంట్రీ చిత్రం ఖైదీ నంబర్ 150లో అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటలో చిరంజీవి గారి పక్కన చేసిన హంగామా థియేటర్లలో ఈలల వర్షం కురిపించింది. అంతేకాదు, బద్రీనాథ్, కుమారి 21F, సెరలేరు నీకెవరు వంటి పలు చిత్రాల పాటలలో తన ప్రత్యేక అపియరెన్స్తో స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చి సినిమాకు కొత్త గ్లామర్ తెచ్చారు. సంగీత దర్శకుడిగా వెనుక ఉండి నడిపించడమే కాకుండా స్క్రీన్ ముందుకు వచ్చి ఒక హీరో రేంజ్ ఎనర్జీతో అలరించడం ఒక డిఎస్పి గారికే చెల్లింది. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, కాలేజీ ఫంక్షన్ అయినా, పండగైనా, లేదా దోస్తులతో కలిసి కారులో ప్రయాణమైనా ఫస్ట్ ప్లే అయ్యేది ఎవరి పాటలో చెప్పండి? ఖచ్చితంగా మన డిఎస్పి పాటలే. డిఎస్పి గారి సంగీతంలో ఉన్న అసలైన సీక్రెట్ ఏమిటంటే ఆయన పాట వినగానే చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు ప్రతి ఒక్కరి కాళ్ళు తమకు తెలియకుండానే స్టెప్పులు వేసేస్తాయి. పాటకు పెద్ద పెద్ద కష్టమైన పదాలు కాకుండా ప్రతి ఒక్కరి నోట తేలికగా నానే పదాలను ఎంచుకొని కంపోజ్ చేయడం ఆయన ప్రత్యేకత. కేవలం సినిమాలకు మ్యూజిక్ ఇవ్వడమే కాదు, ఆడియో ఫంక్షన్లలో లేదా షోలో అయినా వేదికపైకి వస్తే చాలు, ఒక్కసారిగా థియేటర్ అంతా పూనకం వచ్చినట్లు ఊగిపోతుంది. మైక్ పట్టుకొని పాడుతూ, డాన్స్ చేస్తూ ప్రేక్షకులతో విజిల్స్ వేయించడం ఆయనకే చెల్లింది. కొత్త సింగర్లకు, అలాగే యూట్యూబ్ జానపద కళాకారులకు తన సినిమాల్లో పాటలు పాడే మంచి అవకాశాలు ఇచ్చి వారి జీవితాలను నిలబెట్టడంలో డిఎస్పి ఎప్పుడూ ముందుంటారు. డిఎస్పి గారు సాధించిన సైమా, ఫిలింఫేర్ అవార్డులతో పాటు పుష్ప సినిమాకి గాను అత్యున్నతమైన జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారాన్ని అందుకోవడం ప్రతి తెలుగువాడికి ఎంతో గర్వకారణం. సినిమా మారినా, తరాలు మారినా తన మ్యూజికల్ మ్యాజిక్తో, గుండెలను తాకే మెలోడీలతో, కాలు కదపకుండా ఉండలేని మాస్ బీట్స్తో మనందరినీ అలరిస్తూనే ఉన్న రాక్ స్టార్ డిఎస్పి గారి సంగీత ప్రస్థానం ప్రతి ఒక్కరికి ఒక గొప్ప నిదర్శనం. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ వి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర

0: సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది?

సిల్వర్ స్క్రీన్. నిజం చెప్పాలంటే ఒకనొక సమయంలో టాలీవుడ్లో డిఎస్పి గారి మ్యూజిక్ లేని పెద్ద సినిమా లేదంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు. ఒకవైపు అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, మరోవైపు యంగ్ హీరోలైన రామ్, నితిన్, నాని, సాయిధరమ్ తేజ్, ఇలా ప్రతి ఒక్క హీరో సినిమాకు పోస్టర్ పైన మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ అని పడాల్సిందే. ఆ సమయంలో పెద్ద పెద్ద నిర్మాతలు, అగ్రదర్శకులు తమ సినిమాలకు డిఎస్పి గారి డేట్స్ కోసం, ఆయన స్వరాల కోసం ఆయన ఆఫీస్ ముందు గంటల తరబడి క్యూ కట్టేవారు. అప్పట్లో సినిమా ఎలా ఉన్నా డిఎస్పి మ్యూజిక్ ఇచ్చాడంటే ఆల్బమ్ హిట్, ఓపెనింగ్స్ అదిరిపోతాయి. అదే నమ్మకం ఇండస్ట్రీలో గట్టిగా ఉండేది. ఒకే సంవత్సరంలో 5-6 పెద్ద సినిమాలు విడుదలవుతుంటే ఆ 5 ఆల్బమ్స్ కూడా రికార్డ్ స్థాయి వ్యూస్, ఆడియో సేల్స్ సాధించడం ఒక డిఎస్పి గారికే సాధ్యమైనది. థియేటర్లలో పాటకు ప్రేక్షకులు లేచి డాన్స్ చేయడం నుండి సినిమా క్లైమాక్స్ ఎమోషన్కు జనాలు కంటతడి పెట్టే వరకు ఒక సినిమా సగం విజయాన్ని తన సంగీతంతోనే ఖాయం చేసే రేంజ్, క్రేజ్ ఆయన సంపాదించుకున్నారు. తెలుగు సినీ చరిత్రలో ఒకనొక స్వర్ణయుగాన్ని తన పేరు మీద రాసేసుకుని నిర్మాతలు, దర్శకులు పడిచచ్చేలా చేసిన ఏకైక రాక్ స్టార్ మన దేవిశ్రీ ప్రసాద్ గారు. పుష్ప సినిమాతో డిఎస్పి సృష్టించిన మ్యాజిక్ మామూలుది కాదు. ఊ అంటావా మామ, శ్రీవల్లి, సామి సామి పాటలు మన దేశంలోనే కాకుండా అమెరికా, రష్యా, జపాన్ వంటి దేశాల్లోనూ అంతర్జాతీయ క్రికెటర్ల నుండి హాలీవుడ్ సెలబ్రిటీల వరకు అందరితో రీల్స్ చేయించాయి. ఒక తెలుగు సంగీత దర్శకుడి పాటలు ఈ స్థాయిలో ప్రపంచాన్ని ఏలడం ఒక చరిత్ర. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు తమ కెరీర్ సగం పూర్తయ్యాక సాధించే మెచ్యూరిటీని డిఎస్పి తన కెరీర్ మొదటి 5 ఏళ్లలోనే సాధించేశారు. వర్షం, ఆర్య, నువ్వొస్తా వంటి నేనొద్దంటానా, బొమ్మరెల్లు వంటి ఆల్బమ్స్ వింటే అంత చిన్న వయసులో అన్ని రకాల ఎమోషన్స్ ను ఎలా స్వరపరిచారా అని ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ఆయన కేవలం పాటలు కట్టడమే కాదు, కొన్ని బ్లాక్ బస్టర్ పాటలకు స్వయంగా సాహిత్యాన్ని కూడా అందించారు. అత్తరింటికి దారేదిలో నిన్ను చూడగానే, గబ్బర్ సింగ్ లో పిల్లానోలేన్ జీవితం, మన్మధుడులో డోంట్ మ్యారీ వంటి సరదా, ఎనర్జెటిక్ పాటలు ఆయన కలం నుండి వచ్చినవే. తన తండ్రి ప్రముఖ రచయిత సత్యమూర్తి గారి జ్ఞాపకార్థం సంగీతం నేర్చుకోవాలనుకునే ఎంతో మంది పేద విద్యార్థులకు, కళాకారులకు ప్రోత్సాహకాన్ని అందిస్తూ తనదైన శైలిలో సామాజిక బాధ్యతను కూడా నెరవేరుస్తున్నారు. ఇలా ఒకవైపు అద్భుతమైన ట్యూన్స్, మరొక వైపు వేదికపై ఎనర్జీ, ఇంకొక వైపు అంతర్జాతీయ వేదికలపై మన తెలుగు సంగీత పతాకాన్ని ఎగురవేస్తూ దేవిశ్రీ ప్రసాద్ గారు ప్రతి ఒక్క సంగీత ప్రియుడి గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, మళ్ళీ రేపు ప్రసారం అయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దాన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
1: మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4
1: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకు తింటే ఎంత కమ్మగా ఉంటుందో, అలా నాటి పాటలు వింటూ ఉంటే అంత హాయిగానూ ఉంటుంది. ఆ పాటల మాధుర్యం అలాంటిది మరి. అలాంటి పాటలు వినాలంటే ట్యూనిన్ అవ్వండి రేడియో విష్ణు 90.4. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమంలో మీరు మెచ్చిన పాటలు. ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా మీరు వినబోయే పాట శివాజీ గణేశన్, కృష్ణం రాజు, వాణిశ్రీ ప్రధాన పాత్రలో నటించిన 1977 నాటి చిత్రం జీవన తీరాలు. ఈ చిత్రం నుంచి కెరటానికి ఆరాటం తీరం చేరాలని పాట వింటారు. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట రచన సి నారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. జీవన తీరాలు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు కె విశ్వనాథ్ దర్శకత్వంలో శోభన్ బాబు, జయప్రద జంటగా 1977లో విడుదలైన చిత్రం జీవిత నౌక. ఈ చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన గిలిగింతలు పలకగలిగితే పాట మీకోసం. గీతరచన సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

జీవితం ఒక చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట యువి పాణి దర్శకత్వంలో 1977 విడుదలైన చిత్రం జీవితంలో వసంతం. రామకృష్ణ చంద్రకళ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన నీలగిరి చల్లన పాట వింటారు. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. జీవితంలో వసంతం చిత్ర నుంచి బాలు, వాణి జయరాం పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో చంద్రమోహన్, ప్రభ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం జీవితమే ఒక నాటకం. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన సిగ్గుకు

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: జీవితమే ఒక నాటకం చిత్రం నుంచి సిగ్గుకు సిగ్గేస్తే పాట విన్నారు కదా. తర్వాత పాట దేవతలారా దీవించండి. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఓ చెల్లి నీకోసమే పాట వింటారు. రచన నాగభైరవ, సంగీతం చక్రవర్తి. మురళీమోహన్, గిరిబాబు, ప్రభ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం నుంచి ఈ పాట వినండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122. మీ కంప్యూటర్ లేదా మొబైల్ సాఫ్ట్వేర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. అప్డేట్స్ మీ డివైస్ కు రక్షణ కవచాలు.
1: దేవతలారా దీవించండి చిత్రం నుంచి సుశీల పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు శశి కపూర్ నటించిన ఫకీరా చిత్రానికి తెలుగు అనువాదం దొంగలకు దొంగ. కృష్ణ జయప్రద జంటగా నటించిన ఈ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన ఎవరేమన్నను తోడుకు రాకున్నా ఒంటరిగానే పోరా బాబు పాట వింటారు. రచన ఆరుద్ర, సంగీతం సత్యం.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం. మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు మహిళ. ఈరోజు మనమైతే మరి పొందూరు ఖద్దరు తయారీలో టింబక్టు మహిళల గురించి తెలుసుకుందామండి. మల్లెపువ్వు తెల్లదనం వేసవి తాపానికి ఉపశమనం, మనసు మెచ్చే మెత్తదనం చలివేళ వెచ్చని కవచం. పొందూరు ఖద్దరు అనగానే ఈ ఉపమానాలన్నీ గుర్తుకు రావాల్సిందే కదండి. రాజస్థానీకి ప్రతీకే. అందుకే ఎంతోమంది రాజకీయ నాయకులు తారలకు నేస్తంగానూ వెలుగొందింది. శ్రీకాకుళానికే మకుటమైన ఈ నేత ఇప్పుడు అనంతపురంలోనూ సిద్ధమవుతోంది. ఆదరణకరమైన మహిళలకు ఉపాధినిస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం దేశంలో అందరూ నూలు వడికించి దుస్తులు తయారు చేసుకునేవారు. బ్రిటిష్ వాళ్ళు అడుగుపెట్టాక వివిధ రకాల వస్త్రాలకు ఆదరణ పెరిగింది. నేటి తరం కూడా మార్కెట్లో ఎన్నో రకాల దుస్తులున్నా ఆరోగ్యం, పర్యావరణంపై ప్రేమ లాంటి కారణాలతో సహజ ఖాదీ వస్త్రాల కోసం వెతుకుతోంది. దీన్ని గమనించింది టింబక్టు కలెక్టివ్ సంస్థ. అనంతపురం జిల్లా చేన్న కొత్తపల్లి మండలంలోని గ్రామాల్లో కుటుంబ సభ్యుల ఆదరణకు నోచుకుని సమాజంలో హేళనకు గురవుతున్న పూటగడవని స్థితిలో ఉన్న మహిళలను ఎంపిక చేసింది. వారికి 2007 నుంచి నేతలో శిక్షణ ఇచ్చింది. పూర్తయ్యాక ఆ మహిళలంతా 2011 టింబక్టు భవానీ చేనేత సంఘంగా ఏర్పడ్డారు. ముడినూలు, సహజ రంగులు, పర్యావరణహిత పద్ధతులను అనుసరిస్తూ మగ్గాలపై పత్తి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. చీరలు, దుప్పట్లు, చొక్కాలు, పంచెలు ఇలా పలు రకాలుగా సిద్ధం చేసి టింబక్టు వ్యూస్ పేరిట విక్రయిస్తున్నారు. సహజ సిద్ధమైన వస్త్రాలతో ఆర్థిక ప్రగతి వైపు అడుగులు వేస్తున్నారు.

వారు చేయాల్సిన డిజైన్లపై ఎప్పటికప్పుడు వారికి అవగాహన కల్పిస్తున్నారు సంస్థ ప్రతినిధులు. ఆసక్తి ఉన్న మహిళలను చేర్చుకుని శిక్షణను కొనసాగిస్తున్నారు. కావాల్సిన ముడినూళ్లు పొందూరు నుంచి తప్పిస్తున్నారు. దాన్ని పలు విధాలుగా శుభ్రపరిచి చెట్లు, ఆకులు, బెరళ్ళు, కాయలు, పండ్లు వంటి వాటితో తయారు చేసిన రంగులు అద్దుతున్నారు. తర్వాత మగ్గంపై వస్త్రాలు నేస్తారు, దుస్తులుగా రూపొందిస్తారు. చంటి పిల్లల కోసము ప్రత్యేక దుస్తులు, టవళ్ళు, దుప్పట్లు తయారు చేస్తున్నారు. వీటిని వివిధ పట్టణాలు, నగరాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసి సంఘ మహిళలే విక్రయిస్తున్నారు. ముడినూలు దిగుమతి నుంచి వస్త్రాలు విక్రయించడం వరకు అన్ని వీళ్ళే చూసుకుంటున్నారు. మరి ఈ సంఘం గురించి రాజేశ్వరి గారిని ఆమె అభిప్రాయం అడగగా ఆవిడ ఇలా సమాధానమిచ్చారు. గతంలో వ్యవసాయ పనులకు వెళ్ళేదాన్ని. కుటుంబం అంతా కష్టపడినా పూట గడిచేది కాదు. తెలిసిన వాళ్ళ ద్వారా 2017లో చేనేత సంఘంలో చేరాను. పని నేర్పడమే కాదు, ఆత్మస్థైర్యాన్ని అందించారు టింబక్టు ప్రతినిధులు. ఇప్పుడు పిల్లలను చక్కగా చదివించుకుంటున్నాను. మహిళలమంతా సంఘటితంగా సాగడం గొప్పగా అనిపిస్తోంది అని చెప్పారు. మరో సభ్యురాల చంద్రకళ ఇలా చెప్పారు. కూలీ పనులకు వెళ్ళేదాన్ని. పనులు లభించని రోజుల్లో కుటుంబ పోషణ కష్టమయ్యేది. ఇప్పుడు నేత పనితో నెలకు 13,500 వేతనం అందుకుంటున్నా. వస్త్రాల తయారీ మాత్రమే కాదు, మధ్యవర్తులు లేకుండా మేమే మార్కెటింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ అందరూ సమానమే, భేదాభిప్రాయాలకు ఎవరం చోటు ఇవ్వము అంటున్నారు. లిజినెస్ టింబక్టు మహిళల గురించి విన్నారు కదండి. ఇప్పుడు ఈ చక్కని పాట మీకోసం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. ఇప్పుడు చండూరు చేనేత గురించి తెలుసుకుందాం. ఎర్రంచు తెల్లచీర, పద్మాంజలి పట్టు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికతను అవగాహన చేసుకుని సంప్రదాయ వస్త్రానికి సరికొత్త డిజైన్లు జోడిస్తున్నారు చండూరు చేనేత కళాకారులు. వినియోగదారుల అభిరుచికి తగిన పట్టు చీరలు నేస్తూ సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులను ఆకర్షిస్తున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో తమ ప్రత్యేకత చాటుతూ ప్రతిష్టాత్మక అవార్డులు సైతం పొందుతున్న నల్గొండ జిల్లా చండూరు చేనేత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఈ ఏడాది కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులకు తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఎంతోమంది చేనేత కళాకారులు ఎంపికయ్యారు. ఇక్కత్ చీరల తయారీలో వీరు సిద్ధహస్తులు. వీరి చేతుల్లో రూపుదిద్దుకున్న వస్త్రశ్రేణులు భారత్లోనే కాకుండా రష్యా, మలేషియా, ఇండోనేషియా తదితర దేశాల్లో ప్రాచుర్యం పొందాయి. ఆర్డర్లపై ఎగుమతి అవుతుంటాయి. రసాయన రంగులతో పాటు చెట్లు, వాటి బెరడు, ఆకులను ఉపయోగించి రంగులు తయారు చేస్తున్నారు. చేనేత పట్టు చీర ఆధునికత హంగులను అద్దుకుని తెలంగాణ పద్మాంజలిగా వెలుగుతోంది. కంచి పట్టు చీరలకు మించి మార్కెట్లో డిమాండ్ అందుకుంటున్న ఈ మోడల్కు పుట్టినిల్లు మన చండూరు. గజం అంజయ్య ఆలోచనల మేళవింపుతో రూపొందించిందే ఈ పద్మాంజలి పట్టు చీర. కంచి పట్టు చీరలకు ధీటుగా చండూరు చేనేత కార్మికులు తయారు చేస్తున్న ఈ చీరలకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రముఖ మాస్టర్ వీవర్ గజం అంజయ్య వద్ద మెలకువలు నేర్చుకున్న కొంతమంది నేత కార్మికులు ప్రత్యేకమైన జకార్డ్ మిషన్ల ద్వారా ఇక్కత్ టెక్నాలజీని ఉపయోగించి వీటిని రూపొందిస్తున్నారు. ఒకప్పుడు పెద్దంచు పట్టు చీరలంటే ప్రజల్లో మంచి ఆదరణ ఉండేది. అవి నేతన్నలకు మంచి ఉపాధి మార్గంగా ఉండేవి. మగ్గాల స్థానంలో మిషన్లు రావడంతో నేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ దశలో చేనేత కార్మికులు తమ ఆలోచనలకు పదును పెట్టి పెద్దంచు పట్టు చీరకు ఆధునిక పరిజ్ఞానంతో విభిన్న డిజైన్లు జోడించారు. తమదైన శైలిలో పద్మాంజలి పట్టు చీరలుగా మార్కెట్లోకి తీసుకువచ్చారు. దీనికి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించడంతో నేతన్నలకు అది ఒక వరమైంది. ఈ చీరల తయారీలో మాస్టర్ వీవర్లు ప్రత్యేక పట్టును, స్వచ్ఛమైన వెండి జరీని ఉపయోగించి నేస్తుండటంతో వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ వస్తోంది. బెంగాల్ మహిళల ఆహార్యంలో ప్రత్యేక భాగమైన ఎర్రంచు తెల్ల చీర, లాల్ పాడ్ సఫేద్ చీర గురించి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. సాధారణంగా ఇక్కత్ కాటన్ చీరలు ధరించే కేంద్ర ఆర్థిక మంత్రి అప్పట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు లాల్ పాడ్ సఫేద్ చీరలో ఆకట్టుకున్నారు. ఈ డిజైన్ చీరలు నల్గొండ జిల్లా చండూరులో తయారవుతున్నాయి. చండూరుకు చెందిన చిలుకూరి శ్రీనివాసులు స్థానికంగా చేనేత కళాకారులతో నేయించి హైదరాబాద్కు చెందిన మార్కెటింగ్ మాస్టర్ వీవర్ గజం భగవాన్కు విక్రయిస్తున్నట్లు ఇక్కడ మాస్టర్ వీవర్లు చెబుతున్నారు. చండూరు చేనేత కళాకారులు మరో వినూత్న డిజైన్ మడ్తాస్ ఇక్కత్ చీర. వీటి తయారీలో ఇక్కడ కళాకారులు ప్రత్యేక గుర్తింపు పొందారు. ఏడాది పాటు కష్టపడి 234 కొయ్యలు రిపీట్ లేకుండా

ఆరు వరుసల్లో వైట్ బేస్ చీరల్లో ప్రకృతి అందాలతో పరవశించి నాట్యం చేసే అంబారీనమలను రూపొందించారు. మధ్య మధ్యన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ, పద్మాల డిజైన్లు వేశారు. డిజైన్లు రూపొందించడం, వాటిని గ్రాఫ్పై గీయడం, మగ్గంపై నేయడానికి 3 నెలలు కష్టపడ్డారు. వీరి పనితనానికి ప్రభుత్వం గుర్తింపు కూడా దక్కడం విశేషమండి. మరి చండూరుకు చెందిన చిలుకూరు శ్రీనివాసులు సహజ సిద్ధమైన రంగులతో డబల్ ఇక్క దుప్పట్టాలను తయారు చేశారు. దీనికి గాను కొండ లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. శ్రీనివాసులు అన్న చిలుకూరి కృష్ణయ్య 2023లో, అతని తమ్ముడు చిలుకూరు ధనుంజయ 2024లో ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. దాదాపు 35 సంవత్సరాలుగా ముగ్గురు అన్నదమ్ములు డబల్ ఇక్కత్తుపైనే ప్రయోగాలు చేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం వరకు రసాయన రంగులతో డబల్ ఇక్కత్తు వస్త్రాలను వేసిన ఆ తర్వాత సహజ సిద్ధమైన రంగులకు మారి మంచి ఆదరణ పొందుతున్నారు. దుప్పట్ట తయారు చేసేందుకు 2 నెలల సమయం పట్టింది అంటున్నారు శ్రీనివాసులు. లిజినెస్, విన్నారు కదండి ఇప్పుడు ఈ చక్కని పాట మీకోసం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. ఇప్పుడు పుదీనా పోహా తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: అటుకులు 2 కప్పులు, నూనె 2 చెంచాలు, ఆవాలు 1/2 చెంచా, ఉల్లిపాయ 1, జీడిపప్పు 1/2 కప్పు, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 3 రబ్బలు, ఉప్పు తగినంత. మసాలా కోసం కొత్తిమీర 1/2 కప్పు, పుదీనా ఆకులు 1/2 కప్పు, అల్లం చిన్న ముక్క, పచ్చిమిర్చి 3, కొబ్బరి తురుము 1/2 కప్పు, జీలకర్ర 1/2 చెంచా, నిమ్మరసం 2 చెంచాలు. పుదీనా పోహా తయారీ విధానం: మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలను మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. స్టవ్ పైన కడాయిని పెట్టి నూనె వేసి ఆవాలు పల్లీలు జీడిపప్పును వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేయించి చేసి పెట్టుకున్న పేస్ట్ తగినంత ఉప్పు వేసి కలపాలి. 2 నిమిషాలయ్యాక కడిగిన అటుకుల్ని కూడా వేసుకుని వాటికి మసాలా పట్టేంత వరకు కలిపి దింపేయాలి. అంతే, వేడివేడి పుదీనా పోహా తినడమే ఆలస్యం అండి. లిజనర్స్, విన్నారు కదండి, మీ అందరికీ నా టాపిక్ నచ్చిందనే అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే మహిళా ప్రోగ్రాంలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే బిందు.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
0: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ అజయ్ భవ్య. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు మన ప్రోగ్రామ్ లో చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. జిమ్ చేస్తున్నారా? అయితే బూట్లు, దుస్తులు నాసిరకం అస్సలు వాడొద్దు. వాటి వల్ల వారంలోనే మడమలు, మోకాళ్ళ నొప్పులు పుడతాయట. కొన్నిసార్లైతే అంతర్గత గాయాలు కూడా కావచ్చు. అలానే ఒంటికి గాలి తగలనివ్వని సౌకర్యంగా లేని దుస్తుల వల్ల కూడా తొందరగా చెమట పట్టి శరీరం వేడెక్కుతోందట. దీనివల్ల డీహైడ్రేషన్ ఆవరించి నిసత్తువ ఆవరిస్తోంది. ఈ విషయంలో మాత్రం అస్సలు రాజీ పడొద్దు. అలానే మీరు వ్యాయామానికి అలవాటు పడేదాకా కూడా రోజూ మీ వెంట ఓ మంచినీళ్ల సీసా తీసుకువెళ్ళండి. అవసరమైనప్పుడు ఒక్కో గుటుక వేయండి చాలు. గుండె వేగం పెంచే వ్యాయామాలప్పుడు కళ్ళు తిరగడం, నీరసించడం వంటి సమస్యలుండవు. ఓట్స్ రోజు తింటారా? జీర్ణశక్తికి మంచిది, బరువు తగ్గడంలో సాయపడతాయని ఓట్స్ ని చాలా మంది తింటుంటారు. అలాగని రోజు తినట్లేదు కదా అది అలాగని రోజు తినట్లేదు కదా అతి అనర్థం అన్నది వీటి విషయంలో కూడా వర్తిస్తుందండోయ్. ఓట్స్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అతిగా తీసుకుంటే ఇది కడుపుబ్బరం, గ్యాస్లకు కారణమవుతుందట. ఓట్స్లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరం కాల్షియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్

ను శోషించుకోవడంలో అడ్డుపడుతుందట. అందుకే చాలా వరకు కూడా రాత్రంతా నానబెట్టి తినడం చాలా మేలు. బరువు అదుపులో ఉంచుకోవాలి, తగ్గాలి అని వీటిని తింటుంటారు కదా. నిజానికి దీనిలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు కొద్ది మొత్తంలో తీసుకుంటే పర్లేదు, కానీ రోజు తీసుకుంటే బరువు పెరిగే అవకాశము లేకపోలేదు. ఓట్స్లో పోషకాలు బోలెడు ఉంటాయి, అయితే అవే మన శరీరానికి సరిపోవు. ఇతర పోషకాలు కూడా కావాలి. అల్పాహారానికి వీటిపైనే ఆధారపడితే ఆ సమన్వయం కోల్పోతాము. కొందరిలో ఇవి అలర్జీ, దురద, జీర్ణ ప్రక్రియలో ఇబ్బందులకు కారణమవుతాయట. అందుకే అప్పుడప్పుడు తినండి అని అంటుంటారు. అది కూడా ఎక్కువగా నానబెట్టాలి. ఇతర న్యూట్రియంట్లు అందేలా నట్స్, పండ్ల ముక్కలు వంటివి కూడా జోడించుకోండి. అంతేకాని పూర్తిగా వీటిపైనే మాత్రం అస్సలు ఆధారపడద్దు. పిల్లలు చురుగ్గా తెలివితేటలతో పెరగాలంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచి దినచర్యను అలవాటు చేయాలి. అది ఎలాగో తెలుసుకుందాం. పిల్లలు రాత్రిపూట త్వరగా పడుకొని ఉదయాన్నే నిద్రలేచేలా చూసుకోవాలి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి పిల్లలు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది. పిల్లలకు తరచూ మంచినీళ్లు తాగడం అలవాటు చేయాలి. దీనివల్ల శరీరం తేమతో నిండి ఉంటుంది. నీరసం, నిసత్తువ ఆవహించకుండా తక్షణ శక్తి లభిస్తుంది. వీటితో పాటు శరీరం అంతా కూడా రక్త ప్రసరణ సజావుగా జరగడం వల్ల మెదడు చాలా వేగంగా స్పందించగలుగుతోంది. పిల్లలకు రోజు వ్యాయామం చేయాలని చెప్పాలి. రోజు నిద్రలేవగానే పిల్లలు వ్యాయామం చేస్తూ ఉంటే శరీరంలో ఎండార్ఫిన్ల ఉత్పత్తి పెరుగుతోందట. దీంతో పిల్లలు చురుగ్గా ఆలోచించగలుగుతారు. రోజు పిల్లలకు ఉదయం పూట కాసేపు చదివించాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో గుర్తుపెట్టుకునే సామర్థ్యం కూడా పెరుగుతుందట. మరి పిల్లలు అల్పాహారం మానేయకుండా చూసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, కోడిగుడ్లు, పాలు, పెరుగును రోజు ఆహారంలో చేర్చాలి. వీటి వల్ల పోషణ అంది మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. సాయంత్రం పూట పిల్లల చేత మెమరీ గేమ్స్, చదరంగం, సుడోకో, పజిల్ గేమ్స్ లాంటివి ఆడించాలి. వీటి వల్ల పిల్లల్లో ఆలోచన సామర్థ్యం, తెలివితేటలు బాగా పెరుగుతాయి. పిల్లలకు యోగా, ధ్యానం లాంటివి కూడా అలవాటు చేయాలి. వీటి వల్ల మెదడు చాలా ప్రశాంతంగా, ఉల్లాసంగా మారుతుంది. జ్ఞాపక శక్తి కూడా చాలా పెరుగుతుంది. మరి ఇప్పటిదాకైతే కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. పొట్ట శుభ్రంగా ఉన్నప్పుడే జీవక్రియలు సజావుగా జరుగుతాయి, లేదంటే కడుపు ఉబ్బరించడం, ఎసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలతో పాటు పలు అనారోగ్య పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. ఏ పదార్థాలను ఆహారంలో చేర్చుకుంటే పొట్ట సహజ తీరులో శుభ్రపడుతుందో తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఉసిరి రసం తాగితే జీర్ణాశయ వ్యవస్థ వేగంగా పనిచేస్తుంది. ఉదయానికల్లా పొట్టలోని మలినాలన్నీ పూర్తిగా విసర్జితమవుతాయట. ఉదయాన్నే అల్లం టీ లేదా 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 చెంచాల అల్లం రసం కలుపుకొని తాగితే జీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయట. పేగులు పూర్తిగా శుభ్రపడతాయి. కడుపులో తేలికగా ఉన్న భావం కూడా కలుగుతోంది. 1 గ్లాసు నీళ్లలో 1 చెంచా వాము వేసి బాగా మరిగించి రాత్రి పడుకునే ముందు తాగితే ఉదయానికల్లా కడుపులో పేరుకున్న వ్యర్థాలన్నీ విసర్జితమవుతాయి. వాములో ఉండే పీచు పదార్థాలు పొట్టని, పేగుల్ని శుభ్రం చేస్తాయట. ఉదయం లేవగానే 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 చెంచా తేనె, 1 చెంచా నిమ్మరసం కలుపుకొని తాగినా పొట్ట శుభ్రమవుతుంది. తాజా కూరగాయలు, పండ్లు, శనగలు, ఓట్స్ ను తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తుంటాయి. మజ్జిగలో ప్రోబయాటిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలని వృద్ధిపరుస్తాయి. తరచూ పలుచని మజ్జిగ తాగడం వల్ల పొట్టలో పేరుకున్న మలినాలన్నీ కూడా తొలగిపోతాయి. తరచూ జీలకర్ర నీటి

తాగుతూ ఉంటే కడుపు ఉబ్బరం తగ్గుతోందట. జీలకర్రలోని యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. దీనివల్ల ఎప్పటికప్పుడు పొట్ట శుభ్రపడుతోంది. ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా నీళ్లలో అరచెంచా త్రిఫల చూర్ణాన్ని కలుపుకొని తాగితే పొట్టలోని మలినాలు, టాక్సిన్లు తేలికగా తొలగిపోతాయట. మరి వయసు పెరిగినా ఫిట్గా ఉండాలనుకుంటున్నారా? మరి దీని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అయితే జీవక్రియలు మందగించడం, కండరాల పట్టుత్వం తగ్గడం, ఎముకలు బలహీనించడం లాంటివి ఎదురవుతూ ఉండే సమస్యలే. అలాంటప్పుడు చిన్న చిట్కాలతో శరీరాన్ని ఫిట్గా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. రోజు ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. దీంతో కడుపు పేగులు శుభ్రపడతాయి. కడుపు ఉబ్బరం మలబద్ధకం లాంటి సమస్యలు తొలగిపోయి శరీరం తేలికగా అనిపిస్తుంది. హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ తాగినా కూడా శరీరంలోని టాక్సిన్లు విసర్జితమవుతాయి. రోజంతా కూడా తరచూ మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. అధికంగా క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. తీపి పదార్థాలు నూనె పదార్థాలతో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించడం మంచిది. కాలానుగుణంగా లభించే పండ్లు ఉడికించిన కూరగాయలు మొలకలను రోజు ఆహారంలో చేర్చుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం వేళలో కనీసం 1/2 గంట సేపు అయినా సరే శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. దీనివల్ల శరీరానికి తగినంత డి విటమిన్ లభించి ఎముకలు మరియు కండరాళ్ళు బలోపేతమవుతాయి. రోజు తేలికపాటి వ్యాయామం చేయండి. పార్కులో నడవడం, ఇంట్లో తోట పని చేయడం, సైకిల్ తొక్కడం లాంటివి అలవాటు చేసుకోవాలి. వీటి వల్ల శరీరం బరువు పెరగకుండా నియంత్రణలో ఉంటుంది. రోజుకి కనీసం 6 గంటలైనా సరే హాయిగా నిద్రపోవాలి. అప్పుడే ఒత్తిడి ఆందోళన తగ్గి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. శరీరంలో కణాలు వృద్ధి పొందుతాయి. హార్మోన్లు సమతౌల్యంతో ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా గడపడం, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లను మానేసుకోవాలి. కనీసం 6 నెలలకోసారైనా సరే వైద్యుని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి. లిజనర్స్, మరి ఈ రోజు ప్రోగ్రామ్ లో అయితే చాలా కొత్త విషయాలు తెలుసుకున్నారు. మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి, మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆచే భవ్య.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: చిక్కులతో పంట మార్పిడి. రైతుల్లో చాలా మంది వరి, మొక్కజొన్న, గోధుమలు, జొన్నల వంటి తృణధాన్యాల పంటలను అమ్మితే వచ్చే ఆదాయం మీదనే ఆధారపడతారు. కానీ ప్రతిసారి ఒక పొలంలో తృణధాన్యాలనే పండిస్తే ఆ మట్టిలోని పోషకాలు క్రమంగా క్షీణిస్తాయి. రైతులు ప్రతి సీజన్లోనూ లాభాలు రావాలని ఆశిస్తే తమ భూమిని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన దీర్ఘకాలిక పెట్టుబడిని సమతులం చేసుకోవాలి.
2: పంట మార్పిడి చేయకపోతే దిగుబడి తగ్గడం, కలుపు మొక్కలు, తెగుళ్లు పెరగడాలని రైతులు గమనిస్తారు. మట్టి నీరసించి కలుపు మొక్కలను వదిలించుకోవడానికి రైతులకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు. దీనికి విరుగుడుగా వాళ్ళు రసాయనాలని ఎక్కువ వాడుతారు. వాస్తవానికి దీనివల్ల పొదుపు ఎక్కువ జరిగి రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని తెచ్చిపెట్టాలి. కానీ ఎందుచేతనో వాళ్ళు దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని చూస్తున్నాను. కాలక్రమేణా దిగుబడిని తగ్గించే పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు.
1: వ్యవసాయ రసాయనాలని ఎక్కువగాను అనవసరంగాను వాడడం మట్టిలోని జీవాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ఏడు లాభాలు తగ్గిపోతూ రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అందుచేతనే అనేక దేశాల్లో లానే ఈజిప్ట్లో కూడా పంట మార్పిడి చాలా ముఖ్యంగా మారింది.

0: طبعا الجمح جدره ليفي، بتحس انه زي الالياف كده وعلى ما بيمشيش عمق اكتر في الارض. الفول بيوصل جدره ل 20 او 22 ممكن يقارب لحاجه 25 سم. البرسيم برضه جدره وقت بتلاقي لك رفيع كده ونازل في الارض عدل.
1: తమ కొరింపు పొడవుండే ఫాబా బీన్స్ ప్రేలల్లా కాకుండా గోధుమ వ్రేళ్లు పొట్టిగా ఉంటాయి. అలాగే లూసర్న లేక అల్ఫల్ఫా మెంతుల వ్రేళ్లు పొడవెక్కువ కాబట్టి లోతు మట్టిలో నుంచి పోషకాలు పీల్చుకొనగలవు.
2: ఫాబా బీన్ ఉత్పాదకత చాలా ఎక్కువ, అది మట్టిని చాలా ఏళ్ల పాటు సుసంపన్నంగా మార్చుతుంది. లూసర్న్ కూడా అంతే, కానీ ఒక పంటని వరుసగా ప్రతి ఏడు వేస్తే దిగుబడి తగ్గిపోతుంది. ఒక శీతాకాలంలో ఫాబా బీన్ ను వేస్తే తర్వాతి సంవత్సరం గోధుమలు వెయ్యాలి. పొలంలో పంటలను ప్రత్యామ్నాయాలతో మార్చుతూ ఉంటే మంచి దిగుబడులు వస్తాయి.
3: పంట మార్పిడి వల్ల కలుపు, తెగుళ్లు, జబ్బులు తగ్గుతాయి. పప్పుధాన్యాల పంటలని మార్చి మార్చి వేసినా మట్టిలో పోషకాలు పెరుగుతాయి. చిక్కులలో లూజన్ లేక అల్ఫాల్ఫా, ఫాబా బీన్స్, సోయా బీన్స్, లూపిన్ కాబులీ, శనగలు, మెంతులు, వేరుశనగలు, బఠానీలు, పప్పులు ఉన్నాయి. చిక్కులు పెరగడానికి నత్రజనిని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి వేర్లు, కాండాలని మట్టిలో వదిలేస్తే అవి ఆ నత్రజనిని మట్టిలోకి మెల్లిగా విడుదల చేస్తాయి. మిగిలిపోయే పోషకాలని తర్వాతి పంటకు వాడుకోవచ్చు.
4: ఫాబా బీన్స్ ను పండించిన తర్వాత వ్రేళ్లను మట్టిలోనే వదిలేస్తాను. దాంతో ఆ తర్వాతి పంటకు ఆ పోషకాలు అంది, మట్టికి గాలి తగులుతుంది. వేసవి కాలంలో మొక్కజొన్న పొలాల వెంట నడిస్తే ఏ పొలంలో శీతాకాలపు పంటగా గోధుమలు వేశారో, ఏ పొలంలో ఫాబా బీన్స్ వేశారో తేలికగా చెప్పవచ్చు. ఫాబా బీన్స్ పంట తర్వాత నాటిన మొక్కజొన్నల కాండం బలంగా, మందంగా, పెద్ద పెద్ద కంకులతో కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువగా నాణ్యమైన పంట మీకు అందుతుంది. ఫాబా బీన్స్ తర్వాత నాటిన పంట ఏదైనా సరే చక్కటి ఫలితాలనే ఇస్తుంది.
3: చిక్కుళ్ల ప్రత్యేకతలు ఏవి? ఇతర పంటల్లా కాకుండా చిక్కుళ్ళు గాల్లోని నత్రజనిని స్థిరీకరించే మట్టిలో ఉండే సూక్ష్మక్రిములతో కలిసి పనిచేస్తాయి. చిక్కుళ్ల విత్తనాలు మొలకెత్తినప్పుడు రైజోబియం బ్యాక్టీరియా మట్టిలో సంక్రియం అవుతుంది. అవి మొలకెత్తుతున్న వేళ్ల వైపుకు వెళ్లి వాటిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వేళ్లకి ఈ బ్యాక్టీరియా నివసించే లేత గులాబీ నూడుల్స్ మొలుస్తాయి. గాలి నుండి నత్రజనిని సంగ్రహించి బ్యాక్టీరియా మట్టిని మరింత సారవంతం చేస్తుంది. జీవితమంతా సేంద్రియాలని సాగు చేసిన రైతు హాగ్సెడెక్ నోడ్యూల్స్ ని మనకు చూపడానికి తన ఫాబా బీన్ మొక్కలతో ఒకదాన్ని పెరికాడు.
4: నత్రజనిని స్థిరపరిచే బ్యాక్టీరియా గురించి, అది వాళ్ల పొలాల్లో మట్టికి ఉపయోగపడుతుందని రైతులు తెలుసుకుని సంతోషిస్తారు. చిక్కుళ్ళు మట్టిలో సారాన్ని కాపాడుతాయి, ఏ హాని చెయ్యవు. పంట మార్పుడుల్లో వాటిని నాటితే కలుపు మొక్కలు తగ్గుతాయి. ఒకే పంటను పదే పదే వేస్తే కలుపు మొక్కలు, మట్టిలో తెగుళ్లు పెరుగుతాయి.
3: మీరు చిక్కులను పండించే ముందు కొన్ని విషయాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ముందుగా చిక్కులు పెరగడానికి మీ భూమి అనుకూలంగా ఉందని నిర్ధారణ కావాలి. చిక్కుల పంటలేవి ఉప్పును సహించలేవు, కాబట్టి మట్టిలో ఉప్పదనాన్ని మీరు పెట్టే నీళ్లలో, ముఖ్యంగా బావి నీళ్లలో ఉప్పదనాన్ని తనిఖీ చేయాలి. లేదు, మీరు మీ మొక్కజొన్న పంటను చూసి చెప్పగలరు. గోధుమలు, జొన్నలు ఉప్పును తట్టుకోగలవు, కానీ మొక్కజొన్న మాత్రం బలహీనంగా పెరుగుతుంది. రెండోది, ఇంతకు ముందు చిక్కులని పండించని పొలం మట్టిలో ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. ఈ బ్యాక్టీరియా లేకుండా మీ చిక్కుల పంట మట్టిలో ఉన్న నత్రజనిని వాడుకుంటుంది, గాని దాన్ని తిరిగి నింపదు. మీ చిక్కుల విత్తనాలకు రైజోబియం బ్యాక్టీరియా గల టీకాలు వేయడం మంచిది. విత్తనం మొలకెత్తినప్పుడు కొత్తగా వస్తున్న వేళ్లలోకి బ్యాక్టీరియా నేరుగా ప్రవేశిస్తుంది. స్థానిక వ్యవసాయ వస్తువుల దుకాణంలో రైజోబియం బ్యాక్టీరియా ఉన్న ఇనాంక్యులెంట్ దొరుకుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా అనేక రకాల చిక్కుల పంటలకు టీకాలా పనిచేస్తుంది. కొన్ని బ్యాక్టీరియా కొన్ని పంటలకు ప్రత్యేకంగా ఉంటాయి. మీరు పండించాలనుకునే పంటకు బాగా సరిపోయే టీకా రకాన్ని ఎంచుకోవాలి. అరే హెక్టారు పొలానికి అరకిలో ఇనాక్యులెంట్ సరిపోతుంది. ఇసుక నేల అయితే ఇన్క్యులెంట్ మొత్తాన్ని రెట్టింపు చేయాలి. సాధారణంగా ఇనాక్యులెంట్ ను పౌడర్ రూపంలో అమ్ముతారు. ప్యాకేజీ మీద గడువు తేదీని గమనించాలి. గడువు ముగిసిపోతే బ్యాక్టీరియా చనిపోవచ్చు. ఇనాక్యులెంట్ లోని బ్యాక్టీరియా వేడిని తట్టుకోలేదు, అది ఎండలో చనిపోతుంది. కాబట్టి ఎక్కువ వేడికి, ఎండకి దూరంగా రవాణా సమయంలో టీకాను చల్లగాను ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. నాటే రోజున మీ విత్తనానికి దాన్ని పూయండి. ఇనాక్యులెంట్ విత్తనాలకు అంటుకోవడానికి మొలాసిస్, తేనెల్లా జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. లేకపోతే లీటర్ నీళ్లలో కొన్ని కప్పుల పంచదారని కలిపి పాకంలా చేయవచ్చు. అది చిక్కగాను, జిగటగాను ఉంటుంది. పంపు నీళ్లలో ఉండే క్లోరిన్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, కాబట్టి వాటిని వాడవచ్చు. 10 కిలోల విత్తనాలకి కప్పుడు ద్రవం సరిపోతుంది. విత్తనాలన్నింటి మీద ఒక పల్చని పూత పోయడమే ఇక్కడ అవసరం. జిగట ద్రవం పూత ఎక్కువైతే విత్తనాలు మట్టిలో కుళ్ళిపోతాయి. విత్తనాల మీద ఇనాక్యులెంట్ పొడిని క్రమబద్ధంగా అద్దాలి.

0: విత్తనాలన్నిటికీ సమానంగా అంటేలా రెండు చేతులతోనూ పూయాలి. ఏ కారణం చేతనైనా మీరు విత్తనాలను వెంటనే నాటలేకపోతే వాటిని నీడలోకి చేర్చి షీట్తో కప్పాలి. రైజోబియం మట్టిలో జీవించే బ్యాక్టీరియా కాబట్టి దానిమీద ఎండ నేరుగా పడితే అది నశిస్తుంది. పూత పూసిన విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి 24 గంటల్లోపు నాటాలి. నాటిన తర్వాత పొలానికి బాగా నీళ్లు పెట్టాలి. చిక్కుళ్ల విత్తనాల్లో అంకురోత్పత్తి జరగాలంటే బాగా నానాలి. ఇప్పుడు బ్యాక్టీరియా తన పనితనం చూపించే సమయం వచ్చింది. 1-2 నెలల తర్వాత మీ చిక్కుళ్ల మొక్కలకు పూత వస్తున్నప్పుడు నాడ్యూల్స్ కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ దశలో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలంగా ఉండేట్లు చూసుకోవాలి. పొలంలో వేరువేరు చోట్లోంచి 5 నుంచి 10 మొక్కలను పెరకాలి. ఒక్కో మొక్కకు కనీసం 30 నాడ్యూల్స్ ఉండాలి. కానీ నాడ్యూల్స్ ఉన్నంత మాత్రాన బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని కాదు. నాడ్యూల్స్ లోపలి రంగును కూడా గమనించాలి. వేర్ల మీది మట్టిని సున్నితంగా కడిగి ప్రతి మొక్కకి ఉన్న నాడ్యూల్స్లో 2-3 తెరచి చూడాలి. వాటి లోపలి భాగం గులాబీ ఎరుపు రంగులోకి ఉంటే బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని అర్థం. తెల్లగా ఉండకూడదు. ఒకసారి నాడ్యులేషన్ బాగా జరిగితే ఆ మట్టిలో బ్యాక్టీరియా 3-5 సంవత్సరాల వరకు బ్రతికి ఉండగలదు. అది మీరు రసాయనాలేవి వాడకుండా మీ మట్టిని మంచి స్థితిలో ఉంచుకుంటేనే. రకరకాల చిక్కులని పండించే సేంద్రియ పొలాలలో మట్టిలో ఉండే రకరకాల రైజోబియాని చూడవచ్చు. కొంతమంది సేంద్రియ రైతులు ఒకే పొలంలో ఇతర పంటలతో పాటు చిక్కులని కూడా పెంచుతారు.
1: ఇక్కడ నేను కాబూలీ శనగలని సోంపుని పక్కపక్కనే వేశాను. సోంపు ఔషధ మొక్క. కాబూలీ శనగలు గాల్లో నుంచి నత్రజనిని గ్రహించి మట్టికి చేర్చే చిక్కుళ్ళు వాటి పక్కనే ఉన్న సోంపు మొక్కలకు, అలాగే తర్వాతి పంట మార్పిడిలో మొక్కలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. చిక్కుళ్ళు మట్టిలో వదిలే బ్యాక్టీరియా నిరంతరం సారాన్ని మెరుగుపరుస్తాయి.
0: మనం నేర్చుకున్న వాటిని ఒకసారి సమీక్షించుకుందాం. ప్రతి 7 ఒకే పంటను పండిస్తే మట్టిలోని పోషకాలు తగ్గిపోతాయి. పైగా కలుపు మొక్కలు, తెగుళ్లు, వ్యాధులు కూడా పెరుగుతాయి. పంట మార్పులలో చిక్కుళ్ళు ముఖ్యమైనవి. అవి కలుపు మొక్కలను తగ్గించి మట్టిలో నత్రజనిని సుస్థిరం చేసే బ్యాక్టీరియాతో కలిసి పనిచేసి మట్టిలో సారాన్ని పెంచుతాయి. మీ మట్టిలో సరైన బ్యాక్టీరియా చేరేలా రైజోబియం బ్యాక్టీరియా ఇనాక్యులన్ను కొనవచ్చు. నాటడానికి సిద్ధమయ్యేంత వరకు ఇనాక్యులన్ను చల్లటి నీడలో ఉంచాలి. విత్తనాలను అంటేలా మొలాసిస్, తేనె వంటి జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి రోజులోపు నాటాలి. పూత దశలో కొన్ని మొక్కలను జాగ్రత్తగా పెకలించి నాడ్యూల్స్ని తెరచి లోపల గులాబీ ఎరుపు రంగులో ఉందో లేదో చూడాలి. రైజోబియం బ్యాక్టీరియా మీ మట్టిలో చాలా సంవత్సరాలు జీవించగలదు కాబట్టి ప్రతిసారి చిక్కుల పంటలో ఇనాక్యులెంట్ వేయనక్కర్లేదు. మీ పంట మార్పులలో చిక్కులను చేర్చితే ప్రకృతితో మీరు కలిసి పనిచేయవచ్చు. ప్రస్తుతానికే కాక రాబోయే కాలంలో కూడా అధిక లాభాలను తప్పకుండా అందుకోవచ్చు.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జీఓవీ డాట్ ఇన్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: ఫ్రెండ్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మీ ముందుకు వచ్చింది మండడి విష్ణు 90.4. లిసనర్స్, మరి ఈనాటి మన కార్యక్రమం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి అవేంటంటే, ముందుగా కాంతి సంవత్సరం గురించి తెలుసుకుందాం. నేడు మనం వాడుకుంటున్న దూరమానంలో పెద్ద ప్రమాణం కిలోమీటరు. దీన్ని ఉపయోగించి మన ఊరి వరకు, ఆ పైన ఆఖరి గ్రహమైన ఫ్లూటో వరకు, ఆ పైన కొంత దూరం వరకు కొలవచ్చు. ఇక ఆ పైన కూడా కొలవచ్చు. కానీ ఆ వచ్చే సంఖ్య చాలా పెద్దగా ఉండి, ఆ దూరం ఎంతో అటుంచి, ముందా సంఖ్యను అర్థం చేసుకోవడంతోనే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. అందుకే సుదూరాలలో ఉన్న నభోమూర్తుల, అంటే గ్రహ, నక్షత్ర, నెబ్యులాలను, వీటి దూరాలను కనుగొనడానికి కాంతి సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నారన్నమాట. అయితే కాంతి ఒక సంవత్సరంలో పోయే దూరాన్ని కాంతి సంవత్సరము అని అంటారు. అవునా? ఒక సంవత్సరంలో కాంతి 587,458,92,000 దూరం అనేది పోతుంది. అంటే ఒక నక్షత్రం మనకు ఒక కాంతి సంవత్సర దూరంలో ఉందని అర్థం అన్నమాట. ఈ ప్రమాణం వల్ల దూరం అర్థం చేసుకోవడానికి తేలికగా ఉంటుంది. ఉదాహరణకి, మన గెలాక్సీకి అతి దగ్గరలో ఉన్న ఆండ్రోమెడా అనే గెలాక్సీ 20,00,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ దూరాన్ని మైళ్లలోనో కిలోమీటర్లోనో చెప్పాలంటే సాధ్యమే, అయినా సులభగ్రాహ్యం కాదు. ఇక ఢిల్లీ నుండి న్యూయార్క్కి 7,304 మైళ్ల దూరం అన్నదానికి 1,195,94,40,000 మిల్లీమీటర్లు అన్నదానికి తేడా లేదు. ఈ లెక్కన మనకు సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడంటే 8 కాంతి నిమిషాల దూరంలో ఉన్నాడు. అంటే సూర్యుని నుండి బయలుదేరిన కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. అంటే ఈ క్షణంలో ఒక్క స్థానంలో మనం చూస్తున్న సూర్యుడు ఆ స్థానానికి 8 నిమిషాలు ముందే వచ్చి ఉన్నాడన్నమాట. ఇక

2000 కాంతి సంవత్సరాల అడ్డవ్యాసం, లక్ష కాంతి సంవత్సరాల పార్మ వ్యాసం కలిగి భూతద్దంలాగా, అంటే ఒక పెద్ద కుంభాకారంలాగా ఉన్న మన గెలాక్సీలో దాని కేంద్రానికి 30 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సూర్యునికి 8 కాంతి నిమిషాల దూరంలో మన భూమి అనేది ఉంటుంది. ఇప్పటి వరకు సూర్యుని బాల లిసనర్స్, మరి ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడు మనందరం సూర్యుని బాల్య యవ్వన దశల గురించి కొంతవరకు తెలుసుకున్నాం కదా. ఇక వృద్ధాప్యపు దశను తర్వాత తెలుసుకుందాం. అసలు సూర్యుని బాల్య యవ్వన దశలకి ఈ భూమి మీద ఉన్న జీవానికి సంబంధం ఏంటి? మన గెలాక్సీలో సూర్యుడు ఉన్న స్థానానికి జీవానికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని మన భూమి కథ కూడా ఎలా ఉందో తెలుసుకున్నాక అప్పుడు చర్చించుకుందాం. అయితే ఇప్పటి వరకు జరిగిన సృష్టి క్రమాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందామా? 1000 కోట్ల సంవత్సరాల నాడు బద్దలైన బ్రహ్మాణువు దాని శకలాల నుండి నక్షత్రాలు, గ్రహాలు కూడిన అనేక గెలాక్సీలు అనేవి ఏర్పడ్డాయి. అయితే ఈ గెలాక్సీలోని మిల్కీవే గెలాక్సీలో 500 కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడు రూపుదిద్దుకున్నాడు. అంటే దాదాపు ఇదే కాలంలో నేడు సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాలు కూడా ఏర్పడ్డాయన్నమాట. అంటే కోటి సంవత్సరాలు బాల్య దశను గడిపి ఈ సూర్య కుటుంబం అంతా అతి శీతలంగా ఉండి గ్రహాలన్నీ గాఢాంధకారంలో కూరుకుపోయి ఉన్నాయి. ఇక 400 కోట్ల సంవత్సరాల నాడు యవ్వన దశకు చేరుకున్నాడు. నాటి నుండి తన శత సహస్ర కోటి కిరణ సరపరంపరలను కురిపిస్తూనే ఉన్నాడు సూర్యుడు. ఇక భూగ్రహం మీద జీవ సృష్టికి మూల పురుషుడై ఇలువేల్పుగా నిలిచాడు ఆ దినకరుడు. అందుకే తం సూర్యం ప్రణమామ్యహం అని అంటూ ఉంటాం, అవునా? ఇప్పుడు భూమి కథేంటో తెలుసుకుందాం. హిరణ్యాక్షునికి కోపం కలిగి భూమిని చాపగా చుట్టుకుని చంకలా పెట్టుకుని సముద్రంలోనికి పరుగు తీశాట. మునిగణాల ఏడ్పులు, పెడబొబ్బలు విని విష్ణువు హుటాహుటీన వరాహవతారం దాల్చి వాయువేగ మనోవేగాలతో ఉరుకులు పరుగులపై వచ్చి తన కరకు కోరలతో హిరణ్యాక్షుణ్ణి కుమ్మి చీల్చి భూమిని తన ముట్టెతో ఎత్తిపట్టి తిరిగి యథాస్థానంలో ఉంచి లోకేక రక్షకునిగా ఖ్యాతిని గడించాడు.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఫ్రెండ్స్, మరి ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో అనేక విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలు, అంటే భూమి కథ గురించి తెలుసుకున్నాం కదండి, దాని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. దాదాపు ప్రపంచంలోని మత గ్రంథాలన్నీ భూమిని ఒక చేపగానో ఒక చెక్కగానో ఊహించడమే జరిగింది. కానీ కనీసం గుండ్రాయిలా ఉందని పొరపాటును కూడా ఊహించడం జరగలేదు. ఇక మామూలుగా కంటితో చూస్తే అది గుండ్రంగా ఉందని ఎవరన్నా అనుకోగలరా? అందుకేనేమో వారెలా భావించి దానికి రకరకాల పురాణ కథలు అల్లారు. మనిషి విజ్ఞానం ఎప్పుడూ కథలతోనే కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయదు. విజ్ఞాన అన్వేషణలో నిరంతరం ముందుకు సాగిపోతూనే ఉంటుంది. ఇక క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం, ఇంకా అంతకంటే ముందు నుంచే ఖగోళ విజ్ఞాన వీచికలు ప్రసరించడం ప్రారంభించాయి. ఈ క్రమంలో భూగ్రహాల ఉనికిని తెలిసిన మేరకు గుర్తించడం జరిగింది. ఈ పరిశీలనలో కాల్డియన్లు, ఈజిప్షియన్లు ఉన్న చైనా, గ్రీకు, భారతీయులు కాస్త ఉన్నతులని చెప్పక తప్పదు. ఈ పరిశీలనలో కాల్డియన్లు, ఈజిప్షులు ఉన్న చైనా, గ్రీకు, భారతీయులు కాస్త ఉన్నతులని చెప్పక తప్పదు. అయితే వీరిలో కూడా గ్రీకులదే పైచేయి. వీరిలో మొట్టమొదటిగా భూమి గుండ్రంగా ఉందని తేల్చినవాడు పైథాగరస్, గ్రీకుల్లో థేలీస్, ఇంకా అనాక్సిమాండర్, అనాక్సిమినేస్, అనాక్సిగరాస్, అరిస్టార్కస్, ఎరటోస్తనీస్ ప్రభృతులు గ్రీకు ఖగోళ శాస్త్రానికి మూర్ధాభిషేకం కావించిన మహామహులు వీరందరూ. ఇక ధూళి మేఘం నుండి సూర్యుడు మొదటిగా ఏర్పడటంతో ఒక ప్రత్యేక ఆకృతిని తీసుకుని గురుత్వాకర్షణతో తిరగటం ప్రారంభించి అందినంత పదార్థాన్ని తనలోనికి లాక్కుని తన ఆకారాన్ని, అధికారాన్ని పెంచుకున్నాడు. ఇక ఆ మేఘంలో మిగిలిన పదార్థమంతా వీలైన పరిమాణాలలో గ్రహాలుగా గూటు కట్టుకుంటాయి. ఇక మరీ చిన్నవి ఉపగ్రహాలుగా, ఇంకా చిన్నవి గ్రహ శకలాలుగా, మరీ పల్చినవి తోకచుక్కలుగా రూపుదాల్చాయి. ఇక ఈ అనంతమైన వాయు, ధూళిమేఘం సూర్య, గ్రహ, ఉపగ్రహ, తోకచుక్కలనే రూపాల్లోనికి మారిపోయిందట. ఇలా ఏర్పడ్డ గ్రహాల్లో మొదటిదైన పెద్దదైన సూర్యుని యొక్క ద్రవ్యరాశి పెరగడంతో దానిలో ఉష్ణం జనించి థర్మోన్యూక్లియర్ చర్యలు ప్రారంభమయ్యాయి. అలా అది గ్రహధర్మాలను కోల్పోయి నక్షత్రంగా మారింది. అంటే ఒక రాజు పెద్ద కొడుకు రాజైనట్లు మన గ్రహ కుటుంబానికి సూర్యుడు రాజయ్యాడు. ఇక మన భూమి కూడా ఈనాడున్న సైజుకు

3000 రెట్లకు పెరిగినా లేకపోతే దీని ద్రవ్యరాశి సాంద్రతలు సూర్యుని ద్రవ్యరాశి సాంద్రతలకు సమానమైన ఇక వెంటనే భూకేంద్రంలో ఉన్న ఉష్ణోగ్రత 4000 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ కు చేరుకుంటుంది. ఇక వెనువెంటనే థర్మోన్యూక్లియర్ చర్యలు ప్రారంభమై నక్షత్రమే పోతుంది. అయితే భూమి మీద హైడ్రోజన్ లాంటి తేలికైన వాయువులు అసలు లేవు కాబట్టి ఈ వాయువు ఉన్న మరొక గ్రహాన్ని ఇలా ఊహించడం తప్పు కాదు. ఇక నవగ్రహాల్లో పెద్దదైన గురుగ్రహం భూమి కంటే ద్రవ్యరాశిలో దాదాపు 318 రెట్లు పెద్దది. సైజులో దాదాపు 1320 రెట్లు పెద్దది. ఇక ఈ గ్రహం వాయుగోళమే. దీనిలో కూడా సూర్యునిలో ఉన్నట్లు హైడ్రోజన్ హీలియం లాంటి తేలికైన వాయువులు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న సైజుకి 10 రెట్లు గాని దాన్ని పెంచగలిగితే అది కూడా ఒక నక్షత్రమే అవుతుంది. ఇక ఒకే పదార్థం నుండి జన్మించిన గోళాలు నక్షత్రాలుగా గ్రహాలుగా ఎలా మార్పు చెందుతాయో అర్థమే ఉండుంటుంది అవునా? ఇక 450 కోట్ల సంవత్సరాల నాడు ఇలా ఏర్పడ్డ భూమి నాటి నుండి నేటి వరకు యుగయుగాలలో రకరకాల మార్పులు చెందుతూ నేటి దశకి చేరుకుంది. అంటే ఇంతటితో మార్పులు ఆగిపోయాయని అర్థం కాదు, మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఈనాడు ఉన్నట్టు భూమి ఆనాడు లేదు, ఈనాడున్న నిర్దిష్టాకారము ఈనాడున్న నిర్దిష్టాకారము లేదు. కొత్తగా గూడు కట్టుకుపోయిన పదార్థం ముద్దలాగా మారి స్వయం భ్రమణం పరిభ్రమణాలకు లోనై గాఢత చెంది ఉష్ణోగ్రతను పెంచుకుంది. ఇక ఈ వేడికి భూమిగా ఏర్పడ్డ పదార్థం ఘనస్థితి నుండి ద్రవస్థితిని పొందింది. ఇనుమును వేడి చేస్తే కరిగి ద్రవస్థితిని పొందదు అలా అనమాట. ఇక భూగోళమంతా మూల పదార్థాలతో మరుగుతున్న పాకంలా తయారైంది. అయితే గోళం పైభాగంలో ఉన్న వాయువులు ఇంకా గోళం చుట్టూ అలానే ఉన్నాయి. అంటే హైడ్రోజన్ హీలియం వంటి అతి తేలికైన వాయువులు కూడా భూగురుత్వాకర్షణను ఛేదించుకుని ఇంకా నిర్గమించలేదు.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడు అక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. నీరు పెట్టించండి, 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
3: ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో భూమి కథను గురించి తెలుసుకున్నాం కదా, మరి ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందామా? భూమి ఇలా పులుసులా, అంటే సూప్లా కొత్త కొత్త ఉడుకుతున్న సమయంలో నీటి ప్రాథమిక రూపమైన నీటి ఆవిరి వాతావరణంలోనికి ప్రవేశించింది. ఈ విధంగా నీరు ఇతర పదార్థాల నుండి వేరు చేయబడింది. ఇక భూ పరిణామ కథను తెలుసుకుంటూ ముందుకు సాగే ఈ దశలో ఒక్క క్షణం ఆగి నీటి కథను గురించి తెలుసుకుందాం, సరేనా? నీటిని మనం ఒక పదార్థంగా చెప్పుకున్నాం, అవునా? నీరనే మూల పదార్థం వల్ల సృష్టి ఏర్పడిందని కొందరు ప్రాచీనులు భావించారని కూడా మనందరికీ తెలుసు. అసలు నీరంటే ఏంటి? అది ఎలాంటి పదార్థం? నీరు మూల పదార్థం కాదు, అది ఒక సంయోగ పదార్థం. హైడ్రోజన్, ఆక్సిజన్ అనే రెండు వాయు పదార్థాలు కలవడం వల్ల నీరు అనే సంయోగ ద్రవ పదార్థం ఏర్పడింది. ఏవి సంయోగ పదార్థాలు, ఏవి మూల పదార్థాలు, వీటి గురించి విశ్లేషణాత్మకంగా చెప్పినవాడు రాబర్ట్ బోయెల్ అనే ఐర్లాండ్ శాస్త్రవేత్త. మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం, గ్రీకు భారతీయ విజ్ఞానం రసవాదం, అంటే మామూలు కొన్ని పదార్థాన్ని కలిపి బంగారంగా మార్చవచ్చు అనే వాదం. ఇక ఈ వాదం అనే ఊబిలో పడి అది మునిగిపోయిందని, అలా మునిగిపోయిన శాస్త్రాన్ని మూల పదార్థాల పరంగా రక్షించాడు రాబర్ట్ బోయెల్. ఈయన జలం, భూమి, వాయువు ఇవేవి మూల పదార్థాలు కావన్నాడు. ఏ పదార్థం కల్తీ లేని ఒకే ఒక్క పదార్థపు పరమాణువులతో నిర్మితమే ఉంటుందో అదే మూల పదార్థం, అంటే మూలకం అని విశదీకరించాడు. ఇక భూమి, గాలి మిశ్రమ పదార్థాలని, నీరు సంయోగ పదార్థమని తేల్చి చెప్పేశాడు. ఎగ్జాంపుల్కి ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్, ఇనుము, బంగారం, యురేనియం, ఇలా ఇవన్నీ మూల పదార్థాలు, అవునా? ఇందులో ఆక్సిజన్ ని O2 అని అంటారు. ఇందులో ఓ అనేది ఆక్సిజన్ లోని మొదటి అక్షరం, ఇది ఆక్సిజన్ కు సంకేతం. ఇక ఓ కింద వేసిన 2 అనేది

దాని పరమాణు సంఖ్యను సూచిస్తుంది. ఇక ఓటు అంటే ఒక ఆక్సిజన్ అణువులో రెండు ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయనే అర్థాన్ని ఈ సంకేతం సూచిస్తుందన్నమాట. ఇలా ఆ మూలకం పేరు, మరి ఇంకొన్ని వివరాల్లో ఇలా తెలియజేసే పదాన్ని సాంకేతికం అని అంటారు. అలాగే H2Cl2P4 ఇలా ఎగ్జాంపుల్స్. ఇక S8లో అణువు 8 సల్ఫర్ పరమాణువులతో ఏర్పడుతుంది. ఇలా సజాతి పరమాణువులతో ఏర్పడ్డవే మూలకాలు. ఇప్పుడు నీరుని చూడండి. నీటి సాంకేతికం H2O. అంటే ఒక నీటి అణువు రెండు హైడ్రోజన్ పరమాణువులు ఒక ఆక్సిజన్ పరమాణువు కలవడం వల్ల ఈ H2O ఏర్పడిందని తెలుస్తోంది కదా. అలాగే సోడియం క్లోరైడ్, అంటే NaCl. అదే విధంగా H2SO4, అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం. అంటే ఒక సల్ఫ్యూరిక్ ఆమ్లపు అణువు రెండు హైడ్రోజన్ ఒక సల్ఫర్ నాలుగు ఆక్సిజన్ పరమాణువులతో ఏర్పడిందన్నమాట. ఇక ఈ అంశాన్ని బట్టి హైడ్రోజన్ ఆక్సిజన్లు మూల పదార్థాలే కాని నీరు మాత్రం మూల పదార్థం కాదని తేలిపోయింది. ఇలా పదార్థ మూలకాల అన్వేషణ జరిపే రసవాదాన్ని ఇంగ్లీష్లో ఆల్కెమీ అని అంటారు. ఈ ఆల్కెమీలో మొదటి రెండు అక్షరాల్ని తీసివేసి కెమిస్ట్ అనే పదాన్ని తయారు చేశాడు బోయల్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. భూ వాతావరణంలోనికి నీరు ఈ విధంగా రెండు వాయు పదార్థాల సంయోగం వల్ల చేరిందనమాట. ఇక భూమిపై జలావరణం ఏర్పడడానికి భూమికనేది తయారైంది. భూమి యొక్క గురుత్వాకర్షణ బలం భూమి ఉపరితలం నుండి పైకి పోయిన కొద్దీ తగ్గుతూ ఉంటుంది. అవునా, భూమి లోపల కేంద్ర భాగానికి పోయే కొద్దీ అది పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల మరిగే పులుసులో ఉన్న పదార్థాల్లో బరువైన ఇనుము లాంటి మూలకాలు అడుగు భాగానికి తేరుకుంటాయి. ఇలా కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచాయి. ఇన్ని సంవత్సరాలు నిర్విరామంగా ఈ చర్య ఇలా జరుగుతూనే ఉంది. అదండి భూమి కథ. లిజనర్స్, మరింతవరకు ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమం ద్వారా మనకు తెలియని అనేక విషయాలను ఈనాటి మన కార్యక్రమం ద్వారా చక్కగా తెలుసుకున్నారు కదా. మరికొన్ని వివరాలతో తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
2: మరికొద్ది క్షణాల్లో అది సంగతి కార్యక్రమాన్ని వింటారు.

కొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే ఒక మొబైల్ అప్లికేషన్ గురించి. పుస్తకం ఏదైనా దాని గురించి 20 నిమిషాల్లోనే తెలుసుకోవచ్చట. అదేంటో చూసేద్దాం మరి. పుస్తకం కంటే మంచి స్నేహితుడు ప్రపంచంలో ఎవరూ ఉండరట. అలాంటి పుస్తకాన్ని కొందరు చదవాలన్నా ఆసక్తి ఉన్నా సమయం లేక చదవలేరు. ఇంకొందరు ఏది మంచి పుస్తకమో తేల్చుకోలేక సమయం వృధా చేసుకోవడం ఎందుకని దూరంగా ఉంటారు. అసలు చదివే అలవాటే లేని వాళ్ళు ఎక్కువే. అలాంటి వాళ్ళందరితో కేవలం 20 నిమిషాల్లో పుస్తకాల్ని చదివించి మరిన్ని చదవాలన్న ఇష్టాన్ని పెంచుతోంది బుక్లెట్ అనే మొబైల్ అప్లికేషన్. మంచి పుస్తకం ఎన్ని పేజీలున్నా కథనం వేగంగా భాష సులభంగా ఉంటే అది ఇట్టే పూర్తయిందని అనిపిస్తుంది. అదే ఆ లక్షణాలు లేని పుస్తకాన్ని 2 పేజీలు చదివినా బోర్ కొట్టేస్తుంది. అందుకే ప్రపంచం ఇప్పుడున్న వేగంలో చాలా మంది విషయం లేని పుస్తకాలపైన సమయం వృధా చేసుకోవడం ఇష్టం లేక ఆ అలవాటుకే దూరమవుతున్నారు. ఆ క్రమంలో ఎన్నో మంచి పుస్తకాలను వదిలేస్తున్నారు. ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తూ ప్రజల్లో పుస్తకాలు చదివే అలవాటుని పెంచే ప్రయత్నం చేస్తుంది బుక్లెట్. సాధారణంగా పుస్తక సమీక్ష చదివి అది బాగుందో లేదో తేల్చుకోవడం ఎప్పటినుంచో ఉన్న పద్ధతే. దానికి భిన్నంగా ఇందులో మంచి పుస్తకాల్లోని సారాంశం అంతా కనిపిస్తోంది. ఉదాహరణకు అబ్దుల్ కలాం ఒక విజేత ఆత్మకథనే తీసుకుంటే అందులో కలాం బాల్యంలోని ఆసక్తికర సంఘటనలు, చదువుకునే రోజుల్లో ఎదురైన సమస్యలు, శాస్త్రవేత్తగా ఎదిగే క్రమంలోని ముఖ్య పరిణామాలు, ఇలా మొత్తంగా పుస్తకంలో ప్రస్తావించిన విషయాల్లోని సారమంతా కేవలం 20 నిమిషాల్లోనే చదవడం పూర్తి చేసేంత నిడివిలో ఉంటుంది. వాటితో పాటు రచయితకు సంబంధించి

సంబంధించిన ముఖ్యమైన విషయాలు, అతడి ఇతర రచనలు, పుస్తకంలో ఎక్కువ ఆసక్తి కలిగించే అంశాలు, శైలి లాంటి వాటి ప్రస్తావన కనిపిస్తుంది. మొత్తంగా ఓ మంచి పుస్తకం దాని ఆత్మని కోల్పోకుండా తక్కువ సమయంలో చదివే అవకాశాన్ని కల్పించే అప్లికేషనే ఈ బుక్లెట్. ఇంతవరకు తెలుసుకున్నారు కదండి మొబైల్ అప్లికేషన్ గురించి. మరికొన్ని విషయాన్ని తెలుసుకునే ముందు ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Endoscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, Inka, Marenno Advanced Test La Saukaryalu Kalavu. Arthikanga, Balahina Vargala Prayojanartham, Memu Andinche Janata Scheme Dwara, Tella Ration Card, Leda, Arogya Mitra Card Galavariki, Endoscopy, Lab Test, Inpatient Charges Lo, Yapai Satam, Raiti Andistunnam. Sampradinchandi, Vijay Gastroenterology and Liver Hospital, 2nd Floor, Axis Bank Pakkana, JP Road, Bhimavaram 2, Cell 8865-58773.
1: Welcome back to Adi Sangati. ఈ పుస్తకం ఎక్కడున్నా చదవచ్చటండి. నిజంగా చదవాలని ఉన్న ఆ 20 నిమిషాలు కూడా కేటాయించలేక అప్లికేషన్ను పక్కన పెట్టేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ల సమస్యకు బుక్లెట్ పరిష్కారం చూపిస్తుంది. ప్రతి పుస్తక సారాంశం అక్షరాలతో పాటు ఆడియో రూపంలోనూ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అది కూడా ఏదో పుస్తకాన్ని టకాటక ఏ సాఫ్ట్వేరో చదివినట్లు కాకుండా పిల్లలకు చందమామ కథలు చెప్పినంత అందంగా ఆ సారాంశాన్ని వివరిస్తారు. దాంతో వంట చేస్తున్నా, ట్రెడ్మిల్ పైన నడుస్తున్నా, ప్రయాణంలో ఉన్నా కూడా హాయిగా ఓ పుస్తకాన్ని పూర్తి చేసేయొచ్చన్నమాట. ఈ రోజుల్లో కూడా జనాలతో పుస్తకాలను చదివించడానికి ఇంత తాపత్రయ పడుతున్నారంటే ఉద్యోగం నుంచి విరమణ పొందిన ఏ పెద్ద ఆయనో ఈ అప్లికేషన్ను మొదలుపెట్టుంటాడని అనిపించచ్చు. కానీ అక్షరాల 100,000 రూపాయలకు పైగా జీతం అందుకుంటున్న అమృత్ అనే ఓ యువ చార్టెడ్ అకౌంటెంట్ బుక్లెట్ ను ప్రారంభించడం విశేషం. బాహుబలి సినిమా విడుదలైన కొత్తలో అమృత్ స్నేహితుడితో కలిసి దాన్ని చూడ్డానికి ఓ అరగంట ముందే థియేటర్కు వెళ్లాడు. కాస్త ఖాళీ దొరకడంతో అంతకు ముందే అతడు చదవడం పూర్తి చేసిన ది 7 Habits of Healthy Effective People అనే పుస్తకం సారాంశాన్ని అతడికి వివరించడం మొదలుపెట్టాడు. సినిమా కథను తలపిస్తూ పుస్తకంలోని విషయాన్ని చెప్పిన తీరు స్నేహితుణ్ణి కట్టిపడేసింది. ఆ విషయాన్ని రాసి ఫేస్బుక్ లోనో వాట్సాప్ లోనో పెడితే ఇంకొందరికి ఉపయోగపడుతుందని అతడు యథాలాపంగా ఇచ్చిన సలహా అమృత్ ని ఆలోచనలో పడేసింది. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక మంచి పాట అయితే వినేద్దామండి.

0: అరే విమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
3: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. ఈ పుస్తకం కథ వాట్సాప్ తో మొదలైందంట. చిన్నప్పటి నుండి పుట్టినరోజులప్పుడు ఎక్కువగా పుస్తకాలే బహుమతులుగా రావడంతో అమృత్ కి క్రమంగా వాటిని చదవటం అలవాటైంది. కొన్నాళ్లకు పుస్తక పఠనం అతడి దినచర్యలో భాగమైపోయింది. సీఏ వృత్తిలో నిత్యం బిజీగా ఉండే తానే పుస్తకాలు చదువుతున్నప్పుడు మిగతా వాళ్లు మాత్రం ఆ పని ఎందుకు చేయలేరనుకున్నాడు. దాంతో ఒక వాట్సాప్ గ్రూప్ సృష్టించి తాను చదివిన పుస్తకాల సారాంశాన్ని 20 నిమిషాల లోపే చదవడం పూర్తి చేసేలా రాసి అందులో పెడుతూ వచ్చాడు. క్రమంగా స్నేహితుల ద్వారా ఆ విషయం పాకిపోయి వారం రోజుల్లోనే దాదాపు 1000 మంది పుస్తక ప్రియులు గ్రూప్లోకి చేరిపోయారండి. ఆ తాకిడిని తట్టుకోలేక అతడి వాట్సాప్ క్రష్ అయిపోయిందట. ఆ ఆదరణ చూశాకే యాప్ని మొదలుపెట్టి తాను చదివే పుస్తకాల సారాంశాన్ని అందులో పెట్టాలని

నిర్ణయించుకున్నాడు అమృత్. దాని ఫలితమే ఏడాదిన్నర క్రితం మొదలైన బుక్లెట్ యాప్. బుక్లెట్ లో ప్రతి వారం కొత్త పుస్తకాల సారాంశాలతో పాటు వాటిని చదివి ఆ రికార్డింగ్లను అమృత్ అందుబాటులో ఉంచుతున్నాడు. పుస్తకం నిడివి ఎక్కువగా ఉంటే 2-3 భాగాలుగా విడదీసి వివరిస్తున్నాడు. పుస్తకం నచ్చి కొనుక్కోవాలనుకునే వారి కోసం చివర్లో అది దొరికే ఆన్లైన్ లింక్ ని అందిస్తున్నాడట. పుస్తక పఠనం వల్ల ఉపయోగాల గురించి చెప్పనక్కర్లేదు కదండి. ఆ ఆసక్తి మళ్ళీ అందరిలో పెంచాలన్నదే నా ప్రయత్నం. ప్రస్తుతం ఎక్కువగా అమ్ముడైన పుస్తకాలే ఎంచుకుంటున్నాను. మా బృందాన్ని విస్తరించి స్థానిక భాషల పుస్తకాల్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నా అంటాడు అమృత్. అరచేతిలో ఓ మినీ లైబ్రరీని అందిస్తున్న అమృత్ ని అభినందించాలంటే అతడికి ఫోనో ఎస్ఎంఎస్ఓ చేయనక్కర్లేదు. వీలైనంత త్వరగా ఓ మంచి పుస్తకాన్ని చదవడం మొదలు పెడితే చాలు. ఇదండి బుక్లెట్ మొబైల్ అప్లికేషన్ గురించి. మళ్ళీ ఇదే సమయానికి ప్రసారమయ్యే అది సంగతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ ఆర్జే ఆఫ్రీన్.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: FM 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు మాస్ టైం పాస్ లిజనర్స్. మరి ఈరోజు మీతో మాట్లాడేయడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే సౌమ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి అన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలనుకున్నా మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికేలో వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్ భీమవరం.
2: ఫోన్ 0818-16-237-96-23-7295.
4: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
4: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
4: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
4: ఫోన్ 7996079666.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ టు మాస్ టైం పాస్ లిజనర్స్. మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
5: హృదయపూర్వక శుభ సాయంత్రం అమ్మ సౌమ్య.
1: ఎవరు మాట్లాడుతున్నారండి?
5: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచివర్ నుంచి. నల్లమిల్లి వెంకటరెడ్డి అమ్మ.

0: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారండి?
1: చాలా ఉల్లాసంగా, చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా ఉన్నాను. మందులోని మొట్టమొదటిగా కాల్ దొరకటం మామూలు విషయం కాదమ్మా సౌమ్య.
0: మీరు కూడా మొట్టమొదటి కాలర్ అయినందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి.
1: చాలా సంతోషం సౌమ్య.
0: ఈ రోజైతే నేను ఒక పొడుపు కథతో వచ్చేసానండి, చెప్పమంటారా?
1: చెప్పమ్మా చెప్పు.
0: నామం ఉంటుంది కానీ పూజారి కాదు, వాలం ఉంటుంది కానీ కోతి కాదు, ఏంటది?
1: ఇంకొకసారి అడిగమ్మా.
0: నామం ఉంటుంది కానీ పూజారి కాదు, వాలం ఉంటుంది కానీ కోతి కాదు.
1: కొంచెం మరి నాకైతే క్లిష్టంగానే ఉంది, త్వర త్వరగా నేను ఆలోచించలేనమ్మా. నాకు ఎవరైనా చెప్తే చాలా సంతోషిస్తుంటాను. మరి నువ్వేమో మంచి పొడుపుగా తీసుకొచ్చావమ్మా, విందాం ఆన్సర్. మరి మిత్రులు ఎవరు చెప్తారు కదా.
0: ఓకేనండి, ఆన్సర్ నేను రివీల్ చేస్తాను.
1: లేదంటే లాస్ట్ మా సౌమ్య చెప్పుద్ది.
0: ఓకేనండి. మరి ఏం సాంగ్ కావాలి?
1: ఏంటమ్మా సౌమ్య,
0: ఈ రోజు ఏం సాంగ్ కావాలి మీకు?
1: శ్రీమంతుడు చిత్రం, అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సక్కని చిత్రం అది శ్రీమంతుడు.
0: ఆ మూవీ నుంచి
1: అందులోని నాకు చాలా చాలా ఇష్టంగా ఉండేది. చిన్నప్పుడు 15 ఏళ్ళ వయసులో చూశాను. బుల్బుల్ ఎర్రని బుగ్గల దన చంపకు చారిడు కళ్ళున్న దన మరసిపోయావా నన్నే మారిపోయావా అని భలే ఉత్సాహంగా ఘటసాల గారు భలే పడారమ్మా సౌమ్య.
0: అవునా అండి?
1: అవునమ్మా. వింటే నీకే తెలుసు వెంకటరెడ్డి గారు అలాంటి పాట కోరుకున్నారు అనేసి నువ్వు కూడా ఆనందపడతావమ్మా.
0: మరి నేను ఆ సాంగ్ ఎప్పుడు వినలేదు, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి వింటాను.
1: తప్పనిసరిగా వినమ్మా, నువ్వు ఆనందిస్తావు. నిజంగా ఈ పాటను మన మిత్రులు మరి కొంతమంది బంగారు త్రిమూర్తులు గుప్త గారు, బ్రహ్మయ్య గారు, పోలయ్య గారు, మరి అలాగే బుడ్డ జగన్నాథరమ్మ మాస్టర్ మిత్రులు, మాణిక్యాలరావు గారు, ఖాదర్ భాషా గారు, మస్తం భాషా గారు, అలాగే శంకరయ్య గారు అమ్మా, వీళ్ళందరూ కూడా సరదా సరదాగా ఒక్కొక్కసారి గుర్తించుకుని పేరు చెప్పడం అంటే చాలా చాలా ఆనందంగా ఉంటది. ఆ ఆనందాన్ని నేను కూడా మరి అప్పుడప్పుడు తెలియపరుస్తూ వాళ్ళ పేర్లు కూడా చెప్పాలని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. మనసులో ఎప్పుడు ఉంటారమ్మ వీళ్ళు. సౌమ్య మరొక మాట ఏంటంటే, అలాగే ఈ పాటను మా మిత్రులు 74, 75, 10వ తరగతి బ్యాచ్ చదువుకున్నటువంటి మొత్తం మిత్రులందరికీ తప్పనిసరిగా వింటారని కోరుకుంటూ వారందరికీ అంకితం చేద్దాం అమ్మ సౌమ్య.
0: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ సాంగ్ డెడికేట్ చేసేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

అయ్యో రాధా, నే చచ్చి బతికి నీ చెంతకు వస్తే నన్నే కాదని అంటావే అంటావే బులుబులి.

0: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నాం నరేంద్ర రెడ్డి గారు, మీరెలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: ఈరోజు ఒక పొడుపు కథ అడిగానండి, విన్నారా?
1: లేదు, చెప్పండి మేడం.
0: నామం ఉంటుంది కానీ పూజారి కాదు, వాలం ఉంటుంది కానీ కోతి కాదు.
1: చెప్పండి మేడం.
0: నామం ఉంటుంది కానీ పూజారి కాదు, వాలం ఉంటుంది కానీ కోతి కాదు.
1: నామం ఉంటుంది కానీ పూజారి కాదు, వాలం ఉంటుంది కానీ కోతి కాదు మేడం.
0: అవునండి.
1: దానికి కొంచెం ఆలోచించాలి మేడం, టకాం రాదు మేడం.
0: ఓకేనండి, మరి నేను ఆన్సర్ అయితే లాస్ట్లో చెప్తాను, వినండి.
1: ఓకే మేడం.
0: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: మేడం ఈరోజు వీరసింహారెడ్డి.
0: ఆ మూవీ నుండి?
1: ఆ సినిమాలో సుగుణ సుందరి అనే పాట ఉంటుంది మేడం, ఆ పాట కావాలి మేడం.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, చంద్రారెడ్డి, అన్విత, పోలయ్య గారికి, పూజ, ధనంజయ్ గారికి, బండారు తిమ్మత్రి గుప్తా గారికి నా తరఫున హాయ్ మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిసనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం కర్నూలు జిల్లా ఆస్పూరి మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: బాగున్నాం హరినాథ్ రెడ్డి గారు, మీరు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం. మీకు, విజయ మేడం గారికి, డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు మేడం.
0: మీకు కూడా మా తరపు నుంచి పెద్ద నమస్కారం అండి.
1: మేడం తర్వాత వింటాను మేడం పొడుపు కథకి.
0: ఓకేనండి.
1: ప్రేమ యుద్ధం మేడం సినిమా పేరు.
0: ఆ మూవీ నుండి
1: స్వాతి ముత్యపు జల్లులు అనే పాట ఉంటుంది మేడం.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం.
0: ఓకేనండి. మీరు అడిగిన వారందరికి హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిసనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్కారం మేడం. శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం మాది నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి లక్ష్మయ్య అని మాట్లాడు మేడం.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగుండ మేడం, అందరూ మంచిగా మేడం, అందరూ మంచిగా మేడం.
0: ఈరోజు
1: నా మేడం
0: చెప్పండి,
1: ఈ రోజు నా చిన్న కొడుకు భరత సింహ పుట్టినరోజు మేడం. ఈ రోజు
0: అవునా అండి?
1: మా చిన్న కొడుకు మీరు చిన్న కొడుకు మేడం. ఆ కొడుకు శుభాకాంక్షలు తెలుపుతూ మంచి పాట వేయడం మేడం. ఒకటి
0: పేరేంటండి?
1: భరత సింహ.
0: ఓకేనండి.
1: భరత సింహ మేడం పేరు.
0: భరత్ సింహ గారికి రేడియో విష్ణు తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజు ఒక పొడుపు కథ అడిగానండి, విన్నారా మరి?
1: మేడం మీరు పొడుపు కథ నాకు తెలుసు మేడం, ఉడతా ఉడతా ఊష్ అది కూడా తెలియదు మేడం అది.
0: ఓకేనండి, అయితే నేను లాస్ట్ లో ఆన్సర్ రివీల్ చేస్తాను.
1: ఉడతా మేడం, ఉడతానే అది. నామాలు అంటే ఉడతానే, ఆనరావు అంటే తోకలేదు కదా, అది ఉడతానే మేడం.
0: ఓకేనండి. మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు
1: మేడం? అదే అది మేడం, సుస్వాగతం పాట మేడం.
0: ఆ మూవీ నుండి
1: హ్యాపీ హ్యాపీ బర్త్డే మళ్ళీ మళ్ళీ చేసుకోని పడ మేడం.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: హాయ్ మేడం, ముఖ్యంగా మా మిత్రుడు కర్నూలులో ఉంటాడు మేడం, ఎందుకంటే ఆయన మాకు అన్ని రికార్డింగ్ ప్రతి స్టేషన్ రికార్డింగ్ చేసి మాకు పెడుతుంటాడు మేడం. ఆయనకు ముఖ్యంగా హాయ్. మా సాతాపు నాయశెట్టి గారికి హాయి, ఉమ్మడి జిల్లా నుంచి మహబూబ్నగర్ జిల్లా నుంచి వెంకటేష్ గారికి, బాలాజీ గారికి హాయి మేడం. అందరికి

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరుపాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా? మరి
1: విన్నా మేడం.
0: ఆన్సర్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు?
1: ఆన్సర్ వచ్చేసి కుంకుడుకాయ అనుకుంటున్నాను మేడం.
0: కుంకుడుకాయ?
1: అదే తలస్నానం చేస్తాంలా.
0: ఓకేనండి, మరి ఆన్సర్ అయితే నేను లాస్ట్లో రివీల్ చేస్తాను, వినండి. మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: నిర్ణయం, నాగార్జున సినిమా.
0: ఆ మూవీ నుండి?
1: హలో గురు ప్రేమ కోసమే జీత అనే పాట మేడం.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా మిత్రులు బండారు తిమ్మర్తి గుప్తా గారికి, నిలమెల్లి వెంకటరెడ్డి గారికి, ఎఫ్ఎం సర్దార్ బాయ్ గారికి, పాలెం పోలే గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, మా భావతి సోమనాథ జనార్దన్ గారికి, బుచ్చి తప్పల మస్తాన్ బాయ్ గారికి మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: FM。 ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినే సంగతి లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం.
1: హలో.
0: హలో అండి.
1: హలో, శుభ సాయంత్రం అమ్మా.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి శోభారాణి మాట్లాడుతున్నానమ్మా.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారండి?
1: చాలా బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా చాలా బాగున్నానండి.
1: ఇవాళ టాపిక్ ఏమన్నా ఇచ్చారా?
0: ఈరోజు ఒక పొడుపు కథ అడిగానండి.
1: అవునా?
0: విన్నారా, వినలేదా? అయ్యో సరేనండి, నేను పొడుపు కథ చెప్తాను, మరి ట్రై చేయండి. నామం ఉంటుంది కానీ పూజారి కాదు, వాలం ఉంటుంది కానీ కోతి కాదు. ఆన్సర్ నేను లాస్ట్ లో రివీల్ చేస్తానండి, వినండి.
1: అయితే బిలేటెడ్ గా అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అమ్మా.
0: రేడియో విష్ణు తరపున కూడా అందరికి బిలేటెడ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి.
1: అయితే నేను చిన్న కవి చెప్తాను.
0: చెప్పండి.
1: శీర్షిక వచ్చేసి స్నేహాన్ని చెయ్యొద్దు కలుషితం. సృష్టిలో తీయనిది స్నేహం, శ్రీకృష్ణ కుచేల స్నేహం జగతికి ఆదర్శం, రామ సుగ్రీవుల మధ్య స్నేహం నిస్వార్థ స్నేహం, దుర్యోధనుడు కర్ణుడు మధ్య స్నేహం దుర్యోధనుంది స్వార్థపు స్నేహం, నమ్మకం అనే పునాది మీద నిర్మితమైనదే స్నేహం, మన వెంటే ఉంటూ తిగ్గని మాటలు చెబుతూ ధైర్యం కల్పిస్తారు, అంతరంగాన అదను చూసి తలపై విషనాగు పడగ విప్పుతారు, భుజంపై చెయ్యి వేసి స్నేహమే జీవితం అంటారు, విషం చిమ్మే కాలనాగు పడగ అని తెలిసేలోపే కాలకోట విషం చిమ్ముతారు, పాపం పుణ్యం ఎరుగని అమాయకుల వలె ఉంటారు, మేకతోలు కప్పుకున్న పులుల్లా ప్రవర్తిస్తారు, అమాయకపు నవ్వుతో నట్టేట ముంచుతారు, స్నేహం నటిస్తూ వెనక గోతులు తవ్వుతారు, విషపూరితమైన స్నేహం ప్రమాదకరం, అందరూ అలా ఉండరు, కొందరే ఉంటారు, అలాంటి వారి వల్ల స్నేహానికి కళంకం అవుతుంది, ఎవరు స్నేహితులో ఎవరు శత్రువులో తెలుసుకోలేని కాలం ఇది, అనుక్షణం ప్రమాదం పాము పడగలా వెంటాడుతూ ఉంది, జాగ్రత్త సుమా, నీ చుట్టూ ఉన్న నవ్వుల్లో ఎన్ని విషపు పోరలు ఉన్నాయో, ఈ కలియుగంలో ఏది నిజమైన స్నేహమో తెలియని పరిస్థితి, నిజమైన స్నేహానికి చాచాలి స్నేహ హస్తం, స్నేహాన్ని చెయ్యద్దు కలుషితం.
0: చాలా వాస్తవంగా చెప్పారండి.
1: అవునమ్మా, ఇప్పుడు జరుగుతున్నాయి అదేనమ్మా, స్నేహం చేస్తారు వాళ్ళ అవసరానికి స్నేహాలు చేస్తున్నారు, అవసరం అయిపోయిన తర్వాత మనతో మాట్లాడిన కూడా మాట్లాడరు.
0: అవునండి,
1: అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి స్నేహాన్ని కలుషితం చెయ్యొద్దు అంటాను అన్నమాట నేను.
0: చాలా చాలా బాగా చెప్పారు మీరు కవిత అయితే.
1: థ్యాంక్ యూ అమ్మా. అయితే పాట వచ్చేసి నీ స్నేహం, నీ స్నేహం అనుకుంటా
0: ఆ మూవీ నుండి.
1: మీ సమున్న నీ సమ అది నీ స్నేహమేనా?
0: స్నేహం కోసం మూవీ అండి.
1: ఆ స్నేహం కోసం అనుకుంటా. అయితే ఓకే ఓకే. మీ సమున్నీకు రోషం ఎక్కువ పాట.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: అందరికీ అమ్మా, మన రేడియో ఎవరైతే వింటున్నారో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పెద్ద హాయ్, నీకు మిగతా అందరికీ కూడా హాయ్.
0: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కాదర్ భాష మేడం.
0: కాదర్ భాష గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను మేడం.
0: ఈరోజు

0: ఒక పొడుపు కథ అడిగానండి, విన్నారా మరి?
1: పొడుపు కథ మీరు చెప్పలేదు మేడం, మీరు చెప్పండి, మేము విని నేను ఎవరికి మీకన్నా ఉపయోగిస్తాం.
0: జస్ట్ ట్రై చెయ్యండి.
1: ట్రై చెప్పండి.
0: నామం ఉంటుంది కానీ పూజారి కాదు, వాలం ఉంటుంది కానీ కోతి కాదు, ఏంటది?
1: ట్రై చేస్తాం, ట్రై చేస్తాం. మీరు చెప్పాలా లాస్ట్లో?
0: మీరు ట్రై చేయండి, లాస్ట్లో నేను ఆన్సర్ రివీల్ చేస్తాను.
1: అలాగే పాట చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: ఆట సుమంగళి మేడం.
0: ఏ మూవీ అండి?
1: సుమంగళి.
0: ఆ మూవీ నుండి?
1: అది కనుల కనులతో కలబడితే.
0: ఓకేనండి, మరెవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మొహమ్మద్ రఫీ గారు, అల్లగడ్డ పోలయ్య, ఎస్ఎంఎస్ సర్దార్.
0: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కొరికొన్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: కదా లిజినెస్, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం.
1: హలో.
0: హలో అండి.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఎనుగంటి, భద్రాద్రి కొత్తగూడెం నెవరు బస్తీ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను మేడం.
0: ఈరోజు ఒక పొడుపు కథ అడిగానండి, విన్నారా మరి?
1: పొడుపు కథ లాస్ట్లో నేనే ట్రై చేస్తాను అనుకుంటా. ఏమో మేడం, సరిగ్గా చెప్పండి ఒక్కసారి.
0: నామం ఉంటుంది కానీ పూజారి కాదు, వాలం ఉంటుంది కానీ కోతి కాదు.
1: నామం ఉంటుంది కానీ పూజారి కాదు,
0: వాలం ఉంటుంది కానీ కోతి.
1: అంటే తోక, తోక ఉంటుంది కానీ కోతి కాదు. అంటే జంతువులో ఇది నేను అనుకునేది ఏంటంటే, ఉడత అనుకుంటాను, ఉడతకి నామాలు ఉంటాయి, తోక ఉంటుంది, తోక ఉంటుంది కానీ మరి అయితే కోతి అయితే కాదన్నారు. మళ్ళీ దీనికి తోక కూడా ఉంటుంది, నేనైతే ఉడతా అనుకుంటున్నా.
0: ఓకేనండి, మరి నేను ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేస్తాను.
1: అలాగే అలాగే.
0: ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: నాకు వీలుగా దొరికితే పసిడి మనసుల సినిమాలో చిన్నారి చిరునవ్వు అనే పాట.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: అందరికండి, విష్ణు రేడియో అయినే శ్రోతలందరికీ, ఆర్జేలు అందులో విజయ మేడం గారికి, ప్రసాద్ గారికి, మీకు తదితర వ్యాఖ్యాతలందరికీ చెప్తున్నానండి విశేషం.
0: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

మరి రేపు ప్రసారమయ్యే మాస్ టైంపాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. లిజనర్స్, మరి ఈరోజు నేను ఒక పొడుపు కథ అయితే అడిగేశాను కదండి, దానికి ఆన్సర్ వచ్చేసి ఉడతండి. దీనికి ఆన్సర్ ఫస్ట్ చెప్పిన వారు లక్ష్మయ్య గారు. రేపు మళ్ళీ ప్రసారమయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అజయ్ సౌమ్య.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస్ వినోదాల సంగమం. వెల్కమ్ టు కెరీర్ చాయిస్. లిజనర్స్, ప్రభుత్వ అనుబంధ బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ క్లర్క్ ఖాళీల భర్తీకి ఐబీపీఎస్ ప్రకటన అయితే విడుదల చేసిందండి. దేశవ్యాప్తంగా 11,403 పోస్టుల నియామకాలు చేపట్టనున్నాయి. ఎంపిక ప్రక్రియ ముగిసేలోగా ఈ సంఖ్య కూడా పెరగవచ్చు. ఏదైనా డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చండి. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో ప్రతిభతో నియామకాలు అయితే ఉంటాయి. ఐబీపీఎస్ ఏటా క్లర్క్ పోస్టుల భర్తీకి ప్రకటన అయితే వెలువరిస్తుంది. 2 దశల్లో నిర్వహించే ఆన్లైన్ పరీక్షలతో నియామకాలు చేపడతారు. మొదటి దశ ప్రిలిమ్స్ లో ప్రతిభ చూపిన వారిలో నుంచి నిర్ణీత సంఖ్యలో 2 దశలోని మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. తుది నియామకాలు మెయిన్స్ మార్కుల మెరిట్ రిజర్వేషన్ ప్రకారం అయితే ఉంటాయండి. అభ్యర్థులు ఏదైనా ఒకే రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అయితే సంబంధిత స్థానిక భాషలో మాట్లాడడం, చదవడం, రాయడం, భావాన్ని అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి. ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలోని పోస్టులకు దరఖాస్తు చేశారో పరీక్ష కేంద్రం కూడా అక్కడే కేటాయిస్తారు. మెయిన్స్ తర్వాత నిర్వహించే లాంగ్వేజ్ టెస్ట్ లోను అర్హత సాధించారండి. అభ్యర్థులు సంబంధిత స్థానిక భాషను 10 తరగతి లేదా ఆ తర్వాత ఒక సబ్జెక్టుగా చదివింటే ఈ పరీక్ష రాయనవసరం లేదు. మరి ముందుగా ప్రిలిమ్స్ ఆన్లైన్ లో 100 మార్కులకు నిర్వహిస్తారండి. 3 విభాగాలు కలిపి 100 ప్రశ్నలు అయితే ఉంటాయి. పరీక్ష వ్యవధి గంట. సరైన జవాబుకు 1 మార్క్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్క్ తగ్గిస్తారు. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు 30 మార్కులు, వ్యవధి వచ్చేసి 20 నిమిషాలు. న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులు, వ్యవధి వచ్చేసి 20 నిమిషాలు. ఇక మూడవది రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులు, వ్యవధి వచ్చేసి 20 నిమిషాలు. అర్హత వచ్చేసి అభ్యర్థులు విభాగాల వారీగా ఐబీపీఎస్ నిర్దేశిత కనీస మార్కులు సాధించాలండి. ఆ మేరకు మెరిట్ రిజర్వేషన్ ప్రకారం పోస్టుల సంఖ్యకు అనుగుణంగా మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. ఇక రెండవది మెయిన్స్. ఇందులో 4 విభాగాల్లో కలిపి 160 ప్రశ్నలు వస్తాయి. వీటికి 200 మార్కులు ఉంటాయండి. పరీక్ష వ్యవధి వచ్చేసి 125 నిమిషాలు. ఇందులోనూ రుణాత్మక మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి ఆ మార్కుకు కేటాయించిన మార్కుల్లో 0.5% తగ్గిస్తారు. ముందుగా జనరల్ మరియు ఫైనాన్షియల్ అవేర్నెస్. ఇవి 40 ప్రశ్నలు 50 మార్కులు, వ్యవధి వచ్చేసి 20 నిమిషాలు. రెండవది జనరల్ ఇంగ్లీష్. ఇది 40 ప్రశ్నలు 40 మార్కులకు ఉంటుంది, వ్యవధి వచ్చేసి 35 నిమిషాలు. మూడవది రీజనింగ్ ఎబిలిటీ. 40 ప్రశ్నలు 60 మార్కులకు ఉంటుంది, వ్యవధి వచ్చేసి 35 నిమిషాలండి. ఇక చివరిగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. 40 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటుంది, వ్యవధి వచ్చేసి 35 నిమిషాలు. ఇక అర్హత విభాగాల వారీగా అలాగే మొత్తం మీద ఐబీపీఎస్ నిర్దేశిత కట్ ఆఫ్ మార్కులు పొందాలి. మెరిట్ రిజర్వేషన్ల ప్రకారం లాంగ్వేజ్ టెస్ట్లోనూ విజయవంతమైతేనే ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇక సన్నద్ధత గురించి తెలుసుకుందామండి. ఇప్పటి నుంచి పరీక్ష ముందు వరకు ప్రతిరోజు 8 గంటలు చదివేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ప్రిపరేషన్ సమయంలోనే ముఖ్యాంశాలు, సూత్రాలు లాంటివి నోట్స్ రాసుకోవాలండి. వారానికి ఒకసారి లేదా 2 సార్లు స్టడీ ప్లాన్ ను సమీక్షించుకోవాలి. లోపాలను సరిచేసుకుంటూ మరింత ఏకాగ్రతతో చదవాలి. అలాగే పరీక్షకు ముందు పునశ్చరణ కోసం కొన్ని రోజులు కేటాయించుకోవాలండి. ముందుగా విభాగాల వారి ప్రాథమిక అంశాలపై దృష్టి సారించాలి. రకరకాల కాన్సెప్ట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ప్రతి విభాగంలోనూ అంశాల వారి బాగా చదివిన తర్వాత అందులో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. అనంతరం ఆ అంశంలోనే మాక్ టెస్ట్లు రాయాలండి. సంతృప్తికరమైన మార్కులు పొందితే తర్వాత అంశంలోకి వెళ్ళాలి. ఇదే పద్ధతిని అన్ని విభాగాలకు అంశాలకు కొనసాగించాలి. సిలబస్ మొత్తం చదివిన తర్వాత విభాగాల వారి మాక్ టెస్ట్లు రాయాలండి. ఆ మార్కుల ప్రకారం తప్పులు చేస్తున్న అంశాలకు అదనపు సమయాన్ని కేటాయించాలి. పాత ప్రశ్న పత్రాలు పరిశీలించాలి. అనంతరం అసలు పరీక్షను పోలి ఉండే వీలనన్ని గ్రాండ్ టెస్ట్లు రాయాలి. ఈ ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలండి. పరీక్షలో సెక్షన్ల వారి సమయ నిబంధనతో పాటు సెక్షన్ వారి కట్ ఆఫ్ కూడా ఉంటుంది. అందువల్ల ప్రతి సెక్షన్లోనూ కనీస మార్కులు తెచ్చుకునేలా చూసుకోవాలి. ప్రతి విభాగంలోనూ తేలికైన ప్రశ్నలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే జవాబు కోసం ఎక్కువ సమయం తీసుకునే వాటిని చివరిలో ప్రయత్నించాలండి. రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియని ప్రశ్నలు వదిలేయడమే ఉత్తమం. ఇక పరీక్షలో విజయం సాధించాలంటే ఒత్తిడికి లోన్ కాకుండా ఉండడం చాలా ముఖ్యం. అలాగే తక్కువ వ్యవధిలో ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించగలగాలి. ఇందుకోసం సూత్రాలు, షార్ట్ కట్ మెథడ్స్ పై పట్టు పెంచుకోవాలండి. రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లలో వీలనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే వేగం, ఖచ్చితత్వం రెండింటిపైన పట్టు లభిస్తుంది. ఇక వేతనం వచ్చేసి ఈ పోస్టులకు ఎంపికైన వారికి 24,050 నుంచి 64,480 రూపాయల వరకు వేతన శ్రేణి అమలవుతుంది. దీనికి అదనంగా ఇతర ప్రోత్సాహాలు కూడా ఉంటాయి. అనుభవం, పనితీరు, శాఖాపరమైన పరీక్షలతో తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చండి. ఇక ముఖ్య వివరాలు వచ్చేసి

పోస్టులు ఆంధ్రప్రదేశ్లో 186, తెలంగాణలో 191. ఇక విద్యార్హత వచ్చేసి ఏదైనా డిగ్రీ ఉండాలి. వయసు జనరల్ అభ్యర్థులకు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. కేటగిరీల వారి సడలింపులు కూడా వర్తిస్తాయి. ఇక ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 21 అండి. దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మెన్లకు 175 రూపాయలు, ఇక మిగిలిన వారికి 850 రూపాయలు. ప్రిలిమ్స్ పరీక్ష వచ్చేసి అక్టోబర్లో ఉంటుంది. ఇక మెయిన్స్ పరీక్ష డిసెంబర్లో ఉంటుందండి. ఇక పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://www.ibps.in/. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత.
1: రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్ టాప్స్ సేల్స్ చేయబడును.
0: స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ చాయిస్ లిజనర్స్. నీట్ ర్యాంక్ తో సీట్ల కేటాయింపు ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. నీట్ యూజీ పరీక్షలు అర్హత సాధించిన విద్యార్థులు ఎంఏబీఎస్, బీడీఎస్ తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశం పొందడానికి కౌన్సిలింగ్ లో తప్పనిసరిగా పాల్గొనాలి. నీట్ ర్యాంక్ వచ్చినంత మాత్రాన నేరుగా సీట్ కేటాయించనండి. ఆల్ ఇండియా కోటా, రాష్ట్ర కోటా కౌన్సిలింగ్ లకు విడివిడిగా నమోదు చేసుకుని ప్రాధాన్య క్రమంలో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. ర్యాంక్, కేటగిరీ, స్థానికత, ప్రత్యేక కోటా అర్హత, వెబ్ ఆప్షన్లు, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా సీట్ కేటాయిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య దంత కళాశాలలోని సీట్లలో 15% సీట్లను ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. ఈ కౌన్సిలింగ్ ను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ నిర్వహిస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు వీటికి పోటీ పడొచ్చండి. ఎయిమ్స్, జిప్మర్లలో 100%, బీహెచ్యూ, ఏఎంయు లాంటి కేంద్రీయ సంస్థలోని నిర్దేశిత సీట్లకు ఎంసీసీ కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 15% ఆల్ ఇండియా కోటా సీట్లలో ఎస్సీకి 15%, ఎస్టీకి 7.5%, కేంద్ర జాబితాలోని ఓబీసీ, ఎన్సీఎల్కు 27%, ఈడబ్ల్యూఎస్కు 10% రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఇక దివ్యాంగులకు ప్రతి సామాజిక కేటగిరీలో 5% హారిజాంటల్ రిజర్వేషన్ అమలవుతుంది. డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయాల్లో 100% మెడికల్ సీట్లకు ఎంసీసీ కౌన్సిలింగ్ నిర్వహిస్తుందండి. వీటికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగుల రిజర్వేషన్లు, డొమిసైల్ లేదా స్థానికత నిబంధనలు వర్తించవు. ఈ వర్గాల అభ్యర్థులు నీట్ ర్యాంక్ ఆధారంగా జనరల్ లేదా సెల్ఫ్ ఫైనాన్స్డ్ మెరిట్ సీట్లకు పోటీ పడవచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలు మిగిలే 85% సీట్లను సంబంధిత రాష్ట్ర కోటా కింద భర్తీ చేస్తారు. రాష్ట్ర కోటాకు స్థానికత, చదువుకున్న ప్రాంతం, నివాసం వంటి నిబంధనలు వర్తించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వర్టికల్ రిజర్వేషన్ ఉంటుంది. ఎన్సీసీ, క్రీడల లాంటి విభాగాలకు రాష్ట్రాన్ని బట్టి ప్రత్యేక కోటా, ప్రాధాన్య విధానం అమలవుతుంది. ప్రైవేట్ వైద్య కళాశాలలో ప్రభుత్వ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేసే సీట్లను తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా ఏ కేటగిరీ సీట్లు అంటారు. వీటిని నీట్, మెరిట్, స్థానికత, రిజర్వేషన్, వెబ్ ఆప్షన్ల ఆధారంగా కేటాయిస్తారు. ఇక బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటా, సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటాగా వ్యవహరిస్తారు. ఎంసీసీ కౌన్సిలింగ్ లో మొదటి 2-3 స్ట్రే వేకన్సీస్ రౌండ్ ఉంటాయండి. రాష్ట్ర కౌన్సిలింగ్ లలో రౌండ్ల పేర్లు సంఖ్య కొంత భిన్నంగా ఉండొచ్చు. సీట్లు కేటాయించిన తర్వాత సంబంధిత రౌండ్లు నిబంధనల ప్రకారం పత్రాల అప్లోడ్, ధృవపత్రాల పరిశీలన, ఫీజు చెల్లింపు, ఆన్లైన్ లేదా వ్యక్తిగత రిపోర్టింగ్ పూర్తి చేయాలి. ఆల్ ఇండియా రాష్ట్ర కౌన్సిలింగ్ కు విడివిడిగా రిజిస్ట్రేషన్ చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలండి. తాజా ప్రాస్పెక్టస్, సీట్ మ్యాట్రిక్స్, ఫీజు ఉత్తర్వులు, కౌన్సిలింగ్ షెడ్యూల్ను మాత్రమే తుది ఆధారంగా తీసుకోవాలి. ఓకే లిసనర్స్, విన్నారు కదండి, మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే కెరీర్ చాయిస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జనందిని.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chestunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఎల్లమ్మ బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పర్షి అనే పాత్రలో నటిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్. ఆదివారం దేవిశ్రీ ప్రసాద్ బర్త్డే సందర్భంగా పర్షి పాత్రను పరిచయం చేస్తూ

ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు మేకర్స్. బలమైన భావోద్వేగాలను, సాంస్కృతిక నేపథ్యాన్ని మిళితం చేసిన కథతో సాగే చిత్రం ఇది. దేవిశ్రీ ప్రసాద్ కెరియర్లోనే ఈ చిత్రం ఓ మైలు రాయిగా నిలుస్తుంది. దేవిశ్రీకి హీరోగా ఇది తొలి సినిమానే అయినప్పటికీ పర్షి పాత్రలో డైరెక్టర్ వేణు విజన్ కు తగ్గట్లు ఒదిగిపోయారు. ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ కేవలం హీరోగానే కాకుండా సంగీత డైరెక్టర్గా కూడాను తనదైన ముద్ర వేయనున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ కన్నడ భాషల్లో పానిండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నామని యూనిట్ పేర్కొంది. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ శ్రీశ్రీ, రవి నలగొద్దుటి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల ఫారెన్లో మొదలైన ఈ సినిమా కీలక షెడ్యూల్ ముగిసింది. ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫారెన్ షెడ్యూల్లో అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాం. ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్గా ఉంటాయి. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని మూవీ టీం పేర్కొంది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್,
2: ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್, ಡಾಕ್ಟರ್ ಮಾಚವರಪು ಮಹೇಶ್ ಎಂಬಿಬಿಎಸ್ ಡಿಎನ್ಬಿ ಎಂಎಸ್ ನ್ಯೂರೋ ಸರ್ಜರಿ ಬ್ರೈನ್ ಅಂಡ್ ಸ್ಪೈನ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಎನ್ ಮಾಧುರಿ ಎಂಬಿಬಿಎಸ್ ಎಂಎಸ್ ಎಂಸಿಎಚ್ ಸರ್ಜಿಕಲ್ ಆಂಕಾಲಜಿ ಎಫ್ಐ ಎಂಎಎಸ್ ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ಜನ್,
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకిస్. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి ముఖ్య తారలుగా నటించిన సినిమా సమ్మర్ హాలిడేస్. శ్రీకర్ డైరెక్షన్లో ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే ఒక అందమైన కథతో డైరెక్టర్ శ్రీకర్ ఈ సినిమాను తెరకెక్కించారు అని మూవీ టీం పేర్కొంది. రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిని, హర్షవర్ధన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం అందిస్తోంది సింజిత్ ఎర్రమెల్లి. కొరియన్ కనకరాజు చిత్రం చేయడం నటుడిగా తనకెంతో సంతృప్తినిచ్చిందన్నారు హీరో వరుణ్ తేజ్. ఆయన రితికా నాయక్ జంటగా నటించిన ఈ సినిమాని మెర్లపాక గాంధీ తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ మూవీని నిర్మించాయి. సత్య ఒక కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రం ఈ నెల 7వ తారీఖున థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హీరో రామ్ చరణ్ శనివారం ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. రక్తసిక్త పిశాచ కొరియన్ కనకరాజు దయ్యం ఆవాహయామి అంటూ సత్య చేసే క్షుద్ర పూజతో మొదలైన ట్రైలర్ కామెడీ, హారర్ అంశాలు మేలవింపుగా సాగింది. ఈ సినిమాలో వరుణ్ పెనుకొండకు చెందిన కనకరాజుగా కనిపించనున్నారు. మరి అతనికి కొరియన్ అండర్ వరల్డ్ డాన్ కి ఉన్న సంబంధం ఏంటి, అతని ఆత్మ కనకరాజులోకి ఎందుకు దూరింది అన్నది ఈ చిత్ర కథాంశమని ట్రైలర్తో అర్థమవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఒక విలేకరుల సమావేశంలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉంటే ఎలాంటి సవాళ్లు ఉంటాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది అని అన్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. క్రేజీ కళ్యాణం టీజర్ చూస్తే ఈ సినిమాలో కావాల్సినంత వినోదం ఉంటుందని అర్థమవుతోంది. థియేటర్స్ లో విజిల్స్ వేసి ఆస్వాదించే చిత్రం అని తెలుస్తోంది అన్నారు డైరెక్టర్ నందిని రెడ్డి. అనుపమ పరమేశ్వరన్, నరేష్ వికే, తరుణ్ భాస్కర్, అఖిల్ ఒడ్డెమారి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని భద్రప్ప గాజులా తెరకెక్కించారు. భూసం జగన్మోహన్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్ లో నందిని రెడ్డి ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. మన నిజ జీవితంలో చూసే పాత్రలే ఈ సినిమాలో కనిపిస్తాయన్నారు దర్శకుడు భద్రప్ప. అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ, ఈ కథ వింటున్నప్పుడే నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చింది. ఈ సినిమా చాలా క్యూట్ గా, వినోదాత్మకంగా ఉంటుంది అన్నారు. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా చైనా పేస్. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ టైటిల్ మార్చుకుని సీక్రెట్ సోల్జర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రం మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్పై రూపొందింది. కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని సెప్టెంబర్లో థియేటర్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం. మరి విన్నారు కదా లిజనర్స్, ఇదే ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, అది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జే సౌమ్య.

0: ఇక్కడ నేనే కింగ్. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.
1: టైగర్ కా హుకుమ్.

0: టైగర్ కాహు. అర్థమైందా రాజా?
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. మరికొద్ది క్షణాల్లో టీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ లిసనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం అజయ్ గాయత్రి. వెల్కమ్ టు తీన్మార్. సో లిసనర్స్, మరి వాళ్ళు తీన్మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ అంటే వినే ముందు లాస్ అవే షార్ట్ బ్రేక్. అంటే దానికి ప్లీజ్ టు రేడియో విష్ణు 90.4 వినండి, మరి వింటూనే ఉండండి.
2: డాక్టర్

0: ఎన్జి హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు తిన్మార్. సో లిసనర్స్, మరి వాళ్ళ తిన్మార్ కార్యక్రమంలో మన ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే రజనీకాంత్ అండ్ ఐశ్వర్య రాయ్ లీడ్ రోల్స్ కి నటించిన రోబో మూవీ నుంచి కిలిమంజారో సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించగా జావేద్ అలీ అండ్ చిన్మయ్ శ్రీపేద కలిపి ఆలపించిన ఈ సఫేద్ సాంగ్ కి లిరిక్స్ అయితే విజయ్ అండ్ బోనా చంద్ర గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సఫేద్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంచుకోండి.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్నా ఈ ఫస్ట్ హిందీ సాంగ్ ఏంటంటే రణబీర్ కపూర్ దీపికా పట్టుకొని లీడ్ రోల్స్ కి నటించిన ఏ జవాని హే దివాని మూవీ నుంచి ఇలా ఈ సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా అజిత్ సింగ్ ఆలపించిన ఈ సపెత్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితా భట్టాచార్య అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సపెత్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సొలసినాజ్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక అద్దరిపోయే తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకు మేము ప్లే చేసబోతున్నా ఈ తెలుగు సాంగ్ ఏంటంటే విజయ దేవరకొండ అండ్ రష్మిక మందన లీటర్స్కి నటించిన డియర్ కామ్రేడ్ మూవీ నుంచి కడలల్లి సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే జాస్టిన్ ప్రభాకర్ అందించగా సిద్ధ శ్రీరామ్ అండ్ ఐశ్వర్య రవిచంద్రన్ ఆలపించిన ఈ సపెట్ సాంగ్ కి లిరిక్స్ అయితే రెహమాన్ గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిసన్ టు ఎంజాయ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: సెలెసినాస్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా మరి మీకోసం మేము ప్లే చేసిపోతున్నా ఈ హిందీ సాంగ్ ఏంటంటే ఆదిత్య రాయ్ అండ్ శ్రద్ధ కపూర్ లీడర్స్కి నటించిన ఆష్కి 2 మూవీ నుంచి తుమ్ హీ హో సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే మీతో అందించగా అజిత్ సింగ్ ఆలపించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే మీతో గారు అందించారు మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేపోతున్నాం లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116
1: సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసే బోతున్నాం. లెట్స్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న తెలుగు సాంగ్ ఏంటంటే మౌలి అండ్ శివాని లిటిల్స్కి నటించిన లిటిల్ హార్ట్స్ మూవీ నుంచి ఈ దూరమే సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే సింజిత్ అందించగా వివేక్ సాగర్ అండ్ సింజిత్ కలిపి ఆలపించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే కిట్టు గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిజనిట్ అండ్ ఎంజాయ్.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంపీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
4: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
5: సో లిసన్ సగ బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేపోతున్న ఈ హిందీ సాంగ్ ఏంటంటే అల్లు అర్జున్ అండ్ రష్మిక మందనాల లీడర్స్కి నడిచిన పుష్ప 2 ద రూల్ మూవీ నుంచి అంగారు సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించారు. ఆల్పించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి లిరిక్స్ అయితే రక్వీప్ గల్లం గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేపోతున్నాం. ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: సో లిజనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్నా లాస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే మహేష్ బాబు అండ్ సమంత రూయ్ ప్రభు లిటిల్స్ నటించిన దూకుడు మూవీ నుంచి అద్దర అద్దర గొట్టు సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే తమానందిజ్గా కార్తీక్, కోటి, రామ్ జోగయ్య శాస్త్రి అలా మొదలగు సింగర్స్ ఆలపించిన ఈ సోపెద్ సాంగ్ కి లిరిక్స్ అయితే రామ్ జోగయ్య శాస్త్రి గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిజనర్స్, ఎంజాయ్.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.

0: ఆహ్లాదం ఆకర్షణీయం. ఆంజనేయ టైల్స్ సొంతం.
1: లిజనర్స్ విన్నారు కదండి మీ అందరికీ ఈరోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయనే అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రాంలో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్తో మీ ముందుంట. అండ్ లాస్ట్ డే ట్యూన్ యూ రేడియో విష్ణు 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే గాయత్రి.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
3: అధునాతన సౌకర్యం

0: శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపిరోడ్, భీమవరం.
1: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: FM 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.